0: It's only the foolish one who thinks of this world, while the intelligent person will think of God. While the one who thinks of the world becomes worldly, while who thinks of God becomes divine. Listen to this valiant son of Bharat.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Manavudu. Tana Swayamga Satchit Ananda Swarupudai Undinappatikini. Atti Satyanni Gurtinchukoleka. సచ్చిదానంద నిమిత్తమై బాహ్య ప్రపంచమునందు ప్రాకృతమైన ఈ యొక్క జగత్తునందు భౌతికమైనటువంటి ఈ యొక్క ప్రకృతి యందు సచ్చిత్ ఆనందానికి అన్వేషణ జరుపుతున్నాడు.
0: మ్యాన్ బై హిమ్సెల్ఫ్ బై ద ఫార్మ్ ఆఫ్ దట్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్ బట్ యెట్ హీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ దీస్ త్రీ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: దీనికి కారణమేమిటి?
0: వాట్స్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: తన యొక్క తత్వము తాను గుర్తించుకుని లేక విశ్వమే విష్ణువుగా భావించుకుని విశ్వతత్వమునే నిరంతరము చింతిస్తూ స్మరిస్తూ భావిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరిస్తున్నాడు.
0: ద రీజన్ ఈస్ that he thinks of the world alone, he thinks of the world with all worldly feelings, worldly thoughts and experiences and enjoys himself.
1: Vishwani visvasinchitam, Vishnu vismarinchitam, ee ajnaname annintikini moolakaranam.
0: This is this absolute ignorance of forgetting the God and totally relying on the world is the cause for all this.
1: Mukhyamuga తానే విష్ణుస్వరూపుడై ఉండి కూడాను తన తత్వాన్ని ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తునందు విశ్వసించటము, ఇది మరింత అమాయకత్వం.
0: ఇట్స్ మచ్ మోర్ మ్యాటర్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఇన్నోసెన్స్ దట్ హీ బీయింగ్ ద డివైన్ హిమ్సెల్ఫ్ బట్ హీ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద వరల్డ్.
1: ఇలాంటి అజ్ఞానము అవివేకము రెండింటి యొక్క ఏకత్వం చేతనే మానవత్వాన్ని కూడాను విస్మరిస్తున్నాడు మానవుడు.
0: ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ దిస్ కాంబినేషన్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఫూలిష్నెస్ హీ హాస్ లాస్ట్ హిస్ హ్యూమన్ వాల్యూ.
1: సచ్చిత్ ఆనందం అనేటువంటిది తన స్వభావమే, తన స్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
1: బియ్యమును పొట్టు కప్పినట్టుగా నీటిని పాచి కప్పినట్టుగా సూర్యుణ్ణి మేఘమును కప్పినట్టుగా సచ్చిత్ ఆనందమును అజ్ఞానం కప్పి ఉంచింది.
0: జస్ట్ యాజ్ ది హస్క్ కవర్స్ ద రైస్, జస్ట్ యాజ్ ద మాస్ కవర్స్ వాటర్, జస్ట్ యాజ్ ది క్లౌడ్ కవర్స్ ద వెరీ సన్ అండ్ లైట్, ఇట్ ఇస్ ది ఇగ్నోరెన్స్ దట్ కవర్స్ ది ఇన్నేట్ డివినిటీ.
1: అయితే ఈ అజ్ఞానం కూడాను ఎక్కడి నుంచి ఆవిర్భవించింది?
0: హౌఎవర్ దిస్ ఇగ్నోరెన్స్ వేర్ ఫ్రమ్ హ్యాజ్ ఇట్ కమ్?
1: నీటిని కప్పినటువంటి నాచు నీటి నుండియే పుట్టింది.
0: ద మాస్ దట్ కవర్స్ ద వాటర్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ వాటర్.
1: సూర్యుని కప్పినటువంటి మేఘములు సూర్యుని వల్లనే ఉద్భవించాయి.
0: ద క్లౌడ్ దట్ కవర్స్ సన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ సన్ అలోన్.
1: కానీ పొట్టును తీసినప్పుడే బియ్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ యూ రిమూవ్ ద హస్క్ యూ విల్ గెట్ ద గ్రెయిన్ ప్యాడీ.
1: పాచిని పక్కకు నెట్టినప్పుడే నీరు మనకు కనిపిస్తుంది.
0: When once you remove the moss, you will find the water.
1: మేఘమును కదిలిపోగానే సూర్యుడు సత్ప్రకాశుడై ప్రకాశిస్తూ ఉంటాడు.
0: As clouds pass off, you will find the brilliant sun.
1: కనుక మానవునికి కప్పినటువంటి అజ్ఞానం అనేటువంటిదే తన యొక్క సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని తెలుసుకోలేకుండా చేస్తుంది.
0: And therefore, it is this cloud of ignorance that covers the real nature of man, which is being awareness and bliss.
1: ఈ అజ్ఞానం అనగా ఏమిటి?
0: What do you mean by this ignorance?
1: జ్ఞానం యొక్క అభావమే అజ్ఞానం.
0: It is just the counter thought that is taught.
1: అజ్ఞానం వేరు జ్ఞానం వేరు కాదు.
0: In fact, ignorance and wisdom are not separate.
1: Action, reaction, sound and resound.
0: Their action and reaction, sound and resound.
1: జ్ఞానమే లేకుండా అజ్ఞానమే లేదు.
0: When there is no wisdom, there is no ignorance in fact.
1: జ్ఞానం ఉండటం చేతనే అజ్ఞానం కూడాను పక్కన షాడో వలె ఉంటుండాలి.
0: Because of wisdom, you find ignorance following it like a shadow.
1: కనుకనే మనము షాడోను మాత్రమే అనుసరిస్తున్నాము కానీ సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని మనం అనుసరించటం లేదు.
0: But we are following the shadow, but we are not following the form of the truth.
1: ఈ అజ్ఞానం అనేటువంటిది ప్రతి మానవునికి ని ముందంజ వేస్తూ తనకంటే అధికంగా తాను ముందు ప్రయాణం చేస్తుంటాది.
0: In fact, it is this ignorance, this shadow, that goes forth, proceeds ahead of all of us.
1: పిల్లలకు చక్కని సులభమైనటువంటి ఒక ఉపమానము.
0: A very good example so as to be easily understood by all.
1: సూర్యోదయమైంది.
0: Its sun has already
1: risen. నీవు సూర్యుని వైపు నా దృష్టి తిప్పినప్పుడు,
0: when you look towards the direction of the sun,
1: నీ యొక్క ప్రతిబింబం నీకు కనిపించదు.
0: You don't see your own reflection.
1: నీవు ముందు, ప్రతిబింబం వెనుక వస్తుంటాది.
0: You will be in the front and the shadow will be behind.
1: కానీ సూర్యునికి విరుద్ధంగా నీవు ముఖం తిప్పి పశ్చిమ వైపు నీవు ప్రయాణం చేస్తుంటే నీ షాడో నీకంటే ముందుగానే బయలుదేరిపోతుంటాయి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ వాక్ ఆపోజిట్ ది డైరెక్షన్ ఆఫ్ సన్ లైట్ టువర్డ్ ద వెస్ట్, యువర్ షాడో విల్ బి ఇన్ ద ఫ్రంట్.
1: దానిని వెనక వేయాలని నీవెంత పరిగెత్తినప్పటికీ అది నీకంటే ముందుగా పరిగెత్తుంటాయి.
0: By all effort you cannot brush it aside and put it behind. It runs forward.
1: జోడు ముందరండి ఓడి ఓగువాగా. మనం ఎంత పరిగెత్తాలనుకున్నప్పుడు మనకంటే ముందుగా మన జోడు పరిగెత్తుంటాది.
0: Though we want to run fast, it's only our slipper that goes forth first.
1: ఈ జోడు పరిగెత్తడానికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: కాలితో సంబంధం ఉంది కాబట్టి జోడు పరిగెత్తుండాలి. కాలి నుంచి వదిలిపోతే జోడు పరిగెత్తడానికి వీలు కాదు.
0: Because of the association with the feet, it the slippers go front or else they don't move at all.
1: అదే విధంగానే
0: likewise
1: మనం భగవంతుని వైపున సచ్చిత్ ఆనంద స్వరూపుని వైపున మనము దృష్టిని తిప్పినప్పుడు మనకి అజ్ఞానం అనేటువంటిది వెనుకబడిపోతుంది.
0: Likewise
1: కనిపించనే కనిపించదు.
0: Likewise when we look to God who is awareness bliss, naturally ignorance will fall behind. దైవమును
1: విస్మరించి జగత్తు వైపున తిరిగి ప్రయాణం సల్పుకుంటూ చేతనే అజ్ఞానం అనేటువంటిది తనకంటే ముందుగానే పరిగెత్తు ఉంటారు.
0: Today man has forgotten God and he just walks towards the world and therefore is deluded by ignorance.
1: Kanukane upanishattulu uttishtatha jagrata praapya varanya bodatani. Manavuda ajnanam ane nidralo nee untunnavu.
0: O man, you are fast asleep in ignorance.
1: నీవు ఎటువైపు నీవు ప్రయాణం చేస్తున్నావో నీకే తెలియటం లేదు.
0: యు డోంట్ నో ఇన్ విచ్ డైరెక్షన్ యువర్ ట్రావెల్.
1: దేనిని నీవు విశ్వసిస్తున్నావో నీకు అర్థం కావటం లేదు.
0: యు డోంట్ అండర్స్టాండ్ వాట్ యు బిలీవ్ ఇన్.
1: అసత్యాన్ని విశ్వసిస్తున్నావు, సత్యాన్ని విస్మరిస్తున్నావు.
0: యు హావ్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ ఫాల్స్హుడ్ వేర్ యు డోంట్ బిలీవ్ ది ట్రూత్.
1: ఒకడు నిద్రలో కలలుగంటున్నాడు.
0: వన్ వైల్ ఇన్ స్లీప్ డ్రీమ్డ్.
1: కానీ ఆ కలలు కంటున్న సమయం నందు అదే సత్యమని భావిస్తుంటాడు.
0: దేర్ ఇన్ ద డ్రీమ్ హీ కన్సిడర్ ది ఎక్స్పీరియన్స్ ట్రూ.
1: ఒక ప్రెసిడెంట్ కు కల వచ్చింది.
0: ఎ ప్రెసిడెంట్ డ్రీమ్డ్.
1: లేక ఒక ప్రైమ్ మినిస్టర్ కు ఒక కల వచ్చింది.
0: ఆర్ ఎ ప్రైమ్ మినిస్టర్ డ్రీమ్డ్.
1: ఆ కలలో ఏదో తనకు అర్థం కానిటువంటివన్నీ కనిపించినాయి.
0: దేర్ హీ సా మెనీ ఆఫ్ మీనింగ్లెస్ థింగ్స్.
1: కానీ ఆ ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ స్వప్నంలో నేను ప్రెసిడెంట్ ను, నేను ప్రైమ్ మినిస్టర్ ను, నేను రాజభవన్ లో ఉంటున్నాను అనేటువంటిది తెలియదు.
0: But there in a dream, the president does not know that he is the president, nor the prime minister.
1: ఆ స్వప్నములో ఉండినంత వరకు కూడాను తానేదో షాపింగ్ చేస్తూ ఉండినట్టుగా, తానెక్కడో అరణ్యంలో సంచరిస్తున్నట్టుగా కల వచ్చింది.
0: There in the dream, he dreamed that as if he was doing some shopping or in a forest.
1: అదే విశ్వసిస్తున్నాడు మానవుడు.
0: Man considers true.
1: మెలకువ రాగానే నేను ప్రెసిడెంట్ను, నేను ప్రైమ్ మినిస్టర్ ను, ఇది రాజభవనము అనేటువంటి సత్యము అతని గుర్తింపు చేస్తుంది.
0: ద మూమెంట్ హీస్ అవేక్ హీ విల్ నో దట్ ఈస్ ద ప్రెసిడెంట్ దట్ ఈస్ ద ప్యాలెస్ వేర్ హీ ఇస్.
1: కనుకనే మీరు సచ్చిత్ ఆనందం అనేటువంటి ప్రెసిడెంట్ మీరు.
0: సో దేర్ఫోర్ యు ఆర్ ద ప్రెసిడెంట్ నేమ్లీ బీయింగ్ అవేర్.
1: ఆనందం అనేటువంటి ప్రైమ్ మినిస్టర్స్ మీరు.
0: యు ఆర్ ది ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ సచ్చిదానంద.
1: అన్నింటికీ దేశమునికే అధిపతి అయినటువంటి వారు మీరు.
0: యు ఆర్ ది హెడ్ ఆఫ్ ది సెంట్రల్.
1: కానీ అజ్ఞానం అనేటువంటి నిద్రలో మీరు స్వప్నం కంటుంటే చేతనే ఈ జగత్ అనేటువంటిది మీకు కనిపిస్తుంటారు.
0: బికాస్ యు ఆర్ ఇన్ ద స్లీప్
1: నేను ఈ జగత్తులో ఒక సమాజం యొక్క వ్యక్తిని అని భావిస్తున్నావు.
0: యు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్ ఎన్ ఇండివిజువల్ ఇన్ సొసైటీ.
1: ఇది అంతా ఇక్కడ నువ్వు స్వప్నమే.
0: దిస్ ఈస్ ఆల్ ఎ డ్రీమ్.
1: ఇది అజ్ఞానము.
0: దిస్ ఈస్ ఇగ్నోరెన్స్.
1: ఇట్టి అజ్ఞానాన్ని మనం దూరం చేసుకోవాలంటే జ్ఞానాన్ని మనం పొందాలి.
0: ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ దిస్ ఇగ్నోరెన్స్ వన్ షుడ్ అక్వైర్
1: జ్ఞానం. అంటే ఏంటి?
0: వాట్ డు యు మీన్ బై విజ్డమ్?
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: ద విజన్ ఆఫ్ నాన్ డ్యువలిజం ఈజ్ విజ్డమ్.
1: అనేక మంది మానవులు భగవంతుణ్ణి ఆశిస్తుంటారు.
0: మెనీ పీపుల్ వాంట్ గాడ్.
1: భగవంతుణ్ణి ఆరాధిస్తుంటారు.
0: దే వర్షిప్ గాడ్.
1: భగవంతుణ్ణి చింతిస్తుంటారు.
0: దే థింక్ ఆఫ్ గాడ్.
1: ఇంత మాత్రం చేత భగవంతుడు మనకు లభ్యం కాదు అని గుర్తించలేకపోతున్నారు.
0: దే డోంట్ రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ మియర్లీ బై దిస్ దే డోంట్ అటైన్ గాడ్.
1: నీవు చింతించినంత వరకు నీవు వేరు, భగవంతుడు వేరు.
0: సో లాంగ్ యూ థింక్ ఆఫ్ గాడ్ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: భగవంతుణ్ణి నీవు ఆశించినంత వరకు భగవంతుడు వేరు, నీవు వేరు.
0: So long you want him, you are separate from God.
1: మీరు ఇరువురు కూడాను ఒక్కటి కావాలి.
0: Both of you should become one.
1: అది ఎప్పుడు కావచ్చు?
0: When is it possible?
1: నిన్ను నీవు అర్పితము గావించుకున్నప్పుడే అతను నీవే, నీవు అతనే.
0: When you offer yourself totally, you become one with him.
1: I and you are one.
0: I and you are one.
1: తత్వం అసి.
0: తత్వం అసి, that thou art.
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ బ్రహ్మన్.
1: తనను తాను అర్పితము గావించుకున్నటువంటి వానికే ఇద్దరు లేకుండా ఒక్కటిగానే అయిపోతుంది. భగవంతుడు తాను ఒక్కడే అయిపోతాడు.
0: ద వన్ హూ ఆఫర్స్ హింసెల్ఫ్ టోటలీ బికమ్స్ వన్ విత్ గాడ్.
1: అంతవరకు భగవంతుడు భగవంతుడే, భక్తుడు భక్తుడే.
0: టిల్ దెన్ గాడ్ విల్ బి గాడ్ అండ్ హ్యూమన్.
1: నీవు నీవే, దేవుడు దేవుడే.
0: అండ్ యూ అండ్ గాడ్ ఆర్ సెపరేట్.
1: కనుకనే నేను దేవుడు కావాలి అనుకున్నప్పుడు నీవు దేవుడు ఒకటి కావాలంటే దైవానికి అర్పితం కావాలి.
0: సో ఇఫ్ యూ థింక్ దట్ ఐ షుడ్ బి వన్ విత్ గాడ్, యు షుడ్ ఆఫర్ టోటలీ యువర్ సెల్ఫ్.
1: సర్బత్ లోపల చక్కెర కలిపినాము.
0: సపోజింగ్ యూ హ్యావ్ మిక్స్డ్ షుగర్ ఇన్ షర్బత్.
1: కానీ ఆ చక్కెర సర్బత్ అంతా చేరిపోయి ఏకమైపోయింది.
0: బట్ దిస్ వాటర్ గాట్ ఇట్స్ దిస్ షుగర్ మిక్స్డ్.
1: ఈ షర్బత్ వేరే లేదు, చక్కెర వేరే లేదు.
0: అండ్ ద వాటర్ అండ్ షుగర్ ఆర్ నాట్ సెపరేట్.
1: రెండు ఏకమైపోయినాయి.
0: బోత్ బికమ్ వన్.
1: అయితే ఈ ఏకమైనప్పుడు కూడాను,
0: దో దే ఆర్ యునైటెడ్,
1: మానవత్వం అనేటువంటి ఒక దేహతత్వం కూడాను దీనిని ఏమాత్రమో అర్థం చేసుకోలేదు.
0: This human life which identifies with the body,
1: ee manavathilo undinatvanti oka indriyamunu kudanu dinini artham cheskonalevu.
0: Senses of the human body cannot comprehend.
1: Ee manavathilo undinatvanti oka buddhi tattvam kudanu dinini artham cheskoledu.
0: The intellect of the human life cannot reach anywhere.
1: Kanukane buddhi grahya mati indriyam దీనికి అతీతమైపోయినప్పుడే దీన్ని అర్థం చేసుకుంటుంది.
0: దేర్ఫోర్ ది డివైన్ ప్రిన్సిపల్ ట్రాన్సెండ్స్ హ్యూమన్ ఇంటెలెక్ట్.
1: ఇది ఒక టంబ్లర్ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ టంబ్లర్.
1: ఈ టంబ్లర్ లోపల ఒక విధమైన పండరసం ఉందనుకోండి.
0: యు హావ్ ఫ్రూట్ జ్యూస్ దేర్.
1: పండరసం నాకు అలవాటు లేదు.
0: స్వామి డజంట్ టేక్ ఎనీ
1: నీడే. కానీ పండరసంగా భావిస్తున్నాం.
0: బట్ యు కన్సిస్ట్ ఫ్రూట్ జ్యూస్.
1: ఈ పండరసము ఈ యొక్క టంబ్లర్ లో ఉంది.
0: ఫ్రూట్ జ్యూస్ ఈస్ హియర్ ఇన్ దిస్ టంబ్లర్.
1: కానీ ఈ పండరసం యొక్క రుచి ఈ టంబ్లర్కు తెలియదు.
0: But the tumbler does not know the taste of the fruit juice.
1: Tumbler ninduku untundadi pandarasamu.
0: Though fruit juice is in full.
1: Kaani tumbler ku deeni ruchi teliyadu.
0: Tumbler doesn't know the taste.
1: Deento oka straw veyandi.
0: Put there a straw.
1: Ee straw vesi neevu notuto lopala pilchukunnavu.
0: With the straw you draw the juice.
1: Aa straw ninduku sharbattu aa oka pandarasam pothundadi.
0: The fruit juice flows through this straw. కానీ
1: ఆ స్ట్రా కూడాను దాని టేస్ట్ తెలియదు.
0: ఈవెన్ ద స్ట్రా డస్ నాట్ నో ఇట్స్ టేస్ట్.
1: నాలుక పైన పోయిన తర్వాత అప్పుడు పులుపా తీపా అని అక్కడ మాత్రం తెలుస్తుండాలి.
0: యాజ్ ఇట్ గోస్ టు ద టంగ్ ఇట్ విల్ నో వెదర్ ఇట్ ఇస్ సవర్ ఆర్ స్వీట్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: మన దేహమే ఒక టంబ్లర్.
0: అవర్ బాడీ ఇస్ ఎ టంబ్లర్.
1: దీంట్లో దివ్యత్వం అనేటువంటి ఒక మధురమైన రసస్వరూపుడు భగవంతుడు, ఆ రసం ఉంటుండాలి.
0: The essence of the divinity, fruit juice, is there.
1: దేహానికి తెలియదు.
0: But the body, the tumbler doesn't know.
1: ఈ సెన్సెస్ అనేటువంటి ఒక స్ట్రాలు మనం వేసుకుని దాని ద్వారా అనుభవిస్తున్నాము.
0: We experience through the senses, namely the straw.
1: కానీ ఆ స్ట్రా కూడా తెలియదు.
0: The senses, the straw also does not know the taste.
1: బుద్ధి, అదే జిహ్వ.
0: It is the intellect, the tongue.
1: దీనిని చెప్పాడు భక్తుడైనటువంటి యొక్క భగవత్ యొక్క చైతన్యుడు.
0: It is the Chaitanya who stated this.
1: జిహ్వే రసజ్ఞే

0: ఏమిటి ఆ మధురాక్షరములు? ఓ జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం. ఓ నాలుక, రసము నెరిగినటువంటి ఓ నాలుక.
1: ఓ టంగ్ దట్ నోస్ ద టేస్ట్.
0: ఓ పవిత్రమైన నాలుక.
1: ఓ సీక్రెట్ టంగ్.
0: మధుర ప్రియేత్వం, ఆ మధురత్వాన్ని అనుభవించేటువంటి ఓ నాలుక.
1: ఓ టంగ్ దట్ నోస్ ఎంజాయ్స్ ద స్వీట్నెస్.
0: ఈ బాహ్యమైనటువంటి ఒక రసాన్ని నీవు తీసుకుంటున్నావు.
1: యు ఆర్ జస్ట్ టేకింగ్ ఇన్ ది ఎక్స్టర్నల్ జ్యూస్.
0: ఆ రసము నిన్ను తృప్తిపరచలేదు.
1: ఇట్ కెన్ నెవర్ గ్రాటిఫై.
0: నీకు కేవలం టేస్ట్ ను మాత్రమే చూపిస్తుంది, కానీ తిరిగి లోపల వెళ్ళిపోతుంది.
1: ఇట్ విల్ జస్ట్ మేక్ యూ నో ద టేస్ట్ బట్ ఇట్ గోస్ ఇన్.
0: కానీ అన్నింటికంటే మధురమైనటువంటి రసము ఒకటి ఉండాలి, విను.
1: బట్ లిసన్ టు దిస్, దేర్ స్వీటెస్ట్ ఆఫ్ ఆల్.

0: the sweetest of all are the divine names of God.
1: ఈ నామం నీవు చింతించు.
0: You think of this God's name.
1: ఇది అరిగిపోయేది కాదు.
0: It can't be digested.
1: కరిగిపోయేటువంటిది కాదు.
0: It won't melt.
1: కదిలిపోయేటువంటిది కాదు.
0: It doesn't move.
1: మెదిలిపోయేటువంటిది కాదు.
0: It's not afraid of anything.
1: హృదయములు నిశ్చయంగా నిర్మలంగా నిస్వార్థంగా నిరంతరం కూడాను మాధుర్యాన్ని అందిస్తుంటాడు.
0: It gives you all the sweetness to our heart, being selfless absolutely and pure and sweet.
1: కనుక మానవుడు ఈనాడు భగవంతుణ్ణి తనకంటే భిన్నంగా భావించి ఆరాధన చేస్తున్నాడు.
0: Therefore man today is worshipping God completely different from him.
1: ఎన్ని తరములు ఎన్ని జన్మములు ఎన్ని యుగములు మారినప్పటికీ తాను భగవంతునితో ఐక్యం కాలేడు.
0: In spite of all many of the generations and lives and ages passed by, yet he cannot attain realization.
1: పాలలు నీరు చేరినట్టుగా ఏకమై పోవాలి భగవంతునిలో భక్తుడు.
0: Just as water gets mixed in milk,
1: దీనికి ఏ సాధనను చేయనక్కర్లేదు.
0: For this you don't need any
1: ఏ గ్రంథమును పఠించనక్కర్లేదు.
0: You don't need to read any text.
1: ఏ గురువును స్వీకరించనక్కర్లేదు.
0: You don't need to go to any teacher.
1: ఏ జపములు ధ్యానములు చేయనక్కర్లేదు.
0: No penance or meditation are needed.
1: ఒక్క ప్రేమతో మాత్రమే అది లభ్యమవుతుంది.
0: It's only possible through love only.
1: ఇట్టి ప్రేమ తత్వాన్ని బోధించేటువంటిదే వేదాంతము.
0: It is Vedanta that teaches love.
1: కనుక మానవుడు తాను వేరు దైవం వేరు అనేటువంటి భిన్నాభిప్రాయములు ఉండినంత వరకు కూడాను నీవెన్ని భజనలైనా చేయి.
0: You may do any number of bhajans with this feeling of dualism that you are separate from God.
1: కానీ అది చేసేంత వరకు మాత్రము హాయిగా ఆనందంగా తలలుపుతావు.
0: So long you do bhajans, you nod your head in ecstasy.
1: కాని
0: బట్
1: హృదయం నిరంతరం కూడాను నిండినటువంటిది రసంతో.
0: But the heart is full of that essence.
1: రసో వైసహాని బోధించినవి ఉపనిషత్తులు.
0: Upanishad's teaching is the essence.
1: భగవంతుడు రసస్వరూపుడే.
0: God is in the form of rasa, the essence.
1: నీవు నీరసస్వరూపుడే.
0: God is rasa, the essence. You are nirasa.
1: నీరసత్వం పోవాలంటే ఈ రసత్వం స్వీకరించాలి.
0: So in order to be strong, you have to accept this essence.
1: కనుక నీరసత్వం ఎక్కడ ప్రారంభమవుతుంది?
0: What is the origin for this weakness?
1: దైవత్వాన్ని వేరు చేసినప్పుడే నీరసత్వం వస్తుంది.
0: When once you consider yourself separate from God, you become
1: weak. కాన్షియన్స్ అన్నారు.
0: That is called conscience.
1: అది ఆత్మతత్వము.
0: That is the nature of ఆత్మ.
1: ఇలాంటి తత్వాన్ని మనం చక్కగా గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We have to make every effort to know it full.
1: ఇలాంటి రసమును లోపల చేరనివ్వకోకుండా కొంత అభిమానము అహంకారము రెండు కూడాను అడ్డు తగులుతూ ఉంటాయి.
0: We don't draw this essence totally because the ego and attachment come in our way.
1: ఆది శంకర్ యాత్ర సలిపినప్పుడు
0: when was on a tour to conquer the whole
1: మండన మిశ్రుని కూడాను చేరాడు.
0: There was also Mandana Mishra then.
1: మండన మిశ్రునికు శంకరాచార్యునకు వేదాంతమునందు వాదోపవాదం జరిగింది.
0: There was heated argument between Shankara and Mandana Mishra there.
1: ఎవరు గెలిచిదాము ఎవరు ఓడిపోవటం అనేటువంటి దానికి ఒక జడ్జి ఉండాలి.
0: A judge is needed to decide.
1: ఈ జడ్జిని ఎవరిగా ఉండాలి ఎవరు నిర్ణయించగలరు?
0: Who can judge properly?
1: శంకరులు వారే చెప్పారు.
0: Shankara himself said.
1: శంకరులు తెలుసును.
0: Shankara knew.
1: వికార జ్ఞాని.
0: He knows all the three. Mandana Mishra.
1: నీ పత్ని అయినటువంటి యొక్క ఉభయ భారతే మనకు ఇద్దరికి జడ్జి అన్నాడు.
0: Mandana Mishra. Your wife ఉభయ భారతి. See the faith of Shankara.
1: భర్త వైపునే భార్య సాక్ష్యం చెప్పవచ్చును కానీ మరొకరు వైపున చెప్పదు. కానీ ఉభయ భారతి అలాంటిది కాదు.
0: యూజువలీ వైఫ్ సపోర్ట్స్ ద హస్బెండ్ బట్ ఉభయ భారతి ఇస్ నాట్ ఆఫ్ దట్ సార్ట్.
1: భేదరహితమైనటువంటి యొక్క బుద్ధి ఉభయ భారతి.
0: ఉభయ భారతి హ్యాస్ నో డిఫరెన్స్ ఆఫ్ దట్ టైప్.
1: నాది నీది అనేటువంటి యొక్క భిన్నాభిప్రాయములు లేవు.
0: షీ హాస్ నో ఫీలింగ్స్ ఆఫ్ మై
1: ఇది అనేటువంటి ఒక తత్వములు లేవు ఆమెలందు.
0: షీ డజంట్ కన్సిడర్ దిస్ అండ్ దట్.
1: ఏకం సత్య ప్రాబహుదా వదంతి ఉన్నది ఒక్కటే సత్యము.
0: షీ బిలీవ్స్ దట్ ఇన్ వన్ ట్రూత్.
1: అట్టి సత్యాన్ని గుర్తించినటువంటిది ఉభయ భారతి.
0: ఉభయ భారతి హాస్ నోన్ దట్ ట్రూత్.
1: కాబట్టి ఉభయ భారతినే మనం సాక్ష్యంగా పెట్టుకున్నాము.
0: సో ఉభయ భారతి వాజ్ మేడ్ ద జడ్జ్.
1: ఇద్దరు వాదించారు.
0: బోత్ ఆర్గ్యూడ్.
1: కడపటికి
0: ఫైనల్లీ
1: మండన మిశ్రుడు ఓడిపోయాడు.
0: మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
1: ఈ సత్యాన్ని ఏమాత్రము సంకోచం లేకుండా ఏ విధమైనటువంటి భయం లేకుండా నిర్భయంగా చెప్పింది. మండన మిశ్రుడు ఓడిపోయాడు అని చెప్పింది.
0: ఉభయ భారతి డిక్లేర్డ్ వితౌట్ ఎనీ హెజిటేషన్ ఫియర్లెస్లీ దట్ మండన మిశ్ర వాజ్ డిఫీటెడ్.
1: ఈ మాట విన్నంత మాత్రమున మరి కాలం కూడా అధికంగా తీసుకోలేదు. చెప్పిన మాటను దక్కించుకునే నిమిత్తమై అదియే సత్యము.
0: టు కీప్ అప్ టు ద వర్డ్ గివెన్ దట్ ఇస్
1: మరుక్షణమే మండన మిశ్రుడు సన్యాసాశ్రమం తీసుకున్నాడు.
0: ఇమ్మీడియట్లీ మండన మిశ్ర యాక్సెప్ట్ ది స్టేట్ ఆఫ్ టోటల్ రినన్సియేషన్.
1: అయితే నేను కూడాను అర్ధాంగి,
0: ఐ యామ్ యువర్ వైఫ్
1: అని ఆమె కూడాను సన్యాసాశ్రమం తీసుకున్నాడు.
0: షీ టు బికేమ్ ఎ రినన్సియేట్.
1: ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం ఒకవైపున, పరతత్వం మరొక వైపున.
0: There is secular knowledge on one side, spiritual knowledge on the
1: other. Pravrutti adi nivrutti.
0: One is outward, other is inward.
1: Pravrutti nivruttulu yokka sambandham anetundi avinabhava sambandhanga nirupinchindi Ubhaya Bharati.
0: It was Ubhaya Bharati who brought in this coordination between the two.
1: Shadow maadi teeskuntu vachindi.
0: She considered both.
1: Reflection, reaction, resound ga cheptu vachindi.
0: She started teaching that everything is reaction, reflection.
1: Eppudu sanyasasam teeskunnaro veru veru ayipoyaru.
0: The moment they became renunciants, they got
1: themselves Ubhaya Bharati oka aasamu nirminchukoni akka seelalu maatrame cherchukoni aame vaarandarkini aatma prabodha salputundadi.
0: Ubhaya Bharati built a hermitage for exclusively for women and started teaching them.
1: Kontamandi seelato cheri aame ganga nadiki snanamku velutundadi tellavari.
0: Along with some other women she went to Ganges to have a bath.
1: Oka vairagyudu aneetundi peru topala
0: a man in the name of total ascetic
1: oka chettu kinda pandukunnadu papa
0: was just lying under the tree.
1: Atanu sanyasi,
0: he is also an ascetic.
1: Kevalamu adi kevalamu oka hudaya sanyasam kadadi,
0: is not one of the heart.
1: Kevalam vastu sanyasam adi.
0: He is ascetic by dress.
1: Kevalam battalu maarchukunnare kaani buddhulu maarchukoledu.
0: They just could change their dress but not their mentality.
1: Gudalu maarchukunnare kaani gunamulu maaraledu.
0: They could change gudalu or dress but not gunalu or the qualities.
1: Kaani aa pandukunnatunte vyakti taanu nityamu neeru traage nimittamai oka sorakayani endipoyina sorakayalo pala neeru poosukoni danni eppudu vaadukuneetunte vaadu దీన్ని ప్రక్కన పెడితే ఎవరైనా ఎత్తుకుని పోతారేమో అని తల క్రింద పెట్టుకుని పండుకున్నాడు పాపం ఆ యొక్క వైరాగ్యుడు.
0: దిస్ ఎసిటిక్ జస్ట్ ఫర్ నేమ్ సేక్ క్యారీస్ విత్ హిమ్ ద బాటిల్ గోడ్ విచ్ ఇస్ డ్రై విత్ వాటర్ ఇన్ సైడ్ అండ్ వాజ్ హైడింగ్ ఇట్ సో దాట్ ఇట్ వుడ్ నాట్ బి స్టోలెన్.
1: అతనికి సరి అయిన వైరాగ్యం ప్రబోధించాలని సంకల్పించి ఉభయ భారతి తన వెంట వస్తున్నటువంటి స్త్రీలతో గట్టిగా చెప్పింది.
0: టు టీచ్ దిస్ లెసన్ ఆఫ్ డిటాచ్మెంట్ టు దిస్ ఫాల్స్ ఎసిటిక్ Ubhaya Bharati told loudly to her associates.
1: Streelara.
0: Women.
1: Chudandi atanu vairagyudu.
0: See, he is a renunciant.
1: Kani.
0: But.
1: Atani ee okka ee surakayi idi prakkana petti evaraina dongilistaru emani dani paina inta abhimanam pettukuntunnadu paapam.
0: He has got so much of attachment to this bottle god.
1: Inta nirupayogamainatundi.
0: It's useless.
1: Tuchyamainatundi danini vadalekapothunnadu paapam.
0: It is so low, he is not able to give up.
1: తన తల కింద పెట్టుకుని పండుకున్నాడు అని.
0: అండ్ హీ జస్ట్ స్లీపింగ్ కీపింగ్ ఇట్ అండర్ హిస్ హెడ్.
1: విన్నాడు ఈ వైరాగ్యం.
0: దిస్ ఎసిటిక్ హర్డ్ దిస్.
1: ఛీ, నన్ను ఈ విధంగా అవమానం చేసింది కదా అని కోపం ఒకవైపున వచ్చింది.
0: హీ వాస్ సో యాంగ్రీ బికాజ్ హీ వాస్ ఇన్సల్టెడ్.
1: తిరిగి ఉభయ భారతి తన శిష్యులతో స్నానం చేసి తిరిగి వెనుకకు వస్తుండాలి.
0: ఉభయ భారతి వాజ్ రిటర్నింగ్ విత్ ఆల్ హర్ డిసైపుల్స్.
1: అది కనిపెట్టి ఈ సొరకాయను తీసి వాళ్ళ దగ్గరికి పారవేశాడు.
0: Watching that, he just threw this bottle god across.
1: Appudu Ubhaya Bharati cheppindi, ayyo paapamu abhimaname ani anukunnanu ahankaram kuda untundade itaniki ani.
0: Ubhaya Bharati said, I thought it is only attachment, he has got this ego.
1: Ee ahankarame lekapothe deenni visiri na kaadapai padestada.
0: In fact, he has no ego, how can he throw it like that?
1: Appudu rendu nimisham nilchi,
0: he waited there for a couple of minutes.
1: Sanyasi,
0: he said, oh, ascetic,
1: నీకు అభిమానంతో పాటు అహంకారం కూడా నువ్వు పెరిగిపోతుండాలి.
0: యూ హావ్ గాట్ దిస్ అటాచ్మెంట్ ఈగో ఆన్ ద రైజ్.
1: మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: నీ వేసినటువంటి యొక్క ఈ గుడ్డలకైనా గౌరవాన్ని అందించు.
0: అట్లీస్ట్ యూ షుడ్ రెస్పెక్ట్ ద డ్రెస్ యూ హావ్ పుట్ ఆన్.
1: కనుక నీవు ఈ అహంకారం అహంకారం ఉండినంత వరకు కూడా నీవు సర్వసంగ పరిత్యాగి కాదు.
0: So long you are bound by this ego in attachment, you
1: cannot
0: be a renunciant.
1: దూరం చేసి ఆత్మాభిమానంలో నీవు ప్రవేశించు.
0: So you have to develop love towards this atma.
1: అన్ని మధురమైనటువంటి శాంతమైనటువంటి చక్కని భావంతో ఆమె ప్రబోధించింది.
0: She taught in a very excellent way, in a palatable way.
1: జ్ఞానమునకు స్త్రీలు పురుషులు భేదం ఎక్కుంది.
0: There is no difference of
1: దేహమునకు స్త్రీలు పురుషులు.
0: It's only the body.
1: జ్ఞానమునకు ఏ లింగ భేదములు లేదు.
0: But those of the wisdom don't have any
1: ఏ జాతి భేదములు లేదు.
0: No difference
1: of వర్ణ భేదములు లేదు.
0: No color based on that.
1: ఏ ప్రకృతి భేదములు లేవు.
0: Nothing whatsoever.
1: పరిగెత్తి వచ్చాడు, ఆమె పాదాలపైన పడ్డాడు.
0: This ascetic ran and fall at her feet.
1: Amma, yavaru ee satyanni bodhinchetunte vyaktulu lekapotam chetane ee vidhanga sanyasulu ee vidhamaina natana chestu potunnaru.
0: As no one there to teach us truth, this has been my behavior.
1: Netu nundi maa ubhaya bharate naa guruvu ani tan namaskarinchadu.
0: From this day he declared that ubhaya bharate is his guru.
1: Ee vidhanga
0: like this
1: manavattamulo enni vidhamainatundi sadhanalu chesinattuga kanipistuntaru.
0: In human life it appears as if we follow many spiritual paths. Kashaya
1: vastramulesina gani kanthamala dariyinchina gani gadagadamani japamala drippina kadakuni yoddaku ravale baba dayacheta dhanyulu kavalera entaati varuni dayacheta dhanyulu kavalera.
0: One may put on the ochre robes, one may wear the talisman and repeat, count the beads in the name of the Lord, but yet one has to fall at the feet of Baba.
1: Mukkumusi japamacharinchina mrokkuchu baga niluchundina brokki mokki entu yachina gani moralinina nee karugadu manasu dayacheta dhanyulu kavalera entaati varu nidayacheta dhanyulu kavalera.
0: One may close the nose and just stand on one leg and chant the name of God repeatedly, but yet God would not melt. It's only His grace that will make Him move towards you.
1: Yemi prayojanam prakrutikanga manam chestunname kaani ee japamulu dhyanamulu dayaku samipamayetundi okka sthitini manam pondagalugutunnama.
0: We chant
1: bhagavantuni okka premaku sannigithulayetundi okka margaanni manam vedutunnama. Satyanni tamaku taamu chakkaga vicharinchunnappudu satyam manaku tachchame bayata padipothundi.
0: One has to inquire within one's own self this basic truth.
1: Kanuka ee naati prajalandaru kudanu
0: all people today
1: kevalam aneka rakamainatundi sadhanalu chestunnaru.
0: They follow many spiritual paths.
1: Deeniki motta mota tananu cherek puramu sneham kavali.
0: Before we merge in the divinity, it is the friendship which is foremost.
1: Evanito friendship kavali.
0: With whom should we have this
1: maranatvanti vanito friendship kavali.
0: You should develop friendship towards the one who would not change.
1: Adi amrita swaroopamainatundi daivattvam.
0: That is immortal divinity.
1: చూడండి నవవిధ మార్గంలో మీరు ఎన్నో పర్యాయాలను విన్నారు.
0: యు మైట్ హావ్ హర్డ్ ఆఫ్ నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: ది లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: సత్యం, ఆత్మనివేదనం,
0: ది సరెండర్.
1: స్నేహమైన తర్వాతనే ఆత్మ నివేదన.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ ఫ్రెండ్షిప్ ఇట్ ఎండ్స్ ఇన్ ది సరెండర్.
1: కనుకనే మొట్టమొదట భగవంతునితో స్నేహం కావాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ డెవలప్ ఫ్రెండ్షిప్ విత్ అవర్ గాడ్.
1: ఈ లోకంలో ఉండినటువంటి వారంతా కూడా ఫ్రెండ్స్ కానే కాదు.
0: ఆల్ వరల్డ్లీ పీపుల్ ఆర్ నాట్ అవర్ ఫ్రెండ్స్.
1: హలో హలో హౌ ఆర్ యూ హౌ ఆర్ యూ గుడ్ బై గుడ్ బై పోయింది.
0: ఇట్స్ ఓన్లీ లిమిటెడ్ టు హలో హౌ ఆర్ యూ గుడ్ బై.
1: ఇవి కాదు ఫ్రెండ్షిప్.
0: దాట్స్ నాట్ ఫ్రెండ్షిప్.
1: చెరువులో నీరు ఉండినంత వరకు కప్పలు ఉంటాయి, తర్వాత కప్ప ఒక్కటైనా ఉండదు.
0: సో లాంగ్ ది ట్యాంక్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్ యు ఫైండ్ ది ఫ్రాగ్.
1: జోబీలో డబ్బు, ఫాదర్ పొజిషన్ గట్టిగా ఉంటే, ఏ మినిస్టర్ ఏ ఎమ్మెల్యేనో ఏ ఎంపీ గానో ఉంటే అంతవరకు నీకు ఇదిగా ఉంటుంది, తర్వాత నిన్నెవ్వరు గుడ్ బై కూడా చెప్పరు.
0: సో లాంగ్ యువర్ ఫాదర్ ఇన్ పొజిషన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ విత్ మనీ ఇన్ యువర్ పాకెట్ ఎవ్రీబడి విల్ సే హలో అండ్ దే వోంట్ సే గుడ్ బై.
1: లండన్ లో క్రాంబర్ అనేటువంటి ఒక ప్రెసిడెంట్ ఉండేటువంటి వాడు.
0: దేర్ ఇన్ లండన్ ఇన్ దోస్ డేస్ క్రాంబర్ Cromwell was the president.
1: కట్టకడపటికి ఏదో ఒక విధమైనటువంటి దోషం ఏర్పడిపోయింది, అతనికి ఉరిశిక్ష వచ్చింది.
0: Something had went wrong and he was hanged.
1: పక్కా పాలిటిక్స్ అతను.
0: He's a పక్కా politician.
1: కోట్ల రూపాయలు పౌండ్స్ అంతా కూడా ఖర్చు పెట్టాడు.
0: He spent crores and crores of pounds.
1: స్నేహితులకంతా కూడా ఓటుకంతా కూడా ఎంతో ధనం అంతా ఇచ్చాడు.
0: He purchased votes.
1: ఇల్లు ప్రదక్షిణలు చేశాడు.
0: He went round every house.
1: ఎంతో ధనం దారబోసుకున్నాడు.
0: హీ స్పెంట్ సో మచ్ మనీ.
1: కట్టగడపటికి అతనికి మెడకు ఊరి బిగించే సమయంలో తాను స్మరించుకుంటూ వచ్చాడు.
0: When he was about to be hanged, he started thinking, so
1: ఈ ధనమును నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
0: What a waste I have done with this money.
1: నా పవిత్రమైనటువంటి కాలాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
0: I wasted my sacred time.
1: ఈ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఈ కాయాన్ని నేను ఎంత దుర్వినియోగం చేస్తుంది.
0: ఐ వేస్టెడ్ దిస్ బాడీ విచ్ ఇస్ డివైన్ అండ్ సో
1: ఇంపార్టెంట్. నా కాలమును, నా కర్మను, నా కనకమును, సర్వమును కూడా వ్యర్థం చేసుకున్నాను.
0: ఐ వేస్టెడ్ మై బాడీ ద టైమ్ అండ్ ద గోల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: ఇదే భగవంతుడికి నేను అర్పితం చేసి ఉంటే ఎంత ఆనందించింది అటువంటి వాడను.
2: Had I but served my Lord with half the zeal,
1: ఉత్తమ స్థితికి నేను పొందినవాడను.
2: I would have come to exalted position.
1: ఇంత చేసి ఇన్ని విధములుగా కూడాను వ్యక్తం చేసుకుని నాకు ఈ దుర్గతియా.
2: Having spent so much, is this my present plight?
1: నేను ఇంకెన్ని జన్మములు ఎత్తినప్పటికీ రాజకీయాల్లో నేను ప్రవేశించనని ప్రామిస్ చేశాడు.
2: I may be born repeatedly, but I will never serve any Lord.
1: ప్రామిస్ ఎప్పుడు చేశాడో ఆ ప్రభుత్వానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క కను తెరిపించాడు.
2: The moment he made such a promise, the government opened its eyes.
1: సచ్చనమే ఆ ఉరిశిక్షను క్యాన్సిల్ చేసేసారు.
2: And the punishment of hanging was cancelled immediately.
1: ఒక్క భగవంతుని తరించి, ఓ భగవంతుడా నీకు చేయనటువంటి సేవలు ఈ యొక్క హస్తములు ఎందుకు?
2: Oh God, why should I have these hands if I can't serve you?
1: దీనినే తుకారాం కూడా చెప్పాడు.
2: The same thing is stated by తుకారాం.
1: రామా నేను అంగహీనుడను అని ప్రార్థించాడు.
2: He prayed, Rama, I am crippled.
1: దగ్గరున్న శిష్యులందరూ కూడాను ఏమిటి పిచ్చివాడైపోతున్నాడే, అన్ని అంగములు ఉంటున్నాయి కదా, అంగహీనుడని ఎందుకు చెప్పుకుంటున్నాడు?
2: All disciples said, he declares himself handicapped with all the limbs fine. Why?
1: నీ చేతులు ఉన్నాయి.
2: I have hands.
1: కానీ నీ సేవలు చేయలేకపోతున్నాను, ఇది అంగహీనం కాదా? ఉండి ప్రయోజనం ఏమిటి?
2: With hands I am not able to serve you, therefore I am crippled.
1: కన్నులు ఉన్నాయి.
2: I have eyes.
1: కానీ నిన్ను చూడలేకపోతున్నాను.
2: I am not able to see.
1: ఈ కన్నులు ఎందుకోసమని?
2: What for then?
1: కేవలము ఒక పత్తికాయ వలె ఉంటున్నాయి కన్నులు.
2: దట్ సంథింగ్ లైక్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది కాటన్ ప్లాంట్స్.
1: చెవులు ఉన్నాయి.
2: We have ears.
1: నీ యొక్క వేణుగానాన్ని వినలేకపోతున్నాను.
2: ఐఎమ్ నాట్ ఏబుల్ టు లిసన్ యువర్ మెలోడియస్ మ్యూజిక్.
1: నీ మధురమైనటువంటి వాక్యాలు నేను శ్రవణం చేయలేకపోతున్నాను.
2: ఐఎమ్ నాట్ ఏబుల్ టు హియర్ యు యువర్ టీచింగ్.
1: కక్కలు కుక్కలు నక్కలు దూరేటువంటి ఒక కేవ్స్ మాదిరి ఉంటున్నాయి ఈ చెవులు.
2: మై ఇయర్స్ ఆర్ లైక్ కేవ్స్ సో దాట్ ద ఫాక్సెస్ అండ్ ద డాగ్స్ కుడ్ ఎంటర్.
1: కాళ్ళు ఉంటున్నాయి.
2: ఐ హావ్ లెగ్స్.
1: కానీ నిన్ను నేను ప్రదక్షిణ చేసి నమస్కరించలేకపోతున్నాను.
2: బట్ ఐ కుడ్ నాట్ గో రౌండ్ యూ డూ
1: బజార్ బజారు తిరుగుతున్నాను.
2: ఐ గో రౌండ్ ఎవ్రీ స్ట్రీట్.
1: పొద్దుబోక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదూరే కడు శ్రద్ధతోడ. ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాను చెప్పు వేళ వద్దికగండరేల ఓ చెవులా, వద్దికగండరేల ఓ చెవులా.
2: ఓ యస్, యు ఆర్ రెడీ టు గో అరౌండ్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ లిసన్ టు ఆల్ ద గాసిప్ అండ్ ద వెయిన్ టాక్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు హియర్ ద డివినిటీ అండ్ ద మెజెస్టీ ఆఫ్ గాడ్.
1: నేను సునకంబు వల మీరు పరుగిడి వగిరించి తిరుగుదురే. క్షణమును క్షణమును దైవ సన్నిధి నిలువగా, క్షణమును దైవ సన్నిధి నిలువగా పాదముల అది కష్టమా.
2: ఓ ఫీట్, యూ జస్ట్ రన్ అబౌట్ లైక్ ఎన్ ఎయిమ్లెస్ డాగ్ దట్ రన్స్ అబౌట్ అలాంగ్ ద స్ట్రీట్, బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు గో టు నియర్ గాడ్.
1: ఏమి ప్రయోజనం ఈ అంగములంతా ఉంది?
2: వాట్ ఆర్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్?
1: ఈ సేవకు ఇవి ఉపయోగించాలి.
2: దే షుడ్ బి యూజ్ టు సర్వ్ గాడ్.
1: సూరదాసు కూడా చెప్పాడు.
2: ద సేమ్ థింగ్ ఇస్ టేక్ బై సూరదాస్.
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శింప నెరీ.
2: దో వీ హ్యావ్ ఐస్ బట్ యెట్ వీఆర్ బ్లైండ్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు సీ యువర్ డివైన్ ఫామ్.
1: భగవంతుడా,
2: ఓ గాడ్,
1: నాకు కన్నులు ఇస్తానని కోరుతున్నావా?
2: యూ వాంట్ టు గివ్ మీ విజన్?
1: నాకు కన్నులు అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ సైట్.
1: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీ మూర్తి దర్శించినారా? ఎంతమంది కన్నులు లేవు, వాళ్ళంతా నిన్ను చూచారా?
2: సో మెనీ పీపుల్ హావ్ ఐ సైట్, డూ దే సీ యూ?
1: చెవియుండి చెవటులై అతి మనోహరమైన నీ గాన మాలింప నెరీ.
2: దో దే హావ్ ఇయర్స్ దే ఆర్ డెఫ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు యువర్ మ్యూజిక్.
1: పాణి పంకజమందు పరమాత్మ ఉండియు పాడు సంసారంబు కోరిరేరి.
2: దో గాడ్ ఈజ్ ఇన్ ప్రెసెంట్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్, బట్ దే వాంట్ ఫ్యామిలీ లైఫ్.
1: హృదయంలోనే ఉంటున్నాడు పరమాత్ముడు.
2: గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: అతన్ని వదిలిపెడుతున్నావు.
2: బట్ యూ జస్ట్ లీవ్ హిమ్.
1: ఎక్కడో బజారు వెంట తిరిగి నీవన్నీ బిడ్డల ఒక సంసారంలో ప్రవేశిస్తున్నావు.
2: యూ గో అబౌట్ ఇన్ ద వరల్డ్ అండ్ ఎంటర్ ఇన్ టు ఫ్యామిలీ లైఫ్.
1: కన్నులనిచ్చినది ఎందుకు తెలుసా? అందరి చూచేటందులక.
2: యు నో వై ఐస్ ఆర్ గివెన్? ఇస్ ఇట్ లుక్ ఎట్ ఎవ్రీబడి?
1: దీనినే పురందర్దాస్ కూడా చెప్పాడు.
2: ది సేమ్ థింగ్ పురందర్దాస్.

0: What for are the eyes that cannot look at God, that cannot look at Rama? What for
1: my eyes and looks? దేహములో సర్వాంగములు కూడాను సార్థకంగా గావించుకునే నిమిత్తమే నీకు అనుగ్రహించినటువంటివే గాని మిస్యూజ్ చేయడానికి గాని పెడమార్గం పట్టించడానికి కాని తప్పు మార్గంలో నడచడానికి కాని కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
0: The true human life and human quality lies in understanding the truth that senses have got to be made use of in a proper way so that we don't lead them in a wrong path.
1: తానే చూసుకుంటాడు సర్వము.
0: He will take care of
1: it. రామ్ రామ్ రామ్ రామ్ రామ్ జపమిస్తే నా పొట్ట నింపేది ఎవరయ్యా అంటారు కొంతమంది.
0: Some say if I sing the glory of God, who will give me food?
1: నా జీవితం జరగాలి కదా అంటారు.
0: They say I should carry out my living.
1: నార పెట్టిన వాడు నీరు పోయిదా?
0: The one who has sown the seeds will
1: be given water. If we
0: chant wholeheartedly, will he not take
1: care of you? The
0: one who takes care of the entire cosmos, can't he take care of you?
1: అంతా తానే చూసుకుంటాడు.
0: హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
1: బెట్ట తుదియల్లి ఉట్టిదా వృక్షకే కట్టెయను కట్టి నీవిదే దర్యారో. కొండపైన రాతిపైన పుట్టింది ఒక చెట్టు.
0: A tree is born on a mountain top rock.
1: ఆ వేర్లన్నీ రాళ్లపైననే ఉన్నాయి.
0: All roots are spread all over the rock.
1: కట్టెయను కట్టి నీరిదే దర్యారో. దానికి కట్ట కట్టి ఎరువు వేసి నీరు పోసి పెంచిన వాడు ఎవరు?
0: Who manured it? Who watered it?
1: దైవమే దాన్ని పెంచాడు.
0: God himself.
1: కల్తా హృదయల్లి రాయి ఉంటుండాలి.
0: Here is a rock.
1: కానీ రాయిని కొట్టినప్పుడు ఆ రాతి బండ లోపల ఒక కప్ప వచ్చింది బయట.
0: When you just break a boulder, you find a frog jumping out.
1: కల్

0: ఆ యొక్క రాతిలో ఉండినటువంటి కప్పకు అక్కడ ఆహారాన్ని ఎవరు పెట్టారు? మీ తాత పెట్టాడా, మీ నాన్న పెట్టాడా?
1: Who served food to that frog present within a boulder? Is it your father or grandfather that fed the frog?
0: ఈ మాట వినేటప్పటికి శివాజీకి చాలా తెలివి వచ్చింది.
1: When he heard this, Shivaji became suddenly all of a sudden intelligent.
0: తులసీదాసు అనే తుకారాం ఎంతనో భక్తుడు.
1: తుకారాం
0: అలాంటి సమయంలో చెప్పాడు, తన ఎదురుగానే రాతిని కొట్టించాడు.
1: And he made this
0: కొట్టేటప్పటికి అందులోపల ఒక చిన్న కప్ప బయటకు వచ్చేసింది.
1: అవుట్ ఆఫ్ ద బౌల్డర్ ఎ స్మాల్ ఫ్రాగ్.
0: ఈ రాజ్యాన్నంతా నేను ఏనుకుంటున్నానని చెప్పి అహంకార పడుతున్నావు శివాజీ.
1: ఓ శివాజీ, యువర్ ఎగోయిస్టిక్ బికాస్ యువర్ రూలింగ్ ద హోల్
0: కింగ్డమ్. దీన్ని నువ్వేనా పాలించింది?
1: ఆర్ యూ రియల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఫ్రాగ్?
0: ఏమైనా దీని ఏమైనా ఒక టిఫిన్ క్యారీ అన్నం పంపిస్తున్నావా దీనికి ఏమైనా?
1: ఆర్ యూ సెండింగ్ ఎవ్రీడే టిఫిన్ క్యారియర్?
0: భగవంతుడే అన్ని చేస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డస్ ఎవ్రీథింగ్.
0: నెమలిగే చిత్రబన్నవన్ బరిదవర్యారో పీకాక్. నెమలికి ఎంత చక్కని వర్ణాన్ని వేశారు, ఎంత చక్కని రంగులు తీర్చిదిద్దారు. ఎవరు వేశారు ఈ రంగులు?
1: పీకాక్ హ్యాస్ గట్ సో మెనీ బ్యూటిఫుల్ లవ్లీ కలర్స్.
0: ఎంత గొప్ప బెస్ట్ పెయింటర్స్ అనేప్పటికీ ఈ రంగుల్లో పీకాక్ ఒరిజినల్ రంగులు అక్కడ రావు.
1: Even the best painter can't bring out that original color.
0: కేవలం అక్కడ ఆర్టిఫిషియల్ వస్తాయి కానీ హార్ట్ఫుల్ అయినటువంటి కలర్స్ రావు.
1: ఎవ్రీథింగ్ విల్ బి ఆర్టిఫిషియల్ బట్ నాట్ హార్ట్ఫుల్.

0: పచ్చని చినుకకు ఎర్రని ముక్కు పెట్టాడు. ఎవరు పెట్టారు ఈ కలర్? ఎంత చక్కని మ్యాచ్.
1: A green parrot has got a red beak. What a good matching it is. Who did it?
0: నిజంగా భగవత్ సృష్టి లోపల ఉండేటువంటి రహస్యాలు ఎంత గొప్పవిగా ఉన్నాయి.
1: There's so many secrets, mysteries in this nature.
0: గుడ్డులో పిట్ట ఉంది. ఎగ్ లో.
1: In the egg there is present the young one there inside. There is inside the egg there is young one.
0: గుడ్డులో చెప్పండి స్వామి. బర్డ్.
2: బర్డ్
0: చెప్పు.
1: There is bird inside the egg.
0: కాబట్టి గుడ్డులో పిట్ట పుట్టుతుండాలి.
1: There is a bird inside the egg.
0: విత్తులో వృక్షం పుడుతుండాలి.
1: And
0: మనిషిలో మనిషి పుడుతున్నాడు.
1: And therefore the seed
0: is ఎవరు నిర్మించినటువంటిది?
1: The plant is born out of the seed.
0: ఏ ఇంజనీర్ ప్లాన్?
1: And the human begets another human. Whose plan it is?
0: ఏది కాదు.
1: Nothing whatsoever.
0: దైవం యొక్క నిర్ణయాలే.
1: It's all God's will.
0: అలాంటి పవిత్రమైనటువంటి దైవ సృష్టి అనేటువంటి దాన్ని అర్థం చేసుకునలేక తుచ్చమైన అల్పమైనటువంటి యొక్క మానవత్వాన్ని గొప్పగా ఘనంగా వర్ణించుకుంటున్నాం మనం.
1: మ్యాన్ ఈస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సాంక్టిటీ అండ్ సెగ్నిఫికెన్స్ ఇన్ దిస్ నేచర్ బట్ హి గోస్ బై దిస్ లో మీన్ వర్డ్.
0: ఎక్కడికో వెళ్లి కొండలు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో గుండు మోసినటువంటి హనుమంతుణ్ణి, ఏదో కుక్కలు అంతా కూడా నువ్వు వర్ణించుకుంటూ కూర్చున్నాయట.
1: The dogs went on describing, extolling Hanuman, who could carry mountains.
0: కొండలు కొండలే మోసినటువంటి హనుమంతునికి గులకరాడు ఎంతరా అన్నాడు.
1: హనుమాన్ హూ కుడ్ క్యారీ ద మౌంటైన్స్, వాట్ ఫార్ ఆఫ్ దీస్ పెబుల్స్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: రామ లక్ష్మణ ఇరువురు కూడాను రామేశ్వరం వెళుతున్నారు.
1: రామ అండ్ లక్ష్మణ వర్ ప్రొసీడింగ్ టు రామేశ్వరం.
0: ఈ రామేశ్వరం వెళ్లే సమయం లోపల
1: యాజ్ దే వర్ గోయింగ్
0: ఒక రామలింగేశ్వరుని ప్రతిష్ఠించాలి అని సంకల్పించుకున్నారు.
1: దే డిసైడెడ్ టు ఇన్స్టాల్ రామలింగేశ్వర.
0: అనగా ఏదో ఒక రీతి లోపల జగత్తంతా కూడాను భగవంతుని నామస్మరణ చేయాలనేటువంటి సంకల్పం చేతనే అక్కడ రామేశ్వరం దగ్గర రామలింగేశ్వర అని ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని చెప్పారు.
1: విత్ ది ఐడియా దట్ ద హోల్ వరల్డ్ షుడ్ చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే డిసైడెడ్ టు
0: రామ అంటే తప్ప ఇంకా లింగుడు అంటే జంగడు అంటే ఏమాత్రం ఇష్టం లేదు.
1: బట్ ఇట్స్ ఓన్లీ రామాస్ నేమ్ దట్ ఈస్ రియల్ ఇష్టం, బట్ నాట్ శివాస్ నేమ్ ఆర్ లింగ.
0: ఎద్దునెక్కినా గద్దనెక్కినా ఇద్దరొక్కడే ఊరన్నా.
1: వన్ మే హ్యావ్ ద బుల్ యాజ్ ద చారియట్ ఆర్ దట్ ఆఫ్ బర్డ్, బట్ ఓన్లీ సేమ్ గాడ్.
0: రాములు బోధిస్తూ వచ్చాడు.
1: దట్ హ్యాస్ బీన్ ది టీచింగ్ ఆల్ ది వైల్.
0: కానీ రాములు అంటే ఉన్నటువంటి ప్రేమ ఇంకో దానిపైన లేదు అతనికి.
1: But he has got intense love for Rama.
0: పంపాడు హనుమంతునే పంపాడు.
1: And he sent Hanuman himself.
0: కులికేవాడు ఎదురుగా కులికేవాడట.
1: ఇన్ ఫ్రంట్
0: ఎవరు వద్దంటున్నారో వాడితోనే ఆ పని చేపిస్తాడు.
1: ద వన్ హూ సేస్ నో గాడ్ విల్ సీ టు ఇట్, హీ హిమ్సెల్ఫ్ విల్ డూ ఇట్.
0: హనుమాన్,
1: హనుమాన్
0: నీవు వెళ్లి పలాని పర్వతం పైకి వెళ్లి నీకు ఒక లింగాన్ని తీసుకుని రా, ప్రతిష్ఠ చేయాలి అన్నాడు.
1: హనుమాన్, యూ గో టు ద మౌంటైన్ అండ్ బ్రింగ్ లింగా విచ్ హాస్ గాట్ టు బి ఇన్స్టాల్డ్ హియర్.
0: అతనికి అంత ఇంట్రెస్ట్ లేదు.
1: హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్.
0: ఉత్సాహం చూపించలేదు.
1: హీఈస్ నాట్ ఎంకరేజ్డ్.
0: కానీ పలాని టైం లోపలనే ప్రతిష్ఠ చేయాలి, నీవు తక్షణమే తీసుకుని రా అన్నాడు.
1: హీ సెడ్ ఇన్స్టాలేషన్ సెరమనీ మస్ట్ టేక్ ప్లేస్ ఎట్ అన్ అపాయింటెడ్ టైం, గో అండ్ బ్రింగ్ ఇట్.
0: వెళ్ళాడు, తీసుకుని వచ్చాడు.
1: హీ వెంట్ అండ్ బ్రాట్ ఇట్.
0: కానీ ఎక్కడ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అక్కడనే ఆ యొక్క జ్ఞానం కూడా ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ స్టెడ్ఫాస్ట్నెస్ దేర్ ఇస్ విజ్డమ్.
0: శ్రద్ధ లేనప్పుడు జ్ఞానం కూడా పనిచేయదు.
1: విదౌట్ సిన్సిరిటీ అండ్ విజ్డమ్ విల్ నాట్ హెల్ప్ యూ.
0: రాముడు చెప్పినటువంటి కాలమునకు 10 నిమిషముల ఆలస్యంగా వచ్చాడు.
1: హనుమాన్ వాజ్ రాదర్ లేట్ బై అబౌట్ 10 మినిట్స్.
0: కానీ రాముడు ఆలోపనే ఇసుక లింగాన్ని చేసి అక్కడ ప్రతిష్ఠ చేశారు.
1: బట్ రామ మేడ్ లింగ్ అవుట్ ఆఫ్ ద శాండ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇట్ దేర్.
0: 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చింది కాబట్టి ముహూర్తం తప్పిపోయిందని ఆ లింగాన్ని వద్దన్నాడు.
1: యాజ్ ద లింగా వాజ్ బ్రాట్ లేట్ బై 10 మినిట్స్ హి రిజెక్టెడ్.
0: హనుమంతునికి బాగా కోపం వచ్చింది.
1: హనుమాన్ వాజ్ వెరీ యాంగ్రీ.
0: నేను ఇంత కష్టపడి తీసుకుని వచ్చినటువంటి లింగాన్ని విసిరి పారవేసేసేశాడు నాకు వద్దు పోమని.
1: ఐ స్ట్రగుల్ హార్డ్ అండ్ యూ సింప్లీ రిజెక్టెడ్ ఇట్.
0: అప్పుడే రాముల పైన కూడా కోపం వచ్చింది.
1: అండ్ వాజ్ యాంగ్రీ విత్ ద లార్డ్ ఆల్సో.
0: ఏమిటి, నాలో భక్తి తక్కువ లేక నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: త్యాగరాజు కూడా చాలా దీన్ని వర్ణిస్తుకుంటూ కూర్చున్నారు.
1: త్యాగరాజ్ ఆల్సో నెరేటెడ్ ఇన్ ఫోర్.
0: రాముల్లో శక్తి లేదా, నాలో భక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ డివోషన్ ఆర్
0: ఇవి రెండు ఏదో నిర్ణయం కావాలి.
1: One must be decided.
0: ఈ నిర్ణయం అయ్యేంత వరకు నేను ఆత్మ శాంతి లభించదు.
1: Until this is decided, I will not have peace.
0: కూర్చున్నాడు.
1: He sat.
0: నాలో భక్తి ఉన్నది.
1: I have devotion.
0: ఒక్కొక్క వెంట్రుకు పెరికాడు, చూచాడు. ఒక్కొక్క వెంట్రుకు కూడాను రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని రోమ రోమము రామ నామాన్ని స్మరిస్తుంటుండాలి.
1: హి స్టార్టెడ్ టేకింగ్ అవుట్ ఈచ్ వన్ ఆఫ్ ది హెయిర్స్ అవుట్ ఆఫ్ ది బాడీ, ఎవ్రీథింగ్ రిసౌండెడ్ విత్ రామ.
0: కాబట్టి నాలో భక్తి ఉంది అని తనకు తానే సర్టిఫికేట్ చేసుకున్నాడు.
1: సో హి గేవ్ సర్టిఫికేట్ టు హిమ్సెల్ఫ్ దట్ హి హస్ గాట్ డివోషన్.
0: రాముల్లోనే శక్తి లేదు,
1: రామ హ్యాస్ నో పవర్,
0: నాలో భక్తి ఉంది,
1: ఐ హావ్ డివోషన్.
0: చూడండి అహంకారం, ఆ భక్తిలో కూడా ఒక విధమైనటువంటి అహంకారం ప్రారంభమవుతుంది.
1: సో దేర్ ఇస్ ఈగో ఈవెన్ ఇన్ డివోషన్.
0: మరి యోచన చేశాడు,
1: హీ థాట్ ఓవర్ లేటర్,
0: ఛా ఎంత పొరపాటుతున్నాను,
1: వాట్ ఎ మిస్టేక్ ఇట్ ఇస్.
0: భగవంతునిలో శక్తి లేకపోతే నేను ఇంతటి సముద్రాన్ని దాటిండేవాడనా?
1: ఇన్ ఫ్యాక్ట్
0: నేను ఇంతటి ఘనకార్యములు చేసిండేటువంటి వాడనా?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ గాడ్ హ్యాస్ నో పవర్ కుడ్ ఎవర్ క్రాస్ దిస్ ఓషన్.
0: పురస్కరించుకునే త్యాగరాజ్ చెప్పాడు.

0: Can a monkey cross this ocean? Can you just mind the Lord, Yamata?
1: Devi valachuna, Lakshmanundu kolachuna.
2: Prapanchamanta Lakshmi Devini prarthistundadi.
0: The whole world worships the goddess of wealth, Lakshmi.
2: ఏ మానవుడు చూసినా కానీ ఓ లక్ష్మి నాకు ప్రసాదించు లక్ష్మిని అని లక్ష్మిని ఆరాధన చేస్తున్నాయి.
0: Everyone worships the goddess of wealth, Lakshmi.
2: ఆరాధన చేస్తున్నటువంటి ఆ లక్ష్మి నిన్ను వరించాలంటే త్యాగరాజు చెప్పాడు

0: Will that intelligent Bharata serve you? The power of Rama is so mighty, infinite. Do you think they are ordinary people? How intelligent Bharata
1: is? Russia, China, Japan, Germany. ఏమీ లేకపోతే ఎందుకు వస్తారు ఇక్కడ? అప్పుడు ఆ త్యాగరాజు కూడా అంటున్నాడు, ఏమీ లేకపోతే ఇంతమంది ఏ విధంగా నిన్ను కొలుస్తారు? కనుక ఓ రామా, నీ శక్తి ఎంతో గొప్పది అన్నాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్, వై పీపుల్ ఫ్రమ్ అర్జెంటీనా, ఇన్ ఇటలీ, ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్, వై షుడ్ దే కమ్ హియర్?
1: ఎవరికి ఏ ఇన్విటేషన్ పంపడం లేదు.
0: నో ఇన్విటేషన్ ఇస్ సెంట్ టు ఎనీబడీ.
1: కనుక ఆ శక్తియే, ఆ మ్యాగ్నెట్టే, ఆ దివ్యత్వమే, ఆ పవిత్రమే, ఆ యొక్క దైవత్వమే అన్నిటినీ ఆకర్షిస్తుంది.
0: ఇట్ ఇస్ ద డివైన్ పవర్, ఇట్ ఇస్ ద డివైన్ మ్యాగ్నెటిక్ పవర్ దట్ డ్రాస్ అండ్ అట్రాక్ట్స్ ఎవ్రీబడీ.
1: చేశాడు హనుమంతుడు ఆ యొక్క లింగాన్ని.
0: అండ్ దిస్ ఇస్ హనుమాన్ దట్ బ్రాట్ దిస్.
1: తరువాత ప్రతిష్ఠ అయిపోయింది, రామేశ్వరం వెళ్లారు, ఇంత కార్యం చెప్పి తిరిగి వస్తున్నారు.
0: దట్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ వాస్ ఓవర్.
1: సమయంలో తిరిగి హనుమంతుడిని పరీక్ష చేయాలి. శ్రీరాముడు,
0: శ్రీరామ వాంటెడ్ టు టెస్ట్ హనుమా.
1: భగవంతునికి ఎప్పుడు పరీక్ష అనేటువంటిది ఒక ఆశ.
0: టెస్టింగ్ ఏ డివోటీ ఇస్ ది టెస్ట్ ఆఫ్ గాడ్.
1: ఆ యొక్క భక్తును టెస్ట్ చేసినప్పుడే అతనికి ఒక చక్కని టెస్ట్ రెస్ట్.
0: ఇట్ ఈస్ ది టెస్ట్ అండ్ ది రెస్ట్ గాడ్ టు టెస్ట్ హిస్ డివోటీ.
1: వస్తూ వస్తూ వస్తూ కాలు ఏదో కొంచెం తగిలి కింద పడినట్టుగా పడ్డాడు రాముడు.
0: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హి ఫెల్ డౌన్.
1: చిన్న ఒక రాయి
0: ఇస్ అ స్మాల్
1: పెబుల్ కాలికి తగులుకొని తాను కింద పడినట్టుగా పడ్డాడు.
0: బికాస్ ఆఫ్ ఎ పెబుల్ ఆన్ ద వే హి ప్రిటెండ్ యాజ్ ఇఫ్ హి స్లిప్డ్.
1: వెనకనే ఉంటున్నాడు లక్ష్మణుడు.
0: లక్ష్మణుడు స్టాండింగ్ బిహైండ్
1: అని ప్రశ్నించాడు.
0: హి సెడ్ వాట్ హ్యాపెండ్.
1: అబ్బే ఏమిటి లేదు చిన్న రాయి అన్నాడు.
0: ఇస్ ఇట్ నథింగ్ హాడ్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఆల్ స్మాల్ పెబుల్.
1: హనుమంతుడు వచ్చాడు.
0: హనుమాన్ కేమ్.
1: ఈ దారిలో ఇంకెవరైనా నడుస్తుంటే వాళ్ళని కూడా ఈ విధమైనటువంటి తొందర ఇస్తుందో ఏమో, ఈ రాత నేను పెరిగి వారేస్తానన్నాడు.
0: ఓ సచ్ పెబుల్స్ అండ్ స్మాల్ స్టోన్స్ ఆన్ ద వే మేక్ ట్రబుల్ సంబడి, దేర్ ఫర్ ఐ రిమూవ్ దెమ్.
1: హనుమంత,
0: హనుమాన్
1: కొండలు మోసిన వానికి ఈ గులకరాయి నీకెంత, దీని పని విచ్చిపెట్టు.
0: యూ హ్యావ్
1: జోలికి నువ్వు పోవద్దు.
0: యూ హ్యావ్ క్యారీడ్ దట్ మైటీ మౌంటైన్స్, యు ఆర్ సింప్లీ.
1: నేను జాగ్రత్తగానే వస్తాను, రాతి దోషం కాదు అన్నాడు.
0: నెక్స్ట్ టైం ఐ విల్ బి వాచ్ఫుల్ యాజ్ ఐ వాక్.
1: లేదు లేదు, దీన్ని తీసివేయాలి అని చెప్పి పట్టుబట్టాడు.
0: హనుమాన్ డిటర్మిన్ టు రిమూవ్ ఆల్ దిస్ పేపర్స్ ఆన్ ద వే.
1: జన్మ వాసన,
0: ఇట్స్ ఆల్ ద ట్రెండ్ ఆఫ్ ది పాస్ట్ లైఫ్.
1: పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు కోతికి, చంచలత్వానికి.
0: ది మంకీ స్టాండ్స్ ఫర్ ఆల్ ద వేవరింగ్ మైండ్.
1: ఇంత ఎడమ చేత్తో అటు తీసివేయడానికి ప్రయత్నించాడు.
0: హి వాస్ ట్రైయింగ్ టు టేక్ ఇట్ అవుట్ విత్ హిస్ లెఫ్ట్ హ్యాండ్. హి డిడ్ నాట్ మూవ్.
1: తర్వాత రెండు చేతులు పట్టాడు.
0: విత్ బోత్ హ్యాండ్స్ హి వాంటెడ్ టు రిమూవ్.
1: కదలలేదు.
0: హి కుడ్ నాట్.
1: తన శక్తినంతా ఉపయోగపెట్టాడు.
0: హి మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ హిస్ పవర్ అండ్ ఎనర్జీ.
1: కించిత్తైనా కూడా అది కదలలేదు.
0: హి కుడ్ నాట్ లిఫ్ట్ ఇట్ ఈవెన్ ఎన్ ఇంచ్.
1: హనుమంతుడు చాలా ఆశ్చర్యపడ్డాడు.
0: హి వాస్ సర్ప్రైజ్డ్.
1: రామా, ఏమిటి ఈ యొక్క నీ ఇల్లలు?
0: రామా, వాట్స్ ఆల్ యువర్ మిస్టరీ? వాట్స్ ఆల్ దిస్?
1: ఏమిటి లేదు హనుమాన్,
0: నథింగ్ వాట్స్ ఎవర్ హనుమా.
1: నువ్వేం దీనికి శ్రమ పడినక్కర్లేదని ఆహా రాముడే తన చిటికిని వెళ్తూ కాలి చిటికిని వెళ్తూ అట్టన్నాడు. ఎగిరి పడిపోయింది. ఏదది? ఆనాడు హనుమంతుడు ప్రతిష్ఠ కోసం తెచ్చి పారవేసినటువంటి లింగము.
0: రామ హింసెల్ఫ్ విత్ దిస్ జస్ట్ ఫింగర్ ఆఫ్ హిస్ టో హి సింప్లీ హస్ కిక్డ్ అవుట్ దట్ స్మాల్ స్టోన్. వాట్ ఈస్ దట్? దట్ ఇస్ ద లింగ బ్రాట్ బై హనుమాన్.
1: ఆ లింగం నుంచి జ్యోతి వచ్చింది, రాముడిలో చేరిపోయింది. రాముడి నుంచి లింగం ఒక జ్యోతి పోయింది, లింగంలో చేరిపోయింది, రెండు ఒక్కటే.
0: Out of that linga light came and merged in Rama. So also light of Rama.
1: Yedunekkine vaadu lingadu, gaddanekkine vaadu rangadu.
0: And it is only Lord Shiva who was on the bull.
1: Yedunekkina gaddanekkina iddaru okkare oranna.
0: No matter you may be having the bull or the bird in the chariot.
1: Samatvanni ee naadu nunchi gurtinchamani bodhinchadu.
0: He taught him the principle of equality.
1: Ittane ee naadu lokam lopala Ramu ante kontha mandiki ishtamu, Krishnudu ante kontha mandiki ishtamu, Isuru ante kontha mandiki ishtamu, Sai Baba ante okka mandiki. Idantha enduku ee bhedhalu?
0: Why should you have differences at all? Because some want to worship Rama. God is one.
1: Ekam Satya.
0: Only one.
1: Ekuham Bahusyam.
0: One manifests into many.
1: Masirpa, Gulabjam, Barfi, Palko, Mitai, Jilebi, Kheer. Enni chesinappudiki chakkara okkate.

0: The sweets may be many, but the sugar is one.
1: కోసమని ఇన్ని విధమైనటువంటి రూపనామాలు నీకు కల్పించుకుంటున్నావు.
0: The name and form is only of your making.
1: కానీ దైవం ఒక్కడే.
0: But God is one.
1: కనుకనే ఏకాత్మ భావాన్ని నీవు అభివృద్ధి పరుచుకున్నప్పుడు దైవంతో పాటు ఏకమైపోతావు.
0: Then once you develop the feeling of oneness, you become one with God. Students.
1: దివ్యాత్మ స్వరూపులైనటువంటి ద్వారా
0: embodiments of divine ఆత్మ.
1: దైవాన్ని ఎప్పుడు దూరమని మీరు భావించుకోకండి.
0: Do not consider that God is far off from you.
1: అతన్ని ఆరాధన చేస్తే ప్రత్యక్షమవుతాడని మీరు ఆ పిచ్చి భావాన్ని వదిలిపెట్టండి.
0: Don't have mad feeling that God will manifest in front of you if you worship.
1: అతను నేనే, నేను అతనే.
0: You consider yourself as divine.
1: నిన్ను నీవు ఆ భగవంతునికి అర్పితం చేసుకో.
0: Offer yourself totally to God.
1: సులభంగా చిటికలో సరిపోతుందంట.
0: In a moment of time you can realize.
1: ఇంకా పెద్ద కసరత్తు చేయనక్కర్లేదు.
0: You don't need to do physical exercise.
1: 10 years plan వేయనక్కర్లేదు.
0: 10 years plan, 5 plan not needed.
1: ఈ ప్లాన్ అన్ని వృథా.
0: Our plans are useless.
1: ఈ మాస్టర్ ప్లాన్ కు నీవు ప్రయత్నం చేయవద్దు.
0: Don't make prepare any master plan.
1: నీ యొక్క మాస్టర్త్వాన్ని అతనికి అర్పితం చేయి.
0: Make God as master.
1: అది నిజమైనటువంటి తత్వము.
0: That is the reality.
1: He is only master.
0: God is only master.
1: ఇంకంతా కూడా జగత్తులు ఏది లేదు మాస్టర్.
0: నో మాస్టర్
1: ఉన్నారు. చాలా మంది హెడ్ మాస్టర్స్ ఉన్నారు, స్టేషన్ మాస్టర్స్ ఉన్నారు, పోస్ట్ మాస్టర్స్ అంతా ఉన్నారు, అందరూ ఉంటున్నారు. వాళ్ళంతా మాస్టర్స్ కాదు.
0: దేర్ ఆర్ హెడ్ మాస్టర్స్, స్టేషన్ మాస్టర్స్ అండ్ స్కూల్ మాస్టర్స్. దే ఆర్ నాట్ మాస్టర్స్ అట్ ఆల్.
1: కానీ ఒక్కడే మాస్టర్, అతనే గాడ్.
0: గాడ్ ఈజ్ ది ఓన్లీ మాస్టర్.
1: కనుక ఆ దైవాన్ని నిరంతరం కూడా నువ్వు చింతిస్తూ ఆ దైవత్వంగా నీ పొందండి.
0: Therefore, think of God continuously and be divine.
1: అదే సత్యము. Truth is God.
0: Truth is God.
1: అదే జ్ఞానము. అదే God.
0: Wisdom is God.
1: అనంతమైనటువంటి వాడే God.
0: God is infinite.

మధుర మధు

Yeah.

I'm gonna go get some more.

సున్నం ఈ సనాతన ధర్మ అర్మ్యంబు నిలువ గుణములివి నాలుగు పునాది గోడలప్ప.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవ జీవితము నాలుగు గోడలపై ఆధారపడి ఉన్నది.
1: ద మ్యాన్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్,
0: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, ఈ నాలుగు గుణములే ఈ యొక్క జీవిత సౌధమునకు చక్కని భద్రమైన పునాదులు.
1: ద మ్యాన్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ rests on the walls of truth, righteousness, peace and love. The safety and security depend on these values.
0: ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి ఈ నాలుగు గుణములపైనే ఆధారపడి నడుస్తూ ఉన్నది.
1: The culture of Bharat has been sustained all along over the ages because of these pillars of values.
0: ప్రతి వ్యక్తి యొక్క తల్లిదండ్రులు కాని, తాతలు ముత్తాతలు కాని, అనాది కాలము నుండి ఈ నాలుగు గుణముల్ని ఆధారం చేసుకుని బ్రతుకుతూ వచ్చారు.
1: ఆల్ అవర్ ఇన్సెస్టర్స్ పేరెంట్స్ అండ్ ద ఫోర్ ఫాదర్స్ దే కంటిన్యూడ్ దేర్ లైఫ్ దే లెడ్ దేర్ లైఫ్స్ బేసింగ్ ఆన్ దీస్ వాల్యూస్.
0: ఈ నాలుగు గుణములే లేకుండా జీవిత భవనము క్షణములో కూలిపోతుంది.
1: Without these values, the mansion of human life will collapse.
0: కనుక ఈనాటి మానవులు సత్య ధర్మ ప్రేమ శాంతులపైన ఆధారపడి జీవించటం చేతనే ఇంత మాత్రమేన కూడాను జీవించగలుగుతున్నారు.
1: Man is able to live this far, at least because he is carrying on his life sojourn on the foundations of truth, righteousness, peace and love.
0: వ్యక్తుల యొక్క జీవితము తల్లిదండ్రుల యొక్క గుణములపైనే ఆధారపడి ఉన్నది.
1: The human life depends on the parents.
0: అనాది కాలము నుండి జీజీ బాయ్ ఇట్టి గుణములపైన ఆధారపడి శివాజీని పోషించుతూ వచ్చింది.
1: ఇట్ వాజ్ జిజాబాయ్ హు వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద నోబుల్ క్వాలిటీస్ అండ్ ద ట్రేట్స్ ఆఫ్ ఎంపరర్ శివాజీ.
0: రాములు దేవుడు కావడానికి కౌసల్య యొక్క గుణం లే దీనికి ఆధారము.
1: రామ కుడ్ బికమ్ గాడ్ బికాస్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ పాస్డ్ ఆన్ టు హిమ్ బై మదర్ కౌసల్య.
0: కవల కుశలవులు ఇంతటి వీరులు కావడానికి సీతాదేవి యొక్క గుణ ప్రభావమే దీనికి ఆధారము.
1: లవ్ అండ్ కుశ ద ట్విన్స్ కుడ్ బి ద వన్ ఆఫ్ వార్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్ గివెన్ బై ద మదర్ సీత.
0: ఈ విధముగా ప్రాచీన ఋషుల యొక్క ప్రభావములంతా వారి వారి తల్లిదండ్రుల యొక్క గుణములపైనే

0: కష్టపడి జల్తూ వచ్చింది.
1: సిమిలర్ ఇస్ ది కేస్ విత్ ద లైవ్స్ ఆఫ్ ది సేజెస్ సెయింట్స్ అండ్ సీయర్స్ హూస్ క్వాలిటీస్ ఆర్ గివెన్ టు దెమ్ బై దేర్ పేరెంట్స్.
0: కానీ ఈనాడు తల్లిదండ్రులను అలక్ష్యంగా చూస్తున్నారు, కానీ వారి యొక్క ప్రభావములంతా ఎటువంటివి అనేటువంటిది ఎవరు కూడాను కించిత్ అయిన కూడా విచారణ చేయటం లేదు.
1: టుడే పీపుల్ ఆర్ నెగ్లెక్టింగ్ దర్ పేరెంట్స్ ఫర్ గెటింగ్ ది ఇంపాక్ట్ అండ్ ది ఇన్ఫ్లుయెన్స్ దే బేర్ ఇన్ దర్ లైవ్స్.
0: ఈ విధంగా విచారణ చేస్తే తల్లిదండ్రుల యొక్క ప్రభావమే తమ యొక్క కీర్తి ప్రతిష్టలకు మూల కారణమని కూడాను గుర్తించడానికి వీలవుతుంది.
1: If you inquire in this direction, you'll be able to recognize the basic fact that you owe your prestige and esteem to your parents.
0: Puttali bai aame yokka gunakaranam chetane Gandhi kudanu mahatmuduga maaripoyadu.
1: Gandhi ji could become a mahatma because of mother Puttali bai.
0: Ee Puttali bai koyila kootalu vinakunda pirsa ettenetundi kaadu oka gaali ఇచ్చుకోకుండేటువంటిది కాదు, ఒక్క మెతుకైనను మింగేటువంటిది కాదు.
1: పుతలీబాయ్ ఆల్వేస్ వెయిట్స్ ఫర్ ద సౌండ్స్ ఆఫ్ ది కుకూ బర్డ్ విదౌట్ విచ్ షీ వుడ్ నాట్ పార్టేక్ ఫుడ్ నార్ ఈవెన్ డ్రింక్ వాటర్.
0: తల్లి భుజించక కుమారుడు భుజించుకు ప్రయత్నం చేయటము ఇది సాధ్యం కాకపోయింది.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ ద సన్ టు హ్యావ్ హిస్ ఫుడ్ విదౌట్ మదర్ టేకింగ్ హర్ ఫుడ్.
0: ఒకానొక సమయం లోపల 12 గంటలైంది, 1 గంట అయింది, 3 గంటలైంది, కానీ తల్లి భోజనానికి ఏమి సిద్ధం కాలేదు.
1: వన్ డే ఇట్ హ్యాపెన్డ్ ఇట్ వాస్ 12 o'clock, 1 o'clock, 2 and 3 o'clock.
0: అప్పుడు గాంధీ ఒక యుక్తి పన్నాడు.
1: మదర్ డింట్ హ్యావ్ హర్ ఫుడ్ దెన్ గాంధీ హెడ్ ఎ నాక్ ఎట్ దిస్ మోమెంట్.
0: ఇంటి వెనుకకు పోయి కోయలు కూసిన మాదిరి తాను కూతురు కూస్తూ వచ్చాడు.
1: హీ స్టూడ్ బిహైండ్ ది హౌస్ అండ్ స్టార్టెడ్ మేకింగ్ ద సౌండ్ ఆఫ్ ద కుకూ బర్డ్.
0: తిరిగి లోపల వచ్చి, అమ్మా కోయిల కూసింది, నీ వినలేదు, ఇంకా భోంచేస్తాం పని అని చెప్పాడు.
1: After some time, Gandhiji got back to the house and said, Mother, don't you hear the sound of the cuckoo bird? It's the time to have your food now.
0: ఆ తల్లి చాలా బాధపడింది.
1: Mother felt very sad.
0: ఇలాంటి దుర్మార్గుడైన కుమారుడు నా గర్భంలోంచి పుట్టాడా?
1: This is the situation that I gave birth to a wicked son.
0: కేవలం పొట్టకూటి నిమిత్తమై నన్ను అపత్యముల చేత వంచింపగలుగుతున్నాడా?
1: జస్ట్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్ ఫర్ ఫుడ్ సేక్ హి ఇస్ బిట్రేయింగ్ మీ బై అటరింగ్ ఫాల్స్.
0: నోటితో తాను కోయిల కూసిన వలే పలుకుతూ కోయిల కూసినది అని చెప్పి అపద్యములు ఆడుతున్నాడా?
1: హి స్పీకింగ్ బ్లేటెంట్ లైస్ బై మేకింగ్ ద సౌండ్ ఆఫ్ ద కుకూ బర్డ్ ఆల్ బై హింసెల్ఫ్
0: అని కోపంతో కుమారుని చెవుపట్టి ఈడ్చింది.
1: So is out of anger she just dragged him catching hold of his ear.
0: Durmarguda na patta kooti nimittamai neevinta asatyamulu aduthunnava?
1: What a bad boy you are, just to make me eat your speaking lies.
0: Ani rendu champalu kottindi.
1: Then she slapped him.
0: Appudu Gandhi tala paschattapadi na tappunu kshaminchamani prarthinchadu.
1: Gandhi ji repented and prayed for the pardon.
0: అప్పుడు తల్లి, ఇంకా నిన్ను క్షమించటకు వీలు కాదు, ఈ అసత్యం ఆడినందుకు నీవు శిక్షను అనుభవించే తీరాలి అని ఖండించింది.
1: మదర్ సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఫర్గివ్ యు ఎనీవే, యు మస్ట్ అండర్గో ద పనిష్మెంట్.
0: అప్పుడే ఆనాటి నుండి గాంధీ తాను చచ్చేంత వరకు కూడాను అసత్యం ఆడకూడదని ప్రామిస్ చేసుకుంటూ కూర్చాడు.
1: రైట్ ఫ్రమ్ దట్ మోమెంట్ గాంధీ హెల్డ్ ఆన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్. He never uttered a lie.
0: Kalugane prachina kalam nundi bharat desamu talli yokka satyam parini talli yokka subhashana valini taavu perugutu vacharu.
1: Right since ancient times, it is only the care of the mother, the training of the mother, which has been responsible.
0: Ee naadu bharat desamu intati asatyamulu pramanamulaku siddhamainadanniga dini kaaranam emiti? Kumarulu aadeetuvanti aatalu, పాడేటువంటి పాటలు, చెప్పేటువంటి మాటలు, ఈ మాటలు లేచేత అసత్యము చేరిపోవటం చేతనే దేశం ఇంత దుర్గతికి పాలైపోయినది.
1: వాట్ ఇస్ ద కాజ్ ఫర్ ద ప్రెసెంట్ పొజిషన్ ఆఫ్ దిస్ కంట్రీ? వై ఇస్ ఇట్స్ డిక్లైనింగ్? బికాస్ పేరెంట్స్ హావ్ బీన్ డాన్సింగ్ టు ద ట్యూన్స్ ఆఫ్ దేర్ చిల్డ్రన్, దేర్ వర్డ్స్, దేర్ యాక్షన్స్.
0: దేశం యొక్క మంచి చెడ్డలకు మూల కారణము తల్లుల యొక్క శిక్షణే దీనికి మూల కారణము.
1: The good and bad of the country depends upon the kind of training that mother gives. యువర్ చిల్డ్రన్.
0: కనుక తల్లిదండ్రులు సత్యమార్గమునందు ప్రవేశించినప్పుడే తన కుమారులు కూడాను బిడ్డలు కూడాను సత్యమార్గమునందు ప్రవర్తిస్తారు.
1: Therefore, when parents tread along the path of truth, it is quite possible for the children to follow their role model.
0: ప్రతి పౌర్ణమికి కూడాను భారతీయ స్త్రీలు సత్యనారాయణ వ్రతం నోటము ఇది ప్రాచీన పద్ధతి.
1: You know that it's a tradition in this country to perform a sacred ritual, Satyanarayana Vratam, on full moon day.
0: అదే విధంగానే ఈశ్వరాంబ కూడాను ప్రతి పౌర్ణమి కూడాను సత్యనారాయణ పూజలు చేస్తూ పక్కింటి సుబ్బమ్మతో చేరి ఈ సత్యనారాయణ వ్రతాలంతా వింటూ వచ్చేటువంటిది.
1: Similar was the case Mother Ishwaramma, who also performed this sacred ritual, Satyanarayana Vratam, on full moon day in the company of Subbamma and listening to the
0: అప్పుడు కారణం సుబ్బమ్మ చెప్పింది, ఈశ్వరమ్మ నీవు సత్యనారాయణ వ్రతం చేస్తున్నావు కానీ పుట్టే కుమారునకు సత్యనారాయణ అని పేరు పెట్టమని తాను ఎంతనో ప్రార్థించింది.
1: ఇక్కడ సుబ్బమ్మ హూ సెడ్ ఈశ్వరమ్మ యు ఆర్ పర్ఫార్మింగ్ దిస్ పూజా వర్షిప్ ఆఫ్ సత్యనారాయణ వ్రతం అండ్ ఐ వాంట్ యూ టు నేమ్ యువర్ సన్ యాజ్ సత్యనారాయణ.
0: ఒకనాడు 1 గంట అయినప్పటికీ భోజనం చేయలేదు ఈశ్వరమ్మ.
1: ఈశ్వరమ్మ డిడ్ హ్యావ్ హర్ ఫుడ్ దో ఇట్ వాస్ 1 o'clock ఇన్ ది ఆఫ్టర్నూన్.
0: ఈ ఇంటిలో కూడా అందరు కూడా విసుగు చెందారు.
1: ఆల్ వర్ డిస్కస్టెడ్ వాచింగ్ ద సీన్.
0: ఈ సత్యనారాయణ పూజ నిమిత్తమై ఇన్ని విధమైనటువంటి ఒక నిబంధనలా అని వెంకమరాజు కూడాను ఖండించాడు.
1: ఇన్ఫాక్ట్ వెంకమరాజు ఆల్సో డిడ్ వాంట్ హర్ టు వెయిట్ టిల్ దట్ లాంగ్ బికాస్ అబ్జర్వింగ్ సచ్ స్టిప్యులేషన్ వితౌట్
0: పార్టీ ఆకలైతే భుజించండి కానీ నాకు ఆకలి కాలేదు, సత్యనారాయణ వ్రతమే నా యొక్క భోజనము కనుక నేను భుజించను అని పట్టుబట్టింది.
1: Ishwaramma said, I am not hungry. Successful performance of Satyanarayana Vratam is more important than food, she said.
0: Kanuka Ishwaramma anadu Satyanarayana Vratam cheyakunda poyinappudiki pakkinchi Subbamma Karanam Subbamma Satyanarayana Vratam chesi aa inti nunchi prasadam teesukoni vachi Ishwaramma andinchindi.
1: Subbamma performed the whole ritual and brought prasadam, sacrificial food, to Ishwaramma.
0: Aa prasadam bhujinche క్రమక్రమేణ తాను ఆనందంగా కాలం గడుపుతూ వచ్చింది.
1: Ishwaramma had partaken this prasadam and was blissful.
0: ప్రాచీన భారతీయ స్త్రీలందరి కూడాను సత్యనారాయణ వ్రతములన్నీ కూడాను పౌర్ణమి పూజలన్నీ కూడాను ఎంతనో శ్రద్ధగా పూనుకొని చేసేటువంటి వారు.
1: It was in those days that all women of this country performed the sacred ritual of Satyanarayana Puja every full moon day.
0: ఆ సత్యనారాయణ ప్రసాదం భుజించిన తర్వాత ఈమెకు గర్భం నిలిచింది.
1: After partaking this food, she could conceive.
0: Yat bhavam tad bhavati. Manavula yokka prabhavam anni kudanu tama sankalpamula yokka prabhavam chetane aadharapadi untuntai.
1: All the effects and the results in our life depend on the thoughts that we entertain.
0: Kani kondaru pramanamulanu prabhavamulanu angikaristaru kontha mandi vismaristaru.
1: Some naturally will recognize the effect while some forget the very cause.
0: Kani ime ee pramanamulu emaatram kudanu విస్మరించలేదు.
1: బట్ మదర్ ఈశ్వరమ్మ హాస్ నాట్ ఫర్గాటన్ ది రిచువల్ దట్ షీ పర్ఫార్మ్డ్.
0: పట్టుపట్టి ఆ యొక్క ప్రసాదం పూజించి తాను తన కార్యక్రమాన్ని పూనుకునేటువంటిది.
1: షీ వాస్ డిటర్మిన్డ్ టు పార్టేక్ దిస్ ప్రసాదం అండ్ ప్రొసీడ్ అహెడ్ విత్ హౌస్ హోల్డ్ వర్క్ దేర్ ఆఫ్టర్.
0: ఆమె ఒక అక్షరం కూడా చదువు చదవలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ వాస్ అన్లెటర్డ్.
0: చదువు ఏమాత్రం కూడా తనకు తెలియదు.
1: హి డిడ్ంట్ హావ్ ఎనీ ఫార్మల్ ఎడ్యుకేషన్.
0: కానీ ఈ భగవంతుని పైన విశ్వాసమును మాత్రమే గట్టిగా పూనుకొని చేసేటువంటిది.
1: బట్ షీ హాడ్ ఫుల్ అండ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఆ ప్రసాదం భుజించిన తర్వాతనే 7వ నెల లోపల సుబ్బమ్మ గారి ఇంటికి వచ్చి, అమ్మా నేను ఇచ్చిన ప్రసాదం చేతనే నీ గర్భం నిలిచింది, నీవు పుట్టబోయేటువంటి కుమారుడు సత్యనారాయణ అని పేరు పెట్టు అని ప్రామిస్ తీసింది.
1: ఇట్ ఈస్ ఓన్లీ దెన్ ద 7th మంత్ సుబ్బమ్మ సెడ్ దిస్ ఇస్ ద కాజ్. This the sacred ritual is the main cause and I want you to name the child after Satyanarayana.
0: Kani Venkamaraju intilo ee oka srimantam anetvadi eppudu jaragatam anetvadi jaragaledu.
1: But at the residence of Venkamaraju there is no formal performance of the ceremony which is supposed to be conducted.
0: Kani Ishwarama Subhamlo ee Subbamma tana intiyannu chesi tana prasadam tirigi techi Ishwaramaku andistu vachindi.
1: However, Subbamma performed this function and then gave her the prasadam for her to partake.
0: Appudu Venkamaraju talli ఈ విశ్వాసం పైన, తాము కూడా స్త్రీనే కదా, ఈ విశ్వాసం పైన గాఢమైనటువంటి నిమ్మకం చేత తాను పుట్టబోయేటువంటి కుమారుడికి సత్యనారాయణాన్ని పేరు పెట్టాలని తాను కూడా సిద్ధమైపోయింది.
1: It was similar was the decision of everybody in the family. They too wanted to name the child as Satyanarayana.
0: ఈ ప్రసవంకు పూర్వము ఒక సన్నిహితమైనటువంటి సంఘటన జరిగింది.
1: Prior to the birth of the child, there was an incident that had happened.
0: ఇది పుట్టబర్తి చిన్న పల్లె.
1: పుట్టబర్తి is a small hamlet.
0: ఆ ఇంటికి నాలుగు ఇండ్ల మధ్య లోపల ఒక చేదబావి ఉండేటువంటిది.
1: In the center of the residences, there is a well.
0: ఆ చేదబావి నుండి నీరు చేదుకొని తీసుకుని పోతుండాది ఈశ్వరమ్మ.
1: ఈశ్వరమ్మ was drawing the water out of the well and fetching home.
0: అప్పుడు ఏదో ఒక మించు మించినట్టుగా తనకు ఒక విధమైనటువంటి తెలుపు వర్ణమైనటువంటి ఒక గాలి వీచింది.
1: ఈశ్వరమ్మ ఎక్స్పీరియన్స్డ్ ఎ రేడియన్స్ ఇల్యూమినేషన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అండ్ ఎ కూల్ బ్రీజ్.
0: తన ఇంటి ఎందున్నటువంటి శుభమ్మ కూడా బయటకు వచ్చింది.
1: శుభమ్మ ఆల్సో కేమ్ అవుట్ ఆఫ్ హర్ రెసిడెన్స్.
0: ఏమిటో ఆకాశం నుంచి ఒక వెలుతురు ఈశ్వరమ్మ గర్భంలో ప్రవేశించినట్టుగా నాకు కనిపించింది అమ్మా.
1: శుభమ్మ ఆల్సో సెడ్ ఐ కుడ్ సీ దిస్ లూమినస్ ద రేడియన్స్ బ్రిలియన్స్ ఐ టు అబ్జర్వ్.
0: ఇది ఈనాటి వరకు నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ నాట్ డిక్లేర్ దిస్ టిల్ దిస్ డే.
0: ఈ ప్రభావం యొక్క పరిశుద్ధము ఇంతటి గొప్పగా ఉంటుంటుందని అందరూ తెలుసుకునే నిమిత్తమై ఈనాడు దీనిని వెల్లడి చేస్తున్నాను.
1: దిస్ ఇస్ డిక్లేర్డ్ బై భగవాన్ టుడే సో దట్ యు మే నో ది ఎఫెక్ట్ బిహైండ్ పర్ఫార్మింగ్ ది సీక్రెట్ రిచువల్.
0: ముందు రోజు సాయంకాలము వెంకమరాజు ఆ సుబ్బమ్మ గారి ఇంటి ముందు నడుస్తూ వచ్చాడు.
1: Earlier, Venkamaraju was passing by the residence of Subbamma.
0: అప్పుడు ఈమె లోపల పిలిచి, వెంకమరాజు నీకు రేపు రాత్రికి పుట్టేటువంటి కుమారుని పేరు సత్యనారాయణ అని పేరు పెట్టు అంది.
1: She called him in and said, Venkamaraju, I want you to name the child. You are going to have tomorrow night.
0: ఇది అంతా కూడా మూర్ఖపు స్త్రీల యొక్క పట్టుదలని తాను గేలి చేశాడు.
1: In fact, he made fun of those ladies there. It was all the opinion of you foolish people.
0: 3 గంటల వేళ యందు సుముహూర్తమునందు ఆ యొక్క కుమారుని పుట్టాడు.
1: At that auspicious moment, in the early hours around 3 o'clock, the child was born.
0: పుట్టిన తక్షణమే ఏడ్చటము ప్రతి పిల్లవాడికి లక్షణము.
1: It's quite natural for the baby to cry.
0: కానీ ఈ పిల్లవాడు ఏమాత్రము ఏడవలేదు.
1: The newborn babe didn't cry.
0: ఈ చుట్టూ ఉన్నటువంటి నర్సులు వీరందరూ చేరి, ఏమిటో ఈ బిడ్డకు ప్రాణం లేనట్టుగా పుట్టాడు అని ఆశ్చర్యపడ్డారు.
1: All the maids were very much surprised because the child didn't cry. They thought that baby is lifeless.
0: వీరందరూ చెప్పే మాటలను బట్టి ఈశ్వరమ్మకు భయం ఏర్పడిపోయింది.
1: ఈశ్వరమ్మ also was afraid to hear all these things.
0: తాను ఈ యొక్క విషయం ఎవరికి చెప్పకుండా పిర్ర గిల్లింది గట్టిగా.
1: And then without telling anybody, she started hurting the baby.
0: ప్రాణం ఉంటే ఏడ్చలేదుగా, ఏడ్చుతున్నాడు కదా అని దీనివల్ల ఏమాత్రము ప్రభావం కలగలేదు.
1: And the baby has life, the baby is sure to cry, but however it didn't happen.
0: దీనికి బదులు ఆ పిల్లవాడు నవ్వాడు.
1: Instead the child laughed and smiled.
0: పురిటి బిడ్డ ఇంకా గంటలు కూడా కాలేదు, ఆ సమయంలో నవ్వటం అనేటువంటిది ఎంత ఆశ్చర్యము.
1: Not even couple of hours, the newborn babe started laughing. It's a matter of mystery.
0: తక్షణమే కన్నం సుబ్బమ్మ గారు ఆమె ఇంటికి వచ్చారు.
1: Immediately, just then, Kannam Subbamma came there.
0: Amma, sumuhurtam lopala neeku kumaru puttinattuga vinnanu, aa bidden chudalani nenu vachanu annadi.
1: Subbamma said, I have come to know that you have given birth to a baby at that auspicious moment.
0: Appudu oka battaga pettukoni aame brahmalu kabatti Subbamma dooranga pettindi ee oka biddanu.
1: The child was taken there in a wrapped cloth and kept in a corner.
0: ఆనాటి కాలంలో మడి మడి మడి మడి ఈ మడుగు అనేటువంటిది చాలా గొప్ప కీటకం చేస్తూ వచ్చింది.
1: ఇన్ దోస్ డేస్ దే వర్ హైలీ ఆర్థడాక్స్ అబ్జర్వ్డ్ ఆల్ స్ట్రిక్ట్
0: సూత్రులు. ముట్టేటువంటి యొక్క అభ్యాసం లేదు, సూత్రులు ఎవరి కూడా నువ్వు ముట్టకూడదు.
1: ఇట్ వాజ్ ది టైమ్ వన్ దేర్ వర్
0: వారు ముట్టితే స్నానం చేయటం అలవాటు.
1: ద మూమెంట్ దే టచ్ శూద్రాస్ they will have bath immediately. That was the custom those days.
0: Anduvalla Eeswaramma aa chanti biddanu kontha dooramlo pettindi.
1: So Eeswaramma kept the child in one corner of the room.
0: Kaani Eeswaramma attagaru vachi, emiti Eeswaramma neevu కుమారుడు పుట్టింటే ఆమె ఎంతో ప్రేమతో చూడాలని వస్తే ఆమెకు అంత దూరంగా పెడుతున్నావే, ఆమె చేతికి అందించి ఉన్నారు.
1: మదర్ Why do you keep the child in a corner? You have given birth to a child at the auspicious moment. Why don't you take the child to her?
0: Atta, Subbamma yokka pattudala chaala goppadi.
1: The determination of Subbamma is so strong.
0: Prachina rishulaku, prachina bauddhulaku entano aanandanga aadarshanga nirupinchinatvanti Subbamma.
1: In fact, Subbamma demonstrated what idealism is, what ideal woman is.
0: Mana biddalanta mutteetvantidi kaadu.
1: And in fact, she is not after these things.
0: Appudu ఆ అత్తగారు కొంచెం దూరం పోయిన తర్వాత ఈ సుబ్బమ్మ గారు చెవులు వచ్చి చెప్తున్నారు ఈశ్వరమ్మకు.
1: అండ్ దెన్ ఆఫ్టర్ మదర్-ఇన్-లా లెఫ్ట్ దట్ స్పాట్ అండ్ ది థింగ్స్ హావ్ బీన్ టోల్డ్ టు సుబ్బమ్మ.
0: దానికి పూర్వము ఈ ఈశ్వరమ్మకు గంగమ్మ అని పేరు పెట్టారు. పూర్వం
1: ప్రయర్ టు దట్ గంగమ్మ వాస్ ద నేమ్.
0: అనగా పల్లెల్లో ఇలాంటివి గంగమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ అనేటువంటి పేర్లు పెట్టేది కద్దు.
1: సచ్ వర్ ది నేమ్స్ ఆఫ్ విలేజ్ పీపుల్ ఇన్ దోస్ డేస్.
0: అప్పుడు సుబ్బమ్మ ఈ కొండవరాజును పిలిచి, కొండవరాజు నీకు మనవడు పుట్టాడు, ఆ పిల్లవాడి పేరుకు మార్చడము చాలా సహజము, అంతేకాకుండా ఈశ్వరమ్మ పేరు కూడా నువ్వు మార్చమన్నాడు.
1: అండ్ ఇట్స్ క్వైట్ నేచురల్ దట్ యు నేమ్ ది న్యూ బోర్న్ బేబ్. ఐ ఆల్సో వాంట్ యు టు చేంజ్ ది నేమ్ ఆఫ్ ఈశ్వరమ్మ టు.
0: అప్పుడు ఆమెను పేరు పెట్టి, ఆ పేరు పెట్టే దినము ఆమెను ఈశ్వర అమ్మ అని పేరు పెట్టారు.
1: It was on that day she is given this name, Ishwara Amma, the mother of God.
0: Aame peru Ishwaramma kaadu, Ishwarunike amma ga puttindi aneetundi vidhiga Ishwara Amma ani peru
1: pettaru. Ishwara means she is born as the very mother of God himself.
0: Ee vidhanga prachina kaalam nundi kuda nu paddhatulu maarutu vachayi.
1: And things went on changing from that those days.
0: Prachina kaalam nandari streelu chaala goppa pattudala batteetundi vaaru.
1: The women in the ancient times were highly determined.
0: పద్ధతులు కూడా చాలా మార్చుకునేటువంటి వారు.
1: And they also used to change what they did.
0: ఎవరి పేరు పెట్టినప్పటికీ దైవం పేరు వారిలో చేరాలి అనేటువంటి పట్టుదలతో వారు కాలం గడుపుతూ వచ్చారు.
1: They are very particular to name the child after God.
0: అప్పటి నుంచి ఆమెకు ఈశ్వరమ్మ, ఈశ్వరమ్మ అని పేరు వచ్చింది.
1: Is that time she got this name ఈశ్వరమ్మ.
0: లేకపోతే పూర్వం తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు గంగమ్మ అని.
1: In fact, she was named as Gangamma before by her parents.
0: అప్పుడు సుబ్బమ్మ చెప్పింది, గంగమ్మ అయితే ఏమి, ఈశ్వరమ్మ అయితే ఏమి, ఈమె రెండు కూడాను పార్వతికి లక్షణాలేను అని చెప్పింది.
1: And then she said, Gangamma or Ishwaramma, they signify goddess Parvati.
0: కనుక ఈ పద్ధతి పైన జరుగుతూ వచ్చినప్పటికీ,
1: when things went on like that,
0: ఈ పిల్లవాడు దినదినమునకు పెరుగుతూ వచ్చాడు.
1: The baby has been growing.
0: కానీ ఈ పిల్లవాడి యొక్క పద్ధతి ఏ రీతిగా ఉండేది, ఎవరితోనో మాట్లాడేటువంటి వాడు కాదు.
1: The growing child never spoke to anybody.
0: Mita bhashi.
1: Always had limited talk.
0: Mita tindi.
1: And limited food.
0: Ee vidhanga kaalam gadutu vachinappudiki aame chaala vichitra padutu vachindi.
1: And watching all the actions of the child, the mother was very much surprised.
0: Puttina prati pillavaadu kudanu tindiki aparlaadutuntadu.
1: Right from birth, the child wants to eat, wants to have food.
0: Inka chaapalo maamsam ani vaste idigantha kudanu vaaru chey jaaputu untaru.
1: In fact, they stretch their hand when fish or anything offered to child.
0: కానీ ఈ పిల్లవాడు అలాంటి మలినమైనటువంటి ఆహారమునకు సిద్ధపడేటువంటి వాడు కాదు.
1: But the child was not ready to accept those things that are given to him.
0: వారి ఇల్లు ఇచ్చేంత వరకు కూడా అనుకు అక్కడ ఏమాత్రం కూడా వారి ఇంట్లో ఏమైనా ఇలాంటి మాలిన్యమైన కూరలు చేశారంటే ఆ ఇంటికి కూడా పోయేటువంటి వాడు కాదు.
1: Child never visited that residence where the fish or any such non-vegetarian food is cooked.
0: అప్పుడు ఆమె కనుక్కుంది.
1: Then she could know.
0: ఇంత ఈశ్వర ప్రసాదం వల్లనే కలిగినటువంటి వాడు కనుక ఇతని ఈ విధమైనటువంటి భోజనములు ఇష్టపడేటువంటి వాడు కాదని గుర్తించింది ఈశ్వరమ్మ.
1: ఈశ్వరమ్మ could know that as he is very God himself, he doesn't accept this nonsense.
0: ఈ ఈశ్వరమ్మకు బదులు కొంత ఆమెకు తాళం వేస్తూ వచ్చింది పెద్ద బిడ్డ వెంకమ్మ అని.
1: వెంకమ్మ ఆల్సో అగ్రీడ్ విత్ ది వ్యూస్ ఆఫ్ ఈశ్వరమ్మ.
0: ఆ ఈశ్వరమ్మ, వెంకమ్మ ఈ పిల్లవాడిని దగ్గర చేస్తూ నిరంతరం కూడాను దైవ పాటలు పాడుతూ పూచేటువంటి వాళ్ళు.
1: ఈశ్వరమ్మ, వెంకమ్మ టుక్ కేర్ ఆఫ్ ది చైల్డ్ సింగింగ్ ఆల్ డివైన్ సాంగ్స్ లల్లబీస్.
0: కనుక ఇలాంటి అభ్యాసంతో పెరుగుతూ వచ్చినటువంటి ఈ బిడ్డ కొన్ని దినములకు కొంచెం పెరుగుతూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ ద ప్రాక్టీస్ లిసనింగ్ టు హోలీ సాంగ్, డివైన్ సాంగ్, ది చైల్డ్ స్టార్టెడ్ గ్రోయింగ్.
0: ఈ పనిలో పెడితే చదువు ఏమాత్రం నేర్చుకోలేడని ఈ పిల్లవాడి యొక్క తండ్రి అన్న శేషమరాజు పురవకొండకు తీసుకుని పోయాడు.
1: Thinking that it's not possible to have education here, the boy who is taken to Urukunda by brother Seshmaraju.
0: ఈ బ్రదర్ యొక్క ఫ్రెండ్ అనేటువంటి ఆయన రామరాజు అనేటువంటి ఆయన ఉడిపికి తీసుకెళ్ళాడు.
1: The friend of his brother Ramaraju has taken him to Udupi.
0: ఈ యొక్క హాలిడేస్ లోపల మహాబలిపురం కూడా పోయారు.
1: And as it happened to be the holidays, many people also accompanied.
0: బళ్ళారు తీసుకుని పోయి అక్కడి నుంచి కూడాను భగవద్ దర్శనం చేయించాలని లోపల విరూపాక్ష దేవాలయానికి వెళ్ళాడు.
1: He's taken to Ballari and thereafter to Virupaksha temple there in Hampi.
0: Virupaksha దేవాలయంలో అభిషేకం జరుగుతూ ఉండాలి.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ అభిషేక దేర్ ఇన్
0: విరూపాక్ష. కానీ అభిషేక సమయం లోపల విరూపాక్షుడు ఎక్కడికి ఎవరికి కనిపించలేదు.
1: అండ్ అట్ ది టైమ్ ఆఫ్ అభిషేక దే కుడ్ నాట్ సీ.
0: ఆ గర్భగుడి లోపల ఈ పిల్లవాడు తిరుగుతూ ఉన్నట్టుగా కనిపించాడు.
1: దే అబ్జర్వ్డ్ ద బాయ్ మూవింగ్ దేర్ ఇన్ ద శాంక్టమ్ శాంక్టోరమ్ ఆఫ్ దిస్ విరూపాక్ష.
0: ఈ శేషమరాజు కోపం వచ్చింది.
1: శేషమరాజు వాజ్ వెరీ యాంగ్రీ.
0: వీరంతా చాలా అధిక ప్రసంగం చేస్తున్నాడు. దేవాలయంలో పిల్లల్ని ప్రవేశించడము చాలా పద్ధతి కాదు కదా, కనుక వీటిని బయట పంపించాలా అని తన కోపం వచ్చింది.
1: ద బ్రదర్ వాజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ బికాజ్ ద బాయ్ ఇస్ ఫౌండ్ మూవింగ్ దేర్ ఇన్ ది టెంపుల్ దేర్.
0: హంపి విరూపాక్షుడు కనిపించాడు అక్కడ.
1: అండ్ దెన్ హీ కుడ్ సీ విరూపాక్ష దేర్.
0: మరి సామాన్ దగ్గర ఎవరున్నారో చూస్తామని సామాన్ దగ్గర చూడటానికి వచ్చాడు.
1: దెన్ హీ కేమ్ అవుట్ టు నో హూ ఇస్ టేకింగ్ కేర్.
0: ఆ సామాన్ దగ్గర సత్యమే కూర్చున్నాడు.
1: దేర్ ఇస్ ద బ్యాగ్ ఇస్ సత్యం వాజ్ ఫౌండ్ దేర్ సిటింగ్.
0: లోపల పోయి చూస్తే ఆ విరూపాక్ష దేవాలయం లోపల సత్యమే కనిపిస్తున్నాడు.
1: ఇన్సైడ్ ది టెంపుల్ సత్యం వాజ్ సీన్.
0: ఇది ఏమి చాలా ఆశ్చర్యమా లేకపోతే నా పిచ్చితనమా అని ఆనందమానం చేసి భార్యను సామాన్ దగ్గరని కూర్చోబెట్టాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ నాట్ ఏబుల్ టు కంటెయిన్ వాట్ ఆల్ దట్ హడ్ హ్యాపెన్డ్ హి మేడ్ ద బాయ్ సిట్ అవుట్ సైడ్.
0: కనుక ఈ విధంగా వస్తుంటే వారి స్నేహితుడైనటువంటి రామరాజు ఆ యొక్క పిల్లవాడిని చూచాడు.
1: హిస్ ఫ్రెండ్ రామరాజు నోటీస్ ద బాయ్ దేర్.
0: ఆ పిల్లవాడి చుట్టూ తల చుట్టూ కూడాను జ్యోతిగా వెలుగుతున్నటువంటిది తన కంటికి కనిపించింది.
1: అరౌండ్ ద హెడ్ ఆఫ్ ది బాయ్ హీ కుడ్ నోటీస్ ద ఆరా ద బ్రిలియంట్ లైట్.
0: అప్పటి నుంచి ఇతను ఎవరితో చెప్పలేదు.
1: అండ్ హీ డిడ్ంట్ టెల్ ఎనీబడీ.
0: అసలు శేషమరాజుకి ఇవన్నీ అంటే చాలా అనుమానాలు.
1: శేషమరాజు ఇస్ ఫుల్ ఆఫ్ డౌట్ ఆన్ ఆల్ దీస్ మ్యాటర్స్.
0: శేషమరాజుకి ఏమాత్రం చెప్పకూడదని భార్యాభర్తలు లోపల మాట్లాడుకున్నారు.
1: రామరాజు అండ్ హిస్ వైఫ్ డిటర్మిన్ నాట్ టు టెల్ దీస్ థింగ్స్ టు శేషమరాజు బికాస్ హి వుడ్ డౌట్.
0: తల్లి హాలిడేస్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి పంపించేసిన లోపల ఈ పిల్లవాడికి ఏదైనా ఒక గుడ్డలు కుట్టించాలా అని ఆ యొక్క రామరాజు సంకల్పించుకున్నాడు.
1: యాజ్ వెకేషన్ కేమ్ టు ఎన్ ఎండ్ యాజ్ ద బాయ్ ఇస్ రిటర్నింగ్ హోమ్ రామరాజు వాంటెడ్ టు ప్రెజెంట్ హిమ్ న్యూ క్లోత్స్.
0: నాకు ఒక నిక్కరు ఒక షర్ట్ తీసుకుని వచ్చాడు.
1: A knicker and shirt are specially brought for him.
0: నేను ఇవి అంగీకరించలేదు.
1: భగవాన్ రిఫ్యూజ్డ్ హిమ్.
0: నాకు ఇవన్నీ వద్దు అని తిరిగి బాగా పొట్టం కట్టి వాడి ఇంట్లో పనే పెట్టాను.
1: హి సెడ్ నో అండ్ మేడ్ దెమ్ ఇంటు బ్యాక్ అండ్ గేవ్ హిమ్ బ్యాక్ రిటర్న్.
0: ఈ బట్టంతా ఇస్తే ఈ రకంగా అంగీకరించడం కొరికి ఏదైనా ఒకటి. ఆనాడు పిల్లలందరికీ కాలర్ పిన్ అనేటువంటిది చాలా ఇష్టం.
1: యాజ్ హీ రిఫ్యూజ్ ద క్లోత్స్ అట్లీస్ట్ హీ వాంటెడ్ టు ప్రెజెంట్ ద కాలర్ పిన్ విచ్ వాజ్ డెకరేటివ్.
0: శ్రీమంతులు అనేటువంటి వారి బిడ్డలకంతా కాలర్కు ఒక పిన్ గుర్తించి దానికి బంగారు పిన్ వేసేటువంటి వారు.
1: ఆల్ రిచ్ పీపుల్ హ్యాడ్ దిస్ కాలర్ పిన్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టీజ్.
0: అప్పుడు ఈ రామరాజు మేము ఉరవకొండకు బయలుదేరి వస్తుంటుంటే నాకు ఒక పిన్ వేశాడు.
1: As they were proceeding towards Urukunda, Ramaraju presented him this.
0: అప్పుడు ఈ దేహమునకు 10వ సంవత్సరం నిండుతూ ఉండాలి.
1: Bhagavan was aged 10 at that time.
0: ఆనాడు ఇంటికి వచ్చి పుస్తకాలు తీసుకుని స్కూల్ కు వెళుతున్నాడు.
1: And he was bringing home the books.
0: ఆ ఉన్నట్టు ఉండి కాలర్ పిన్ అక్కడ జారి పడిపోయింది.
1: All of a sudden the collar pin dropped.
0: అక్కడనే పుస్తకాలు పారవేశాడు.
1: And he dropped the whole bundle of books.
0: ఇంటికి వచ్చాడు.
1: He returned home.
0: నేను సాయిని తెలియము నిక్కముగను.
1: Understand truly that I am Sai.
0: నేను సాయిని తెలియము నిక్కముగను. మమద బాయము యత్నములు మానుకొను.
1: Know truly that I am Sai.
0: వాసే నాకు మీతో సంబంధం ఇంకా.
1: There is no more of connection between.
0: కాదు నన్ను బట్టే ఎటువంటి ఘనుడికైనా అని ఒక పద్యం చెప్పాడు.
1: Immediately he declared that understand that I am truly Sai. There is no more of connection. It is impossible for
0: శేషం రాజు కొంచెం కవి.
1: And he is a poet.
0: ఆయన ఈ పద్యమంతా కూడా బాగా చెప్పించడం వల్ల నవ్వినాడు. ఇది ఎవరో చెప్పించారు వీనికి, వీడికేమిటి ఈ ముఖానికి ఇంత కవిత్వం వస్తుంది అని ఆశ్చర్యం చేశాడు.
1: శేషమరాజు being a poet himself heard this composition and thought that it was given to him by somebody else as the child is not capable of composing.
0: ఆరవేసి ఇంటికి వచ్చేసాడు.
1: And he returned home.
0: అప్పుడు ఆమె చెప్పింది, నాయన నీవు ఇంటి వెళ్ళదు, నీవెక్కడా పోకూడదు అన్నాను.
1: డోంట్ లీవ్ హోమ్ ఎనీ టైమ్.
0: ఈ దేహం పైన చాలా అభిమానం కలిగినటువంటి వారు ఎక్సైజ్ కమిషనర్ హనుమంతరావు అనేటువంటి వాడు.
1: ఎక్సైజ్ కమిషనర్ హనుమంతరావు affection for Bhagavan.
0: అతని పిల్లలు కూడా స్వామి అంటే చాలా అభిమానం.
1: His children also loved Bhagavan.
0: ఈ విధంగా స్కూల్ కు రాలేదని చెప్పి తల్లి గారికి చెప్పేటప్పటికే తల్లి గారు కారు వేసుకొని వచ్చేసి కారులో కూర్చోబెట్టుకుని తన కంపౌండ్ కు వెళ్లి తీసుకెళ్లాడు.
1: On coming to know that Bhagavan is not attending the school, the boys came along with the mother in a car.
0: ఎంతనో కుచ్చి కుచ్చి అడిగాడు, బాబు నీకెందుకు ఈ విధంగా కలిగింది మనసు?
1: They went on asking.
0: ఇంట్లో ఎవరైనా వదినో అన్నో ఏమైనా తిట్టారా కొట్టారా, ఎందుకు ఈ కారణము అని అడిగారు.
1: Why have you left home? Have you been beaten? Have you been hurt by your people? Why have you left?
0: అప్పుడు అక్కడ కూడా ఒక కవిత్వం చెప్పాడు.
1: Then there was a composition.
0: ప్రాపంచిక సంబంధం పిన్నయ్య తొలగింది, క్షేత్ర దర్శనం కూడా చెల్లిని హంపింది, మాయ తొలగని గూడిని వీడక తొలగింది.
1: The pin has been dropped there. There's no more of attachment. There's no more of connection between you and me.
0: ప్రాపంచిక సంబంధము ఒక చిన్న పిన్ను వంటిది.
1: The worldly relationship is like a small pin.
0: కాబట్టి ఆ పిన్ను నేను తొలగించుకున్నాను.
1: So that pin I dropped.
0: మాయ తొలగని గ్రహమును బాయగా తొలగాను.
1: There's no more of illusion, therefore I left.
0: నేను ఈ ఇంటిలో ఉండను.
1: I will not stay any longer.
0: అని బయలుదేరిపోతుంటే ఆ యొక్క ఎక్సైజ్ కమిషనర్ హనుమంతరావు తన కారులో తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు.
1: And then as this had happened, Hanumantarao has taken Bhagavan in his car.
0: అక్కడ కూడా ఎవరింటికి నేను పోలేదు.
1: And Swami didn't go there.
0: ఆ హనుమంతరావు ఇంటికి కూడా నేను ప్రవేశించలేదు.
1: He didn't go into the house of Hanumantarao.
0: వారి ఇంటి ముందర ఒక పెద్ద ఒక రాయి ఉండేది, అది గుండు.
1: And there in front of his house there's a very big boulder.
0: ఆ గుండు పైన కూర్చున్నాను.
1: Swami sat on that.
0: ఆ గుండు పైన కూర్చొని ఎవరితోనో మాట్లాడలేదు.
1: He didn't talk to anybody there.
0: ఏమిటి ఈ పిల్లవాడికి ఈ విధమైన మార్పు కలిగింది అని అందరూ ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: Everybody were very much surprised and very much worried watching the change in the
0: సాయంకాలం స్కూల్ నుంచి శేషమరాజు ఇంటికి వచ్చాడు.
1: In the evening time శేషమరాజు returned from the school.
0: ఇంటికి వస్తూ తన వెంట తమ్ముడిని తీసుకుని రావాలని ఎంతనో ప్రయత్నం చేశాడు.
1: On the way back home he wanted to have his brother along with him.
0: ఈ పిల్లవాడు నేను రాను అని మొండి పెట్టాడు.
1: This boy said I will not follow you.
0: అప్పుడు ఈ హనుమంతరావు, నాయన ఇప్పట్లో అతని పిల్లవాడిని ఏమి హింస చేయకండి, మా ఇంట్లోనే ఉండండి, తర్వాత కొంచెం శాంతపడిన తర్వాత నేనే తీసుకుని వస్తానని చెప్పాడు.
1: Then హనుమంతరావు said, don't pester the boy, don't disgust him, let the boy stay with us for some more time until things pacify.
0: ఆ నాటి నుంచి ఆ గుండును నేను వదలలేదు.
1: But Bhagavan did not leave the spot.
0: ఎవరెవరో వచ్చారు, ఎవరు నీవు, దయం పట్టిందా, పిశాచం పట్టిందా, భూతమా పిశాచమా, ఎవరు నీవని అనేక ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
1: Many people visited him and started questioning, who are you? Are you influenced by any evil spirit?
0: నేను భూతం కాదు, పిశాచం కాదు.
1: No, I am not a demon or an evil spirit.
0: నేను సాయిని తెలియము, నిక్కమగను.
1: Understand truly that I am Sai.
0: నువ్వు సాయిబాబా అని మాకు ఎట్ట తెలుస్తుంది? అప్పుడు సాయిబాబా అని పేరు ఎవరు కూడా వినలేదు.
1: Then they put a question, how do you know that you are Sai Baba?
0: 26 సంవత్సరం పూర్వము అనంతపురం జిల్లాలో సాయిబాబా అనే పేరే లేదు.
1: Nobody heard the name of Sai Baba in those days.
0: అప్పుడు ఒక ఎవరో పూలు తెచ్చుకొని వచ్చారు.
1: Somebody brought flowers with them.
0: ఆ పూలను తీసుకుని నేను ఇటు విసిరాను.
1: Swami sprinkled those flowers into the front.
0: ఆ పూలు విసిరితే సాయి బాబా అనే అక్షరాలతో లేదు.
1: All the flowers form into letters like this, Sai Baba.
0: ఆ పూలు అంతా కూడా ఒకదాని వెంట ఒకదాని వెంట సాయి బాబా అనే అక్షరాలు రాస్తూ పోయింది.
1: All the letters are arranged in a perfect sequential order.
0: ఆ గుండె నేటి కూడాను ఉరవకొండలో ఉంటుండాలి.
1: The very boulder is present right over there even now.
0: ఇప్పుడు మన అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ లోపల ఆంజనేయ అని ఉన్నాడు.
1: There is Anjaneya in Anantapur district.
0: ఆయన సత్యసాయి ప్రెసిడెంట్.
1: He is the state president of Satsai Seva organizations.
0: ఆయన ఇప్పుడు ఆ గుండు పైన కూడాను ఒక పెద్ద మందిరం కట్టించేసి గొప్పగా క్షేత్రం బాధ చేసి దానికి ఒక పెద్ద హాల్ కట్టించాడు.
1: Now a big hall is constructed over there and a mandiram is built there.
0: అప్పుడు ఇది ఎట్ట సత్యమవుతుందని ఒక ఫోటో తీశాడు.
1: Then they wanted to know the truth.
0: నా ముందు ఆ గుండు ఉంది, గుండుకు పైన సాయిబాబా ఉన్నాడు.
1: There they could not see the boulder and Bhagavan on sitting on that.
0: అది ఫోటోలు అంతా వచ్చింది.
1: అండ్ దే కుడ్ సీ ద ఫోటోగ్రాఫ్.
0: ఆ ఫోటోస్ అందరికీ పంచారు.
1: ఆల్ ది ఫోటోస్ వర్ డిస్ట్రిబ్యూటెడ్.
0: ఇది దినదినానికి అభివృద్ధి అవుతూ రావటం చేత
1: As this has been spread everywhere,
0: అన్ని పల్లెల వారు పట్టణాల వారు దయ్యాలు భూతాలు పిశాచులని అనేక బండు కట్టుకుని వచ్చేశారు.
1: And many people came over there, they started assembling over there.
0: ఈ పిల్లవాడు పొమ్మంటే పోతాయి ఈ దయ్యాలు.
1: And when this boy says to the evil spirit, let you go, it will leave immediately.
0: అని అనేక మందిని పిచ్చి వాళ్ళంతా తీసుకుని వచ్చారు.
1: Many mad people were brought there for.
0: కానీ వారి నమ్మకం తగినట్టుగా ఆ వారిలో ఉన్నటువంటి పిశాచులంతా కూడాను వారిని వదిలిపోయినాయి.
1: In response to their faith, Bhagavan could cure their madness.
0: అప్పుడు ఇది సత్యమని అనేక మంది నమ్మినారు.
1: Then they could know, they could have full faith in this.
0: ఈ విధంగా ఈ సత్యం యొక్క ప్రభావము దినదిన మనకు పెరుగుతూ వచ్చింది.
1: This is the name and the fame of satyam which went on spreading day by day.
0: ఇంకా శేషం రాజు తన దగ్గర పెట్టుకోవటం సాధ్యం కాదని చెప్పినని జాబు రాశాడు. అప్పుడు జాబులు కూడా చాలా కష్టమైనటువంటి.
1: Then Seshamaraj thought it was very difficult to have him at home and he wrote a letter.
0: పెద్ద వెంకమరాజు బుక్కపట్నం సంత అని సోమవారం సంతకాని వెళ్ళాడు.
1: There is village fair there in Bukkapatnam and he went there.
0: ఆ బుక్కపట్నం సంతకు పోతే అక్కడ జాబు చిక్కింది.
1: Then that fair he could receive the letter.
0: ఆ జాబు లోపల నీవు ఇంకా క్షణమైనా కూడా అక్కడ నిలిచడానికి వీలు లేదు, వీడిని పట్టుకోవటం మా స్నేహత కాదు, నువ్వు తక్షణమే వచ్చి నువ్వు ఇంటికి తీసుకుని పోవలసింది అన్నాడు.
1: Then the letter is clearly written, it's not possible to have him at home any longer. Better you take
0: him. సంత నుంచి అట్టనే వచ్చాడు పాపం.
1: And he came straight from the village fair.
0: జోబిలో నయా పైసా లేదు.
1: He was not having any money in his pocket.
0: శేషంరాజు అడిగాడు.
1: యా శేషంరాజు,
0: వీటి కోసం ఛార్జీకైనా నీవు ఇవ్వమని చెప్పాడు.
1: అట్లీస్ట్ యూ గివ్ మీ ద ఛార్జెస్.
0: ఛార్జీ ఇప్పించుకుని బస్సులో కూర్చోబెట్టుకుని వచ్చాడు.
1: అండ్ విత్ దిస్ మనీ హీ మేడ్ హిమ్ సిట్ ఇన్ ద బస్.
0: అది బుక్కపట్నంలో దింపేంత వరకు వస్తుంది ఆ బస్సు.
1: ద బస్ విల్ కమ్ డౌన్ టు బుక్కపట్నం.
0: పుట్టపర్తి ఎక్కడో వారికి తెలియదు.
1: And they don't know where Puttaparthi.
0: అక్కడ నుంచి నడుచుకోవడం రావాలి.
1: And they have to walk from Bukkapatnam to reach Puttaparthi.
0: అప్పుడు పెద్ద వెంకమరాజు ఎంతో కష్టపడి చేతి పట్టుకుని చాలా తీసుకుని వచ్చాడు.
1: And పెద్ద వెంకమరాజు brought him here.
0: ఇంకా కొండమరాజు ఉంటున్నాడు ఆ ఇంటి దగ్గర.
1: అండ్ కొండమరాజు వాజ్ దేర్.
0: ఆ కొండమరాజు అనేటువంటి ఆయన చాలా గొప్ప చేదస్తము.
1: కొండమరాజు ఈజ్ హైలీ ఆర్థడాక్స్.
0: ఈ దేవతలన్నా ఈ విగ్రహాలన్నా చాలా నమ్మకాలు అతనికి.
1: అండ్ హి హస్ గాట్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ ఐడోలాట్రీ అండ్ ఐడల్స్.
0: ఆయన పెద్ద వెంకమరాజుని పిలిచి, ఇంకప్ప నువ్వు వీడిని ఏమాత్రం చెప్పద్దు, అడ్డు చెప్పద్దు.
1: And he said, don't object this.
0: ఇది ఏదో దైవ చింతనగా ఉంటుండాలి.
1: This appears to be some spiritual activity.
0: కొన్ని దినాలు నా దగ్గర పెట్టుకుంటాను అన్నాడు.
1: I want to have him for some time, he said.
0: ఆయన దగ్గర పెట్టుకుని పొద్దున సాయంకాలం ఆయన తక్షణం నన్ను చూసుకుంటూ వచ్చేటువంటి వాడు.
1: And he has been taking care of Bhagavan for a couple of days during the period of his stay there.
0: ఈ లోపల ఈ అన్నదమ్ములకు కొంత వ్యత్యాసం ప్రారంభించింది.
1: In the meantime, there are some differences among the brothers.
0: పెద్ద వెంకమరాజు, చిన్న వెంకమరాజు, వెంకటరామరాజు, వెంకట సుబ్బరాజు అని నలుగురు అన్నదమ్ములు.
1: There are four brothers.
0: వారు నలుగురు కూడా మేము వేరు వేరే పోవాలని కూర్చున్నారు.
1: They want to split. They want to come out of this joint family.
0: సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రూమ్ అంతా ఇచ్చేశారు పోమని చెప్పాడు కొండమరాజు.
1: And కొండమరాజు distributed, allotted a room for.
0: అప్పుడు కొండమరాజు ఒక్కడే మాత్రమే నిలిచాడు.
1: Only కొండమరాజు remained all alone.
0: మరి నాన్న మీరు ఎక్కడ ఉంటారో అని చెప్పని పెద్ద వెంకమరాజు అడిగాడు.
1: పెద్ద వెంకమరాజు కేమే నా ఫాదర్ వేర్ ఆర్ యూ గోయింగ్ టు స్టే.
0: నాయన నాకెవ్వరూ అక్కర్లేదు. సత్యాన్ని నా వెంట పంపించు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ సెండ్ సత్యం విత్ మీ.
0: నేను సత్యము రెడ్డే ఉంటుంటాము అన్నాడు.
1: ఐ అండ్ సత్యం విల్ స్టార్ట్ లివింగ్ టుగెదర్.
0: అప్పుడు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను సత్యనారాయణ అని కానీ ఇంకే విధమైన కానీ పేరు పెట్టి చేయడం సత్యం సత్యం సత్యం.
1: దే ఆల్ అడ్రెస్ హిమ్ యాజ్ సత్యం సత్యం ఓన్లీ ఇన్ దోస్ డేస్.
0: అప్పుడు ఆయన నన్ను తీసుకుని పోయాడు.
1: అండ్ హీ టుక్ హిమ్.
0: ఆయన దగ్గరనే పెట్టుకున్నాడు.
1: అండ్ భగవాన్ స్టేడ్ విత్ హిమ్.
0: ఆయన సేవలంతా నేను చేస్తూ వచ్చాను.
1: అండ్ స్వామి వాజ్ సర్వింగ్ హిమ్ కొండమరాజు.
0: ఈ విధంగా ఉంటుండగా కొన్ని దినములకు పూర్తి మార్పు కలిగిపోయింది.
1: ఇన్ ద మీన్ టైమ్ దేర్ వాజ్ ఎ టోటల్ చేంజ్.
0: ప్రొద్దున సాయంకాలం వెంకమ్మ మాత్రం వచ్చేటువంటిది.
1: వెంకమ్మ విజిటెడ్ హిమ్ బోత్ మార్నింగ్ అండ్ ఈవినింగ్.
0: సత్య, నీకేమైనా కలలు వస్తుంటాయా, నీకెవరైనా కపనంలో వస్తుంటారా అని ఈ విధంగా విచారణ చేసేటువంటిది.
1: వెంకమ్మ యూస్ టు పుట్ క్వశ్చన్స్ లైక్ దిస్, డూ యూ హ్యావ్ ఎనీ డ్రీమ్స్, డూ యూ హ్యావ్ ఎనీ విజన్. వారికి
0: ఏమీ నేను చెప్పేటువంటి వాడు కాదు.
1: భగవాన్ నెవర్ కేర్ టు రిప్లై హర్.
0: ఆమెకు కూడాను సాయిబాబా అంటే చాలా నమ్మకం.
1: వెంకమ్మ ఆల్సో హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ స్వామి.
0: అప్పుడు ఆ సాయిబాబా ఫోటో నాకు ఒకటి కావాలి సత్యం అన్నది.
1: అండ్ షీ సెడ్ ఐ వాంట్ ఫోటో ఆఫ్ సాయిబాబా.
0: నేను తీశాను, సాయిబాబా ఫోటో ఇచ్చాను.
1: భగవాన్ మెటీరియలైజ్ సాయిబాబా ఫోటో.
0: అంతవరకు ఏది వస్తుందో ఈ సాయిబాబా చేతిలో ఏమి చిక్కుతుందో ఎవరికీ తెలియదు.
1: Nobody can imagine, nobody can estimate.
0: ఆ పటము తాను చచ్చేంతవరకు తన దగ్గరనే పెట్టుకుంది.
1: అండ్ ద ఫోటో షీ కెప్ట్ విత్ హర్.
0: మెత్తగా వెంకమ్మను పిలిచాడు కొండమరాజు.
1: కొండమరాజు కాల్స్ హర్ సాఫ్ట్లీ.
0: వెంకమ్మ
1: వెంకమ్మ
0: మన వాళ్ళందరూ కూడా చాలా అమాయకులుగా పోతున్నారు.
1: All our people seem to be very innocent.
0: ఈ సత్యం యొక్క శక్తి ఎవరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: They are not making an attempt to know the mystery and the power of
0: God. కేవలం దైవాంశ సంభూతులుగా కనిపిస్తున్నాడు.
1: He is the very spark of the divine, the divinity.
0: ఆకలి అని చెప్పడు.
1: And he doesn't
0: నిద్ర అని చెప్పడు. ఈ ఆకలి తప్పులు రెండూ లేకుండా నిద్రాహారం లేకుండా కాలం గడుపుతూ వస్తున్నాడు.
1: He has forsaken the food and the drink. He is never hungry. He is never thirsty.
0: నేను రాత్రి పండుకుంటే కొండమరాజు లేచి మెత్తగా తన నా దగ్గరికి వచ్చేసేసి ముక్కు దగ్గర ఏలు పెట్టి చూచేటువంటి వాడు.
1: భగవాన్ టేక్స్ రెస్ట్ ఎవ్రీ నైట్. కొండమరాజు అప్రోచెస్ క్లోజ్లీ.
0: శ్వాస వస్తుందా లేదా అని.
1: అండ్ హి వాంట్స్ టు నోటీస్ వెదర్ ది చైల్డ్ ఇస్ బ్రీదింగ్ స్టిల్.
0: కడుపు లేయటం పోవటం ఇట్లాంటి ఏం కనిపించలేదు.
1: అండ్ హి కుడ్ నాట్ నోటీస్ ఎనీ బ్రీతింగ్ దేర్.
0: సోహం సోహం సోహం అనేటువంటిది కనిపిస్తుంటది కానీ ఏం గాలి కూడా కనిపించడం లేదే.
1: హి కుడ్ నాట్ నోటీస్ ఎనీ బ్రీతింగ్. And he was very much surprised at it.
0: నా శరీరంలో ఏమైనా జబ్బేమైనా ఉందేమో.
1: He thought that maybe the body is sick.
0: ఈ పరీక్షలకంతా నేను ఎందుకు పోవాలన్నాడు కూర్చున్నాడు ఊరికి.
1: And he doesn't want to bother about it and he remains silent.
0: రెండవ వారము కొండమరాజు ఇంటికి గుంపులు గుంపులు బయలుదేరి వచ్చారు.
1: Many many crowds gathered at the residence of Kondamaraju.
0: ఎందుకు అక్కడ కొండమరాజు ఇంటికి పోతున్నారు మీరు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆ కొండమరాజు ఇంట్లో ఒక పిల్లవాడు ఉన్నాడట, వాడు మనముడు ఉన్నాడట, వాడు దైవశక్తిగా కనిపిస్తున్నాడు, మాకందరికి కల్లో వచ్చాడు, మాకందరికి కల్లో చెప్పాడు అని అందరూ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ కొండమరాజు ఇంటికి వచ్చారు.
1: When all the crowd started moving towards the residence of Kondamaraju, if anyone asks where are you going, we have come to know that the divine child is born there.
0: హాలిడేస్ వచ్చింది, మరి శేషమరాజు పుట్టపర్తికి వచ్చాడు.
1: And it was the time that శేషమరాజు came to పుట్టపర్తి.
0: ఆయనకు చాలా డౌట్ వచ్చేసేసింది. కొండమరాజుతో పోట్లాడి మన ఇంటి దగ్గరికి ఎవరికి రానికుండా చూసుకోమని చెప్పాడు. ఆనాటి పరిస్థితి లోపల చదువుకున్నటువంటి వారంటే చాలా గొప్ప కీర్తి పోషించేటువంటి వారు. అప్పుడు ఈయన ట్రైనింగ్ అయిపోయి వచ్చాడు, టీచర్ ట్రైనింగ్ అంతే.
1: శేషమరాజు జస్ట్ రిటర్న్డ్ ఆఫ్టర్ ట్రైనింగ్.
0: ఆ శేషమరాజు అంటే గొప్ప చదువులేని భావించుకుంటూ వచ్చారు పల్లెల వాడు.
1: ఎవ్రీబడి రెస్పెక్టెడ్ శేషమరాజు బికాజ్ హీ వాస్ ఎడ్యుకేటెడ్.
0: అప్పుడు ఆయన వచ్చి చెప్పాడు కొండమరాజుతో, తాత నువ్వు ఈ అబ్బాయికి ఎవరిని దగ్గర చేర్చనివ్వకు.
1: He told his grandfather, don't permit anybody to.
0: ఇది ఏదో పిచ్చి మాదిరి పోతుంటుండాలి.
1: It is just waste of the matter.
0: దీనికి ఒక హిస్టీరియా అని పేరు పెట్టాడు ఆయన.
1: అండ్ హీ నేమ్డ్ ఇట్ యాజ్ హిస్టీరియా.
0: హిస్టీరియా అంటే భ్రమలు పోయినట్టుగా పోతుంటాడు.
1: It was all madness.
0: ఈ దైవశక్తి కాదు, ఏ యొక్క శక్తి కూడా కాదు.
1: He denied that it is.
0: అని ఈ విధంగా హాస్యం చేస్తూ వచ్చాడు.
1: And he made fun of the whole situation.
0: ఈ విధంగా చేస్తూ చేస్తూ వచ్చే కొద్దికి నిందనానికి పెరుగుతూ వచ్చింది ఈ వాక్యం.
1: But however, the miraculous power went on spreading in the vicinity.
0: Andaru bandlu kattukoni vachetuvanti vaallu.
1: All people assembled gathered.
0: Ah, bajaranta bandlu nichetuvantidi.
1: And all of them sat there every day.
0: Dayalu bhootalu ani kuda oorukoru dayam pattindani oorukoru potaadukotam archukotam kottukotam ee rakamga jarigindi.
1: Each one possessed by different spirits, they went on fighting with each other.
0: Kargi idi inka saadhyam kadannaru evaro కదిరి దగ్గర ఒక పిచ్చిని పోగొట్టేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అని చెప్పారు.
1: Then they could come to know that there's one person there in Kadiri who would cure this madness.
0: అప్పుడు నన్ను ఒక బండి కట్టి బండి లోపల వెంకమ్మ కూర్చోబెట్టుకుని అక్కడ తీసుకెళ్లారు.
1: Bhagwan is taking the cart along with Venkamma to that place.
0: వెంకమ్మ ఒక నిమిషం కూడా నన్ను వదిలేటువంటిది కాదు.
1: Venkamma was never away from Bhagwan even for a minute.
0: ఆ కదిరి దగ్గరికి తీసుకుని పోయారు.
1: And they has taken him.
0: అక్కడ ఒక పెద్ద తాగుబోతు.
1: And that gentleman there is a drunkard.
0: వాడు ఊరికి తాగి పడిపోతుంటాడు.
1: ఈ హైలీ ఇంటాక్సికేటెడ్.
0: ఈ పిల్లవాడికి పిచ్చి పట్టింది.
1: అండ్ హి థాట్ దిస్ బాయ్,
0: ఈ పిచ్చిని నేను వదిలిపెడతాను.
1: హి సెడ్ దట్ ఐ క్యూర్ హిస్ మ్యాడ్నెస్
0: అని చెప్పి కావలసినట్టుగా కొట్టాడు.
1: అండ్ హి హస్ బీటెన్ దిస్ బాయ్.
0: దేహం అంతా బొజ్జలు అనగా గుండు కొట్టాయి.
1: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ బాయిల్స్ అండ్ స్వెల్లింగ్స్ ఎవ్రీవేర్.
0: ఇంకా ఏమాత్రం సాధ్యం కాదనుకున్నాడు. ఒక పాయిజన్ విషయం తెచ్చి కన్నుల్లో వేశాడు.
1: అండ్ దెన్ హస్ కుడ్ నాట్ బి సక్సెస్ఫుల్. He just has put some poison in the eyes.
0: ఈ కన్నుల మంటకైనా కూడాను తాను అంగీకరిస్తాడేమో అనుకుని తాను చేశాడు.
1: He expected this boy would confess the truth because of burning sensation.
0: నేను సాయంకాలమే వెంకమ్మ దగ్గరికి పోయి పేడ తీసుకుని వచ్చి పేడ రసం తీసి ఈ కంట్లో పోయమని చెప్పాను.
1: And in the evening, Bhagavan went and told Venkamma that the dung should be collected. అండ్ ఇట్ షుడ్ బి స్క్వీజ్డ్ అండ్ ద జ్యూస్ మే
0: అది ఒక రాత్రి పోసింది రెండవ దినంకే కన్నులు తెల్లగైపోయాయి
1: నెక్స్ట్ డే ది ఐస్ వర్ బ్రైట్ అండ్ బ్రిలియంట్
0: ఈ విధంగా ఎంతెంత కఠినమైనటువంటి శిక్షలు ఇచ్చినప్పటికీ దానికి తగినటువంటి ఒక పరిహారం నేను ఆమెతో చెప్పి చేయించుకుంటూ వచ్చాను
1: భగవాన్ వాస్ పుట్ ఆల్ కైండ్స్ ఆఫ్ హార్ష్ టెస్ట్ But the remedial measures was given by Bhagwan to Venkamma and had cured
0: ఇది సాధ్యం కాదని తల బాగా నున్నగా కొరిగించారు
1: And then thinking if no more could be done, then if the head was cleanly shaven.
0: బాగా ఫీ పూర్తి చేసేసి ఇటు అటు కోతలు కోసాడు గత్తితో
1: And with the knife, few marks were made on the head.
0: తలంతా రక్తం కారుతుండాలి
1: And there's heavy bleeding.
0: రక్తం కారుతమే కాకుండా పుండు మాదిరి కనిపిస్తుంది
1: ఆయన
0: పది అడుగులు కింద పెట్టి కూర్చోబెట్టి పైన నుంచి దోని లోపల నీళ్లు పోసేటువంటి వారు
1: Adding to that, they poured water, pots full of water.
0: ఆ వాటర్ అంతా దీనిపైన పోస్తుంటే అది పొక్కు కట్టేటువంటిది కాదు ఇంకా బాగా విచ్చుకునేటువంటిది
1: The burning would continue. And that injury would spread much more.
0: ఇది కూడా ఇంకా సాధ్యం కాదన్నాడు ఆ తలపైన నిమ్మకాయలు కోసి నిమ్మరసం పోసి బాగా తిక్కుతూ వచ్చాడు
1: Because he doesn't want to give up the hopes and he applied lime on the head.
0: ఆ విధంగా పోస్తూ వచ్చేటికి ఈ బాధను చూడలేకపోయింది వెంకమ్మ.
1: వెంకమ్మ could not see this scene any longer.
0: ఇదో రాత్రి ఏదో ఒక బండి వాడిని మాట్లాడుకుని ఆ బండిలో నన్ను పడేసుకుని తిరిగి పుట్టవర్తికి వచ్చింది.
1: Over night she brought Swami in a cart and reached Puttaparthi.
0: సరే ఏం చేసినా గానీ సాధ్యం కాదని చెప్పినని నట్టే పడిపోని అని విడిచిపెట్టారు.
1: And they have given up hopes because they found that they
0: అప్పుడు ఆ దినదినములకును ఈ సాయి మహత్యం అనేటువంటిది ప్రబలవతో వచ్చింది
1: The greatness of Sai has spread by that time all over in every village.
0: దినం వస్తుంటే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు కూడా వీలు కాలేదు
1: And it is not possible for the householders to manage the crowd.
0: అప్పుడు పెద్ద వెంకమరాజు ఏం చేశాడు ఒక బెస్ట్ వారు మాత్రం రాండి
1: And పెద్ద వెంకమరాజు decided let you come on Thursdays.
0: బెస్ట్ వారు మాత్రం రాండి అని చెప్పేటప్పటికి అందరికీ చాలా భయం వేసింది
1: And people were very much afraid to hear this announcement.
0: అయ్యో మా రావుగారు పరిచిపోతున్నాయి బెస్ట్ వారి వరకు మేము ఎత్తరించేది అని అందరూ పోట్లాడుతూ వచ్చారు
1: They went on arguing because they didn't appreciate this as an announcement because they could find a cure in the hands of Swami.
0: ఏమి సాధ్యం కాలేదు
1: Well, they could not convince him.
0: అప్పుడే తిరిగి సుబ్బమ్మ పిలిచి
1: Then Subbamma called him
0: close కానీ సుబ్బమ్మ పిలిచి
1: And she called him close by.
0: వెంకప్ప నీవు ఆ ఇంటిలో ఆ పిల్లలు పెట్టుకుని నువ్వు బ్రతకలేవు
1: He said, Venkappa, you cannot have this boy any longer.
0: ఆ అబ్బాయిని మా ఇంటికి పంపించు.
1: You send that boy to our residence.
0: నేను చూసుకుంటానని.
1: I will take care of him, she said.
0: వాడి భోజనం కావాల్సినటువంటి నేనే చూసి పెట్టానని.
1: And she said, I'll serve him food and I'll give him what all that he needs.
0: ఇంకా గ్రామంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడాను ఈ సుబ్బమ్మ పైన ద్వేషం ముట్టారు.
1: All the Brahmins in that village, they were very angry with Subbamma.
0: సుబ్బమ్మ బ్రాహ్మణుడు.
1: Subbamma is a Brahmin.
0: ఈ సాయిబాబా శూద్రుడు.
1: సాయిబాబా ఇస్ క్షత్రియ
0: ఈ శూద్రుని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుని అన్ని విధాల భేదం లేకుండా చూసుకుంటాంది ఈమె ఇంటికి ఎవరు పోకూడదు అని
1: సో యూ కెనాట్ హ్యావ్ ఎ నాన్ బ్రాహ్మణ్ అట్ ద రెసిడెన్స్ ఆఫ్ సుబ్బమ్మ
0: అప్పుడు అందరూ ఆమె పైన కూడా ద్వేషం పోయారు
1: అండ్ దేర్ఫోర్ టోటల్ హేట్రెడ్ టువర్డ్స్ హర్
0: ఆమె చెప్పింది నాకు బిడ్డలు లేరు
1: ఐ డోంట్ హ్యావ్ చిల్డ్రన్
0: నా బిడ్డను మీకు తీసుకోండి అని కానీ మీ బిడ్డను మాకు ఇవ్వండి అని కానీ నేను ఎవరి దగ్గరికి పోనక్కర్లేదు
1: ఇన్ఫాక్ట్ ఐ డోంట్ నీడ్ టు ఆస్క్ ఫర్ ఎ బాయ్
0: మీరు ఏమైనా చేసుకోండి నాకు ఈ సత్యాన్ని మాత్రం నేను వదలను
1: యు మే డూ ఎనీథింగ్ వాట్ యు వాంట్ బట్ ఐ విల్ నాట్ లీవ్ దిస్ బాయ్
0: ఈ విధంగా జరుగుతుంటుంటే ఇక్కడ పల్లె లోపల ఈ మాల ఇండ్లు అని కొన్ని ఉన్నాయి
1: అండ్ దేర్ ఆర్ సమ్ రెసిడెన్సెస్ ఆఫ్ అన్టచబుల్స్ ఇన్ దోస్ డేస్
0: ఆ హరిజన్ అంతా కూడా స్వామి అంటే చాలా ప్రీతి
1: ఆల్ దోస్ హరిజన్స్ లవ్ స్వామి
0: ఆ హరిజనులందరూ వాళ్ళ ఇంట్లోకి తీసుకుని పోతూ వచ్చారు
1: అండ్ దే ఇన్వైటెడ్ స్వామి టు దేర్ హౌసెస్
0: ఆ తీసుకుని పోతుంటే సమయంలో నేను అబ్బాయిని వదిలిపెట్టి ఒక నిమిషం కూడా ఉండను అని సుబ్బమ్మ కూడా నా వెంట వచ్చింది
1: సుబ్బమ్మ సెడ్ ఐ విల్ ఫాలో దిస్ బాయ్ బికాజ్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు లీవ్ హిస్
0: హోమ్ ఆమెకు 65 ఏళ్ళు
1: అండ్ షీ 65 ఇయర్స్ ఓల్డ్
0: ఈ సాయిబాబాకు 11వ సంవత్సరము
1: ది ఏజ్ ఆఫ్ సాయిబాబా వాస్ 11 ఇయర్స్ అట్ ద టైమ్
0: ఆమె బిడ్డల మాదిరి చూసుకుంటూ వచ్చింది
1: అండ్ షీ హస్ టేకెన్ కేర్ ఆఫ్ భగవాన్ యాజ్ హర్ ఓన్ సన్
0: ఊరంతా ఆమె పైన ద్వేషం పూనారు
1: ద హోల్ విలేజ్ వాస్ టర్న్ అగేన్స్ట్ హర్
0: ఏమైనా పోనీ
1: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్
0: కట్టగడబడి తల్లి తమ్ముళ్ళు కూడాను ద్వేషం పూనారు
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ ద మదర్ అండ్ దిస్ అదర్ పీపుల్ హావ్ టర్న్ ఇంటూ
0: దైవం యొక్క నీతి అన్నిటికీ ఇలాంటి అడ్డులే జరుగుతూ ఉంటాయని ఆమె ఊహించింది
1: ఇన్ ద పాత్ ఆఫ్ డివినిటీ దేర్ బి సో మెనీ ఆబ్స్టికల్స్ అలాంగ్ ద వే
0: ఎన్ని ద్వేషాలైనా జరగని
1: There may be utter total hatred.
0: నేను ఈ అబ్బాయిని మాత్రం వదలను.
1: But I will not leave this boy.
0: మీరు నన్ను వదలకొని ఏమైనా చేసుకోండి.
1: You may leave me. You may do whatever you like.
0: అని ఆమె ఒకే పట్టుదల పట్టింది.
1: She determined to have the boy with her.
0: ఆ విధంగా పట్టుబట్టేటప్పటికి
1: With that song.
0: ఇంకా ఆమె ఇల్లు కూడా పట్టలేకున్నాడు, జనాలంతా వచ్చారు.
1: And her house also was overcrowded.
0: ఈ విధంగా వచ్చిపోయేటప్పటికి వెంకమరాజు చూచాడు, అమ్మ మా నుంచి మీకెందుకు, మీ నుంచి మాకెందుకు, ఈ ద్వేషం లేవద్దు, ఎవరు వద్దు, ఒక ఇంటిలో పెట్టేసేసి అబ్బాయిలు మీకు వేసి పెడదాం.
1: Venkamaraj came and said, why should you be put to inconvenience? Why should you also feel inconvenience?
0: Subbamma Gopalaswami gudi ani ikkada okati undi Satyamma gudiki venakala, akkada chinna bhoomi ichindi.
1: You know there is Gopalaswami temple there in the village.
0: Akkada chinna room kattadu.
1: A small room was built.
0: Aa Subbamma kuda sahayam chesindi.
1: Subbamma also contributed.
0: Aa room lopala kuchabettevani talupulu veyatam naaku.
1: And then they made the boy sit there and the door was locked.
0: తలుపులు వేసేటప్పటికి నేను ఎత్తునో తప్పించుకొనిపోయి కొండపైన పోయి కూర్చునేవాడిని.
1: దో ద డోర్ వాజ్ లాక్ స్వామి కుడ్ గో ఓవర్ దేర్ అండ్ సిట్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: తాళం చూస్తే తనంగా ఉంటుండాలి, పిల్లవాడు బయటకు పోయాడు, ఎట్ట పోయినాడు.
1: ద డోర్ ఇస్ లాక్డ్ ఇన్ సేఫ్టీ అండ్ సేఫ్ కస్టడీ బట్ ద బాయ్ వాజ్ మిస్సింగ్ దేర్.
0: ఈ విధమైనటువంటి ఆశ్చర్య దినానికి జరుగుతూ వచ్చింది.
1: సో మెనీ థింగ్స్ మిరకల్స్ హ్యాపెన్.
0: ఒకనాడు
1: వన్ డే
0: పట్టలేనటువంటి కోపం చేత మా బ్రాహ్మణ యొక్క కులాన్నంతా నాశనం చేసి పెడుతుండది సుబ్బమ్మ అని.
1: Because many people were angry with Subbamma because she was entertaining a non-Brahmin.
0: అప్పుడు నాకేదో ఒకటి విషం పెట్టాలా అని ప్రయత్నం చేశారు.
1: And the villagers determined to poison the boy.
0: ఇవ్వడంటే నాకు చాలా ఇష్టము.
1: The vada, South Indian preparation. Swami likes them very much.
0: ఆ వడ చేసి ఆ వడ లోపల కొంచెం పాయిజన్ పెట్టి
1: they mixed the poison in these vadas.
0: Tannu varintiki bhojanam pichcharu
1: and they invited Bhagwan for lunch.
0: Subbamma cheppindi swami voddu voddu voddu voddu ani.
1: Subbamma warned him, swami don't go there.
0: Kani nenu potanu cheppi poyanu.
1: Bhagwan said, yes, I will certainly go.
0: Avi rendu kalipesi pettesapudiki visham unnadi maatrame nenu tinnanu, visham leni vadalanta vadali pettanu.
1: In fact Bhagwan has eaten that vada with poison and did not touch those without poison.
0: Idantha oorlo andariki telisipoyindi.
1: Everybody in the village could come to know.
0: ఇది ఏమి వీలు కాదని చెప్పని ఊర్లో కొంచెం పల్లెల్లో అంతా కూడా వచ్చే వరకు కమ్యూనిస్ట్ కాంగ్రెస్ ఇలాంటివంతా ఉంటుంటాయి.
1: In villages there are so many people of different parties, political groups.
0: అప్పుడు ఒకరు ఆ ఇంటికి అగ్గి పెట్టించాలని ప్రయత్నం చేశారు.
1: And in fact some made an attempt to set this house in on fire.
0: అది ఎలాంటి ఇల్లు?
1: It was a thatched shed.
0: అది గడ్డితో కప్పినటువంటి ఇల్లు.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ద డ్రై గ్రాస్.
0: కానీ రాత్రి లోపల ఆ గడ్డి ఇంటికి అగ్గి పెట్టారు నాలుగు తోలు.
1: ద హోల్ హౌస్ వేర్ భగవాన్ స్టేడ్ దేర్ వాస్ సెట్ ఆన్ ఫైర్. ఇట్ వాస్ బర్న్డ్.
0: బాగా మండుతూ ఉండాలి ఈ యొక్క నిప్పులు.
1: ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లేమ్స్ ఆల్ అరౌండ్.
0: కానీ లోపల సాయిబాబా ఏమైనాడు అని చాలా మంది తీస్తూ వచ్చారు, భయపడుతూ వచ్చారు.
1: బట్ ఎవ్రీబడి వాస్ ఫియర్ స్టికెన్ బికాస్ దే వాంటెడ్ టు నో వాట్ హ్యాపెన్ టు సాయిబాబా దేర్.
0: కొంతసేపటికి పెద్ద వర్షం కురిచింది.
1: Immediately just then there was heavy rain.
0: Aa chuttu aa inti paina maatrame kurchindi varsham.
1: The rain was there just on the top of the house only.
0: Aaripoyindi
1: and subside the whole
0: prathunne pada venkamma isharamma subbamma andaru yerchukuntu vachesaru.
1: The fire was extinguished over there. Next morning venkamma
0: ye durmargulo ye dushtulo ee vidhanga kaanra anetundi anta chestunnaru.
1: Some evil minded people, some must have plotted against Swami.
0: Payananta kunna khali ayipoyindi
1: and the whole thing was empty there.
0: Godalu matram ganipistunnayi.
1: Only the walls were noticed.
0: Edo raallanta veskoni ekki chucharu
1: and they just climbed the stones over there.
0: Nidrapothu unnanu
1: and they could see Swami there taking rest.
0: Swami ki evi kaledu.
1: Nothing had happened to Swami.
0: Appudu aa begam kottesesi
1: and then they have just broke open the lock.
0: Subbamma valenti teeskon poyindi
1: and Subbamma has taken Bhagwan to her residence.
0: Ee vidhanga aneka rakamainatvanti parichayam jarigina tarvata
1: after being subjected to severe tests
0: Sai Baba ani nammutu vacharu appudu pallavallu.
1: Then people had full faith in Sai Baba from then onwards.
0: Ee vidhanga jarugutu vachetappudiki
1: as things went on like this
0: okarevaro penagondu lopala Sai Baba bhaktulu ani bayil deraadu.
1: There was present one devotee of Sai Baba there in Pedugonda.
0: ఇప్పుడు కూడా చాలా మంది సాయిబాబా నేను చాలా పేర్లు పెట్టుకుని తిరుగుతుంటారు.
1: You come across many people calling themselves Sai Babas.
0: నామాదిరి వెంట్రుకలు పెట్టుకునేది.
1: There are people, some have the same hair.
0: గౌను వేసుకునేది.
1: Same style of
0: dress. ఇప్పుడు సాయిబాబా అని తిరుగుతూ వచ్చారు.
1: They also call themselves as Sai Baba.
0: నేను చెప్పారు పేరు పెట్టినంత మాత్రం అది నక్కుతుందా?
1: Mere having a name, can it be?
0: ఇది ఎవరో చేస్తున్నటువంటి మోసాలే తప్ప మీరు ఎవరు పోనక్కర్లేదు అని చెప్పారు.
1: It is all cheating. You don't need to go anywhere.
0: ఈ విధంగా జరిగి జరిగి అట్టే సత్యం తెలుసుకున్నారు.
1: People could know the truth ultimately.
0: అప్పుడు కణం సుబ్బమ్మే ఓ చిన్న నాలుగు గోడలు కట్టి గ్రూప్ వేసి నన్ను అందులో పెట్టారు.
1: It was Karanam Subbamma who made a special house, specially built for Bhagavan.
0: అప్పటి నుంచి ఇంకా బెంగళూరు ప్రయాణం పెట్టింది.
1: Since then, Bhagavan started visiting Bangalore.
0: ఈ వెంకమ్మను ఈశ్వరమ్మ వచ్చి స్వామి మీరు ఏమైనా జరగండి ఎటువంటి పెద్ద జరగండి కానీ పుట్టబట్టి మాత్రం వదలకూడదు అన్నారు.
1: And Venkamma and Eeswaramma said, Swami, you may do anything, you may go anywhere, but never leave this Puttaparthi.
0: అప్పుడు నేను ఆమెకు మాట ఇచ్చాను.
1: Then Bhagavan promised her.
0: నేను పుట్టబర్తిని వదలను.
1: I will never leave Puttaparthi.
0: నేను ఇక్కడే ఉంటాను.
1: I will stay here permanently.
0: ఈ విధంగా జరుగుతూ వచ్చేటప్పటికి డివిజన్ రాణి అని ఇంకో రాణి అని మైసూర్ మహారాణి అని అందరూ కార్లు వేసుకుని వచ్చారు.
1: And many people of royal families started visiting this place.
0: Chitravati nadi pravahinchetvantidi.
1: And you know that Chitravati river was in full.
0: Dani paina edo okati ili addam pettukoni varu daati vacheetvanti vaaru.
1: They have to cross this river to reach this place.
0: Itta vaari bhakti prapattulu perugutu poyetappatiki
1: that was the level of the
0: evaru em addu kuda cheyadaniki veeru kaakunda poyindi.
1: It was not possible for anybody to object them.
0: Ee vidhanga jarugutu vachinappatiki
1: things had happened like that.
0: తల్లి యొక్క ప్రభావమే ఇది అని సత్యాన్ని గుర్తించారు.
1: అండ్ దే కుడ్ నో ది ఎఫెక్ట్ ద ట్రైనింగ్ ఆఫ్ ద మదర్ ది ఇన్ఫ్లుయెన్స్.
0: అదే విధంగానే ప్రతి మహనీయుని యొక్క దీనికి కూడాను తల్లులు చాలా ప్రోత్సహించి ఈ పవిత్రమైన మార్గాన్ని ప్రబోధించేటువంటి వారు.
1: లైక్ వైజ్ ఇట్ ఇస్ ద స్పిరిచువల్ ట్రైనింగ్ ఆఫ్ ద మదర్ గివెన్ టు ద చైల్డ్ దట్ వుడ్ మేక్ హిమ్ గ్రేట్.
0: కౌసల్యాజీ మామ ఆమె ఎంతనో ప్రయత్నం చేసి కట్టగడపటికి పుట్టిన శ్రీరాముని పెంచి తాను ఒక మహనీయుడిగా చేశాడు.
1: And in fact, the mother who made Sri Rama, the divine incarnate, because of his mother.
0: Sita Mataji, ఆమె కమండలు పుట్టేటప్పటికి వాళ్ళు కూడా ఏదో ఒక దైవాంశ సంపుత్రాన్ని వాళ్ళకంతా కూడా పూజలు చేస్తూ వచ్చారు.
1: It was the training of the Sita that made the twins love Akusha, who could prove their divinity.
0: ఇదే విధంగానే తల్లులు చాలా గొప్ప గుణవంతులుగా ఉండటం చేత ఎలాంటి ప్రమాదాలు కూడాను జరగకుండా చూసుకుంటూ వచ్చారు.
1: Because of virtuous women in those days. Their training was responsible for their children who could become supreme.
0: ఈ విధమైన ప్రమాణం చేయటం చేతనే నేను ఈనాటి వరకు పుట్టబర్తి వదలలేదు.
1: Because of the promise given to the mother by Bhagavan, till this day he did not leave Puttaparthi.
0: ఎవరైనా సరే ఇక్కడికి రావాల్సిందే కానీ నేను ఎక్కడికి పోయి స్థిరంగా నివాసం చేసేదేది.
1: Anyone for that matter will have to come to this place. Bhagavan will never go anywhere.
0: కనుకనే ప్రతి దానికి కూడా అవతార తత్వం అంటే పుట్టిన స్థానాన్ని వదలకూడదు.
1: అవతార్ ద నేచర్ ఆఫ్ అవతార్ ఇస్ టు స్టే దేర్ వేర్ ద బర్త్ హస్ టేకెన్ ప్లేస్.
0: ఇక్కడ ఉన్నటువంటి చెట్టును తీసి ఇంకో దగ్గర నాటితే అక్కడ కొంతకాలం చావచ్చును బతకవచ్చును.
1: ఇఫ్ యు రిమూవ్ ది గ్రోయింగ్ ప్లాంట్ హియర్ ట్రాన్స్ప్లాంట్ ఇట్ సమ్వేర్
0: అదే విధంగానే సత్యసాయిబాబాదని అక్కడ ఇక్కడ పెట్టింటే ఇది బతికేటువంటిది కాదు.
1: సో ది సత్యసాయిబాబా ఇస్ నాట్ విల్లింగ్ టు బి షిఫ్టెడ్.
0: ఎక్కడ పుట్టిందో అక్కడనే పెరగాలి.
1: This incarnation grows where it is born.
0: కరుగు దీన్ని వదలకోకుండా ఈనాటి వరకు కూడాను ఈ పుట్టబర్తిని పెద్ద క్షేత్రంగా జాబితా వచ్చింది.
1: This Puttaparthi has become a pilgrim center because Bhagavan continued to stay here.
0: బుక్కపట్నం లోపల హై స్కూల్ కట్టినప్పుడు
1: when high school was built there in Bukkapattan
0: ప్రార్థన పద్యం ఒకటి కావాలన్నారు.
1: They wanted some prayer song to be composed.
0: అది ఏమి నేనే రాసిచ్చాను.
1: That prayer song was composed by Bhagavan himself.
0: రాసి దానికి పుట్టబర్తి వదలకోకుండా ఉండడానికి ఇది ఒక పద్యంగా తీసుకెట్టాను.
1: దట్ కంపోజిషన్ క్లియర్లీ స్పీక్స్ ఆఫ్ హిస్ డిటర్మినేషన్ టు స్టే హియర్ పర్మనెంట్లీ.
0: అప్పుడే ఇది నంత పాడుకుంటూ వచ్చారు.
1: అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్ సింగింగ్ ది కంపోజిషన్.
0: అహరహ తవ ఆహ్వాన ప్రచారిత సుజి తవ ఉదార వాణి హిందూ బౌద్ధ సిక జైన పారసిక ముసల్మాన క్రిస్తాని పూర్వ పశ్చిమ ఆసే తవ సింహాసన పాసే ప్రేమగార్హత వాద జయ గణ మంగళదాయకదే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే అని పాడుతూ వచ్చారు.
1: దట్ ఈస్ ద సాంగ్ కంపోజ్డ్ బై భగవాన్ విచ్ వాజ్ వెరీ వెల్ సంగ్ అండ్ బికేమ్ వెరీ పాపులర్ ఆల్ ఓవర్ ది ఏరియా. Which speaks of the unity of religions, which speaks of the essential oneness of the East and the West.
0: కనుక ఇది పుట్టపర్తి అనేటువంటి దానికి పేరు కూడా రావడానికి చాలా విచిత్రమైన చరిత్ర ఉన్నాయి.
1: దిస్ వెరీ నేమ్ పుట్టపర్తి హాస్ గాట్ గ్లోరియస్ హిస్టరీ బిహైండ్ ఇట్.
0: ఈ విధంగా చరిత్రలంతా నేను బయట పెట్టి
1: ఆల్ ద హిస్టరీ హాస్ బీన్ రివీల్డ్.
0: ఈ పుట్టపర్తి నాడు గొప్ప క్షేత్రంగా మారుస్తూ వచ్చాను.
1: దిస్ పుట్టపర్తి హాస్ బికమ్ ఎ మైటీ గ్రేటెస్ట్.
0: ఎవరు ఏనాటి కూడా దీన్ని మార్చడానికి వీలు కాదు.
1: నోబడి కెన్ చేంజ్ ఇట్.
0: ఇది ఈ విధంగా జరుగుతూ వచ్చిన ఈ పుట్టపర్తి అనేటువంటిది చాలా గొప్ప పేరు ప్రఖ్యాతి పొందింది.
1: పుట్టపర్తి ఈజ్ హైలీ రిప్యూటెడ్ ఇంటర్నేషనల్లీ.
0: ఈ విధంగా తల్లులు పూజలు చేయటం చేతనే, తల్లి యొక్క ప్రోద్బలం చేతనే, తల్లి యొక్క భక్తి ప్రపత్తుల చేతనే మహనీయుల యొక్క గుణములు పెరుగుతూ వచ్చాయి.
1: Likewise, depth of devotion, the intensity of sincerity of a mother, that is responsible for the greatness of the child.
0: కనుక తల్లిదండ్రులను మనం ఏనాటి కూడా దూషించకూడదు.
1: We should never criticize our parents.
0: తల్లిదండ్రులను మనం ఏనాటి కూడా హాస్యంగా పలకకూడదు.
1: We should never make fun of our parents.
0: తల్లి యొక్క మహత్తరమైన శక్తి ఆ యొక్క హృదయంలో ఉంటుంటుంది. జరుగుతూ వచ్చిన ఈ పుట్టపర్తి అనేటువంటిది చాలా గొప్ప పేరు ప్రఖ్యాతి పొందింది.
1: పుట్టపర్తి ఈజ్ హైలీ రిప్యూటెడ్ ఇంటర్నేషనల్లీ.
0: ఈ విధంగా తల్లులు

0: మాతృమూర్తిని గౌరవించుతూ రావాలి.
1: యు షుడ్ రెవియర్ యువర్ మదర్.
0: ఆమె యొక్క కీర్తియే మీ యొక్క జగత్ వ్యాప్తిగా వస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ హర్ గ్రేట్నెస్ దట్ వుడ్ మేక్.
0: వాళ్ళకి చదువులు సంధ్యలు ఉండనక్కర్లేదు.
1: దే మే నాట్ బి ఎడ్యుకేటెడ్.
0: అలాంటి చదువులు లేనటువంటి యొక్క ఈశ్వరమ్మ ఈ పుట్టపతికి ఇన్ని విధమైనటువంటి గొప్పతనం చేపించింది.
1: అన్ఎడ్యుకేటెడ్ మదర్ ఈశ్వరమ్మ హాస్ గివెన్ బర్త్ టు ద లార్డ్ గాడ్.
0: కానీ ఈనాడు ఆ పుట్టిన స్థానాన్ని వదిలిపెడుతున్నారు.
1: But today what's happening elsewhere? People are
0: ఈశ్వరమ్మ పేరు మర్చిపోతున్నారు.
1: They are forgetting their native land.
0: ఈశ్వరమ్మ కన్నటువంటి కుమారుని మాత్రము గొప్పగా పొగుడుతున్నారు.
1: People have forgotten ఈశ్వరమ్మ. But ఈశ్వరమ్మ has changed భగవాన్ is praised.
0: ఈశ్వరమ్మ లేకపోతే ఈ యొక్క గొప్ప శక్తి ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where is భగవాన్ when there is no ఈశ్వరమ్మ?
0: కనుక తల్లి కీర్తిని మనం ఎప్పుడు కూడా కాపాడుతూ రావాలి.
1: Therefore one should uphold, one should revere, adore.
0: తల్లిని మనం ఏమాత్రం కూడా కించిత్తుపరచకూడదు.
1: You should never insult your parents.
0: ఈ విధంగా జరుగుతూ వచ్చినటువంటిది సత్యసాయి యొక్క ప్రభావము.
1: This has been the message in the life of Bhagwan Sri Satyasai Baba.
0: ఇక్కడ కూడా ఇంకొక తమాషా ఉంటుండాలి.
1: This another thing that had happened.
0: పాత మందిరం ఉంటుండాలి గోపాల స్వామి పక్కన.
1: Near Gopal Swami temple there is పాత మందిర్ there in the village.
0: అక్కడ ఒక చిన్న పుట్ట ఉండేటువంటిది.
1: There is an ant hill, small ant hill there.
0: ఆ పుట్ట భర్తి అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఈ పుట్ట లోపల ఒక పాము ఉండేటువంటిది.
1: The name is because of the snake there in that ant hill.
0: తిన్నము గొల్లలు తమ గోవులను తీసుకుని పోయేటువంటి వారు.
1: All cowherds take their cows to that area.
0: ఒక కౌ మాత్రము తప్పించుకుని ఆ పుట్ట దగ్గరికి పోయేటువంటిది.
1: But one cow escaping the crowd was very close to the ant hill.
0: దానిలోని పాలంతా ఈ పాము త్రాగేసేసి పంపించేటువంటిది.
1: The snake used to draw the milk out of the udder of the cow every day.
0: పాము గోవు నుంచి పాలు త్రాగుతుందా అని చాలా ఆశ్చర్యపడేటువంటి వాడు.
1: It is a matter of mystery how the snake could draw the milk out of the udder of the cow.
0: ఇది చూచి కొంతమంది ఆ పుట్ట దగ్గర పోయి ఆ పామును చంపాలని ప్రయత్నం చేశారు.
1: Watching this some villagers have decided to kill this snake.
0: అప్పుడు పాలు త్రాగుతుంటుంటే ఆ పాము పైన పెద్ద రాయితో కొట్టారు.
1: As the snake was taking the milk out of the cow, some have hit it with a stone.
0: అప్పుడు ఆ స్నేక్ ఒక శాపం ఇచ్చింది.
1: And the snake cursed.
0: ఈ గ్రామం లోపల గొల్లలు గాని గోవులు గాని బ్రతకడానికి వీలు ఉండదు.
1: Then the snake curse is not possible for cowherds or cows to live.
0: అందువల్లనే ఇప్పుడు పుట్టపత్రిలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మెత్తగా గ్రామాన్ని వదిలిపెట్టి ఇక్కడ ప్రక్కన ఉండేటువంటి మన గోకుల మంచి అక్కడ ఇండ్లు కట్టుకున్నారు.
1: That's the reason why many of the cowherds left this place. Then they have their residences there near Gokulam.
0: దాని పేరే గోకులం.
1: Their name is Gokulam.
0: వాళ్ళందరూ ఇక్కడ రావడానికి కారణం ఏమిటి?
1: What is the reason why they come here?
0: వాళ్ళ పశువులు వాళ్ళ గోవులు వాళ్ళ ఇది బ్రతకడానికి వీలు లేదు అక్కడ.
1: Because the cows cannot live any longer because the curse of the snake.
0: కనుక ఆ పాము పైన వేసిన రాయే ఇప్పుడు గోపాల స్వామిగా మారిపోయింది.
1: And the very stone pelted at the snake is now Gopal Swami temple.
0: కనుక ఈనాడు గొల్లలందరూ కూడాను ఎవరు పుట్టపత్రి ఉండేటువంటి వారు కాదు.
1: Cowherds, boys, they don't stay here, they don't live their families.
0: సాయంకాలం అయ్యేటప్పటికే వారు గోకులం వచ్చేటువంటి వారు.
1: By the evening they return back to Gokulam.
0: పుట్టపత్రి మాత్రం నిద్ర చేసేటువంటి వారు కాదు.
1: They don't spend their night here.
0: ఈ విధంగా కొన్ని కొన్ని శాపముల వల్లను కొన్ని పాపముల వల్లను జరుగుతూ వచ్చినటువంటిది.
1: This had happened because of the curses and the sins committed.
0: కనుక మీకు ఎక్కువ చెప్పి చాలా బాధ పెడుతున్నానేమో.
1: భగవాన్ మే బి గివింగ్ యూ ట్రబుల్ బై టెలింగ్ ఆల్ దిస్.
0: ముఖ్యంగా ఈనాడు సాయిబాబా అనే దానికి కారణము పుట్టపర్తి అనే దానికి కారణము చెప్తూ రావాలని నేను సంకల్పించి దీన్ని ఇంతగా తీసుకున్నాను.
1: భగవాన్ డిసైడెడ్ టు సే టు టెల్ us who Sai Baba is, what this Puttaparthi is, their significance.
0: కనుక దీనికి ఇంత చరిత్రలు ఎన్నో ఉంటున్నాయి.
1: And there's a lot of history behind it.
0: తమాష కింద పేరు పెట్టుకునేటువంటి కాదు ఇది.
1: It is not just the name given.
0: గొప్ప గొప్ప వారందరూ కూడా వచ్చిపోయారు.
1: Many great people visited this place.
0: చాలా మంది జమీందారులంతా కూడా పుట్టపత్రి వచ్చి నిచ్చేవాడు.
1: Many rich people, జమీందార్స్ visited this place.
0: ఈ పుట్టపత్రి నివసించి పుట్టపత్రి యొక్క పేరు ప్రతిష్టను చాలా గొప్పగా కాపాడుతూ వచ్చారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది పుట్టపత్రి స్ప్రెడ్ ఫార్ అండ్ వైడ్.
0: మైసూర్ మహారాజా వాళ్ళు కూడా వచ్చారు.
1: మైసూర్ మహారాజా విజిటెడ్ దిస్ ప్లేస్.
0: మహారాజా తల్లి చాలా మడి మనిషి.
1: అండ్ ద మదర్ ఆఫ్ మైసూర్ మహారాజా ఇస్ హైలీ ఆర్థడాక్స్.
0: ఆ కర్ణాటకపల్లి దగ్గర కారు దిగి
1: యూ వుడ్ గెట్ డౌన్ దేర్ కర్ణాటకపల్లి.
0: దానిపైన పట్ట వేసుకుని
1: అండ్ దే కీప్ సమ్ క్లాత్ ఆన్ ద గ్రౌండ్.

0: పెట్టినటువంటి చోట్ల తన పాదం పెట్టుకుంటూ నడుచుకుంటూ వచ్చింది.
1: అండ్ జస్ట్ ప్లేసింగ్ హర్ ఫుట్ స్టెప్స్ ఆన్ దిస్ క్లాత్ షుడ్ వాక్ అండ్ రీచ్ దిస్ ప్లేస్.
0: ఆ విధంగా నడుచుకొని వచ్చేసేసి పుట్టవర్తిలో చేరిపోయేటువంటి వాడు.
1: అండ్ దట్స్ హౌ పీపుల్ రీచ్ దిస్ ప్లేస్ పుట్టవర్తి.
0: ఇట్లా అనేక మంది పెద్దల చేత పూజింపబడి వండింపబడి సాకింపబడినటువంటిది ఈ పుట్టవర్తి.
1: పుట్టవర్తి హాస్ బీన్ విజిటెడ్ బై వెరీ గ్రేట్ పీపుల్. పీపుల్ రిసీవ్డ్ ద సర్వీసెస్ ఆఫ్ పుట్టవర్తి.
0: శ్రీ పుట్టపర్తి నేనుడు కాపాడు మిమ్మల్నప్పుడు కరుణాకరుడు చేపట్టి మిమ్ము రోజును ఏ బట్టను మరగకుండా ఎరుగుము బాబా.
1: ది కంపాషనేట్ లార్డ్ ఆఫ్ పుట్టపర్తి విల్ నెవర్ గివ్ యూ అప్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ, క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ యువర్ హ్యాండ్. హీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఎవ్రీ మోమెంట్.
0: ఈ విధంగా ఎన్నో కీర్తులు పంచింది.
1: ఇన్ ఫ్యాక్ట్ మెనీ థింగ్స్ హాడ్ హ్యాపెన్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు నిజంగా అందరూ కూడా చాలా పుణ్యాత్ములు.
1: యు ఆర్ రియల్లీ లక్కీ అండ్ ఫార్చునేట్.
0: మీరు చాలా అదృష్టవంతుడు.
1: యు ఆర్ లక్కీ, మెరిటోరియస్.
0: స్వామితో ఆడటం, పాడటం, కూర్చోవటం, నేర్చడం అన్ని కూడా మీరు గడుపుకుంటూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ స్పెండింగ్ టైమ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ భగవాన్, టాకింగ్, కన్వర్సింగ్, టచింగ్, లాఫింగ్, స్మైలింగ్.
0: మీతో సాయి, సాయితో మీరు.
1: యు ఆర్ విత్ సాయి అండ్ సాయి ఇస్ విత్ యూ.
0: కలుగునే ఐ అండ్ యు ఆర్ వన్ అనేటువంటి చెప్తూ వచ్చాను.
1: భగవాన్ డిక్లేర్స్ నౌ ఐ అండ్ యూఆర్ వన్.
0: కనుక మీరందరూ దైవ విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు.
1: నెవర్ గివ్ అప్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దైవం చాలా గొప్ప శక్తి కలిగినటువంటి వాడు.
1: గాడ్ ఈస్ హైలీ పవర్ఫుల్.
0: దైవం యొక్క శక్తి సామర్థ్యం ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
1: నోబడీ కెన్ డిస్క్రైబ్ ఇన్ ఫుల్ ద పవర్ ఆఫ్ గాడ్.
0: అది అనుభవించుకుంటూ రావాలి.
1: You have to experience that song.
0: కనుక మీరందరూ దైవ విశ్వాసాన్ని పెంచుకోండి.
1: Therefore, grow more of faith in God.
0: ఈ పుట్టపర్తి వచ్చి కళాశాలలో చేరినందుకు, ఈ విద్యను మీరు నేర్చుకున్నందుకు, పుట్టపర్తి యొక్క పేరును, ప్రతిష్టను మీరు కాపాడుతూ రావాలి.
1: Having got admission in the colleges here in Puttaparthi, having received all the education and training over here, keep up the name of Puttaparthi.
0: ఒక చిన్న విషయం మీకు చెప్తున్నాను.
1: A small point.
0: పిల్లలందరూ వస్తున్నారు ఇక్కడ.
1: All boys come here.
0: కానీ వచ్చిన పిల్లలు రెండో దినమే పోవాలని చాలా వెంకటనం చేస్తుంటే.
1: But some want to go the following day.
0: కానీ ఇక్కడికి వచ్చినటువంటి పిల్లలు హాలిడేస్ వచ్చినా కూడా పోవటం లేదు.
1: But you may notice one important thing here. Why is the Puttaparthi
0: కారణం?
1: Why?
0: పుట్టపర్తి వదిలిపెట్టి హాలిడేస్ వచ్చిందంటే పోరిండకు.
1: Boys don't go.
0: ఏదో కొంతమంది మాత్రమే వెళుతుంటారు.
1: Only very few go.
0: అందరూ స్వామి మేము ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఇక్కడే ఉండాలి.
1: Most of the boys want to stay here, spend their vacation.
0: చాలా మంది విద్యలంతా అయిపోయి MBA కూడా పాస్ చేసి అంతా ఉన్నటువంటి పిల్లలు కూడా వందరు కొంది ఇక్కడే ఉన్నారు.
1: There are hundreds of old boys who have passed the postgraduate degrees here, still remain here.
0: దీని కారణం ఏమిటి?
1: Why?
0: ఇది ఒక మ్యాగ్నెట్.
1: భగవాన్ ఇస్ ద మ్యాగ్నెట్ దట్ హస్ డ్రాన్ ఆల్ ఆఫ్ యు హియర్.
0: అన్నింటికంటే గొప్ప మ్యాగ్నెట్ దైవమే.
1: ద బిగ్గెస్ట్ అండ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఇస్ గాడ్.
0: దైవము అన్నింటినీ ఆకర్షించేటువంటి వాడు.
1: గాడ్ ద మ్యాగ్నెట్ అట్రాక్ట్స్ ఆల్.
0: కనుకనే గాడ్ అనేటువంటిది మిమ్మల్ని అన్ని విధాలా హృదయాన్ని ఆకర్షిస్తూ ఉంటారు.
1: భగవాన్ ద గాడ్ అట్రాక్ట్స్ ఎవ్రీబడి బీయింగ్ ద మ్యాగ్నెట్.
0: అది ఎవరు కనిపెట్టి చెప్పడానికి వీలు కాదు.
1: నోబడి కెన్ వాచ్ అండ్ సీ అండ్ డిసైడ్.
0: కనుక ఈ మ్యాగ్నెట్ యొక్క ప్రభావము ముందు చెప్పగలం.
1: The effects of the magnet will be known to you in future more and more.
0: Bhajan vinasu shanti nahi. Hari nama bina ananda nahi. Hari nama bina ananda nahi. Hari bhajan vinasu.

0: परमात्मन
1: हरि राम बिना परमात्मन
0: हरि भजन बिना सुख शांति।

0: ఉరవకొండ లోపల ఆ రాతి పైన పెట్టినటువంటి మందిరం కట్టి పూజిస్తుండేటువంటి ఆయన ఈయనే. ఈయన ఎంఎస్సి పాస్ చేశాడు కానీ డాక్టరేట్ డిగ్రీ తీసుకున్నాడు, అన్నిటికీ రిజైన్ చేశాడు, అన్నిటికీ అక్కడే కూర్చున్నాడు ఆయన.
1: This gentleman is Dr. Anjaneya, the state president of Sri Satya Sai Seva Organizations, Andhra Pradesh.
0: మన పిల్లలకందరికి ఏ పండు వేసినా పుట్టుపత్రికి పంపించేవాడు. పరంగి పండు, జామ పండు, అరటి పండు, అన్ని కొన్ని వేల వేల పండ్లంతా కూడా పుట్టుపత్రికి పంపించేది. 100 సంవత్సరం నిండింది ఆయనకు. నేను అప్పుడు ఇల్లు వదిలిపెట్టి ఆయన ఇంటికే పోయి నేను అక్కడ కూర్చుండేవాడిని. వారందరికీ అంత ఉంటుంటుంది. ప్రశాంత నిర్ణయం లోపల ప్రశాంత నిర్ణయం వచ్చి చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా 100 నిండింది వెళ్లిపోరు.
1: ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ప్రశాంత నిర్ణయం విల్ లివ్ 100 ఇయర్స్ లాంగ్.
0: అందుకోసమే శతమానం భవత్ శతాయ పురుష శతేంద్రియ ఆయుష్య వేంద్రియ ప్రతి విశ్వతి అని పెట్టింది.
1: దట్స్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ దట్ యూ లివ్ ఫర్ 100 ఇయర్స్ లాంగ్ లైఫ్ హెల్దీ లైఫ్ దట్ ఈస్ ది బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్.
0: కస్తూరి ఇక్కడికి వచ్చాడు, ఆయన 102 ఉన్నాడు.
1: కస్తూరి కేమ్ హియర్ అండ్ లివ్డ్ ఫర్ 100.
0: పూజారి కృష్ణప్ప అని వచ్చేసాడు, ఆయనకు 100 పూర్తి నిండినాయి.
1: పూజారి కృష్ణప్ప లివ్డ్ ఫర్ 100 ఇయర్స్.
0: ఇక్కడికి కామావధాని మీకు తెలుసును,
1: కామావధాని యూనో
0: వేదాన్ని అంతా కూడా వల్లించేటువంటి అతను
1: చాంటెడ్ వేద.
0: అతను వచ్చినటువంటి వాడు 30 సంవత్సరం మళ్ళీ తిరిగి దాని వెనుక పోలేదు.
1: అండ్ హీ స్టేడ్ హియర్ ఫర్ 30 లాంగ్ ఇయర్స్. హీ డిడ్ లీవ్ దిస్ ప్లేస్.
0: ఇక్కడే ఉండినాడు.
1: హీ స్టేడ్ హియర్.
0: ఒక దినము కళ్యాణ మంటపం లోపల రాముని కళ్యాణ చేసి,
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ఎ గ్రేట్ ఫంక్షన్ ద వెడ్డింగ్ ఆఫ్ రామ అండ్ సీత కళ్యాణ.
0: భోజనం చేసి తన రూమ్ కు పోయాడు.
1: ఆఫ్టర్ ది రిచువల్ హీ వెంట్ హోమ్.
0: స్నానం చేసి తిరిగి స్వామి వస్తాను అన్నాడు.
1: హీ హాడ్ హిస్ బాత్ అండ్ సెడ్ స్వామి ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ.
0: నువ్వేం రానక్కర్లేదు.
1: స్వామి సెడ్ యూ డోంట్ నీడ్ టు కమ్.
0: స్నానం చేసి భోజనం చేసి చక్కగా పండుకో అన్నాడు.
1: హావ్ యువర్ బాత్, ఈట్ వెల్ అండ్ లై డౌన్.
0: అక్కడ పోయినాడు, బాత్ చేశాడు. స్వామి ఆజ్ఞమేంది, మీరకూడదు.
1: I should not disobey. I should follow Swami's command.
0: పండుకున్నాడు.
1: He rested.
0: అట్లే పోయాడు.
1: And rested and breathed in love.
0: ఎప్పుడు కూడా నువ్వు ఒకే నామాన్ని స్మరించేటువంటి వాడు.
1: He always chanted God's name.
0: No any jabu, no any rogamu.
1: No sickness whatsoever.
0: ఒకనాడు జ్వరం కూడా రాలేదు.
1: He didn't have fever for a day.
0: అందరూ అటుని కృష్ణప్ప అని ఉన్నాడు.
1: కృష్ణప్ప యూనో
0: ఆయన కూడా 100 నిండేటప్పటికే పోయాడు.
1: హీ టు లివ్ హియర్ ఫర్ 100 ఇయర్స్.
0: ప్రతి ఒక్కరు కూడా పూజ చేసినటువంటి వాడు 100 ఇయర్స్.
1: ఆల్ పూజారీస్ లివ్ ఫర్ 100 ఇయర్స్ లాంగ్ లైఫ్.
0: ఇప్పుడు కూడా ఇంకా 100 ఇయర్స్ వారు ఉన్నారు. సూరయ్య అని మీకు తెలుసు, ఇచ్చే బ్రహ్మచారి.
1: హీ సెలబ్రేట్ బ్రహ్మచారి.
0: అతనికి ఏమీ అక్కర్లేదు.
1: హీ డస్ నాట్ ఎనీథింగ్.
0: వెంకటగిరి రాజా గారి దగ్గర ఉండేటువంటి వాడు.
1: అండ్ హీ స్టేడ్ దట్ వెంకటగిరి రాజా కోర్ట్.
0: నేను పుట్టపర్తి పోతున్నాను స్వామి అన్నాడు.
1: హీ సెడ్ స్వామి ఐ యామ్ గోయింగ్ టు పుట్టపర్తి.
0: పోమని చెప్పాడు వెంకటగిరి రాజా గారు.
1: రాజా సెడ్ yes you may go.
0: అన్ని అనుకూలాలు చేసి పంపించాడు.
1: హీ గేవ్ హిమ్ ఆల్ కన్వీనియన్సెస్.
0: సరే అది ఇక్కడికి వచ్చాడు.
1: అండ్ హీ కేమ్ హియర్.
0: 30 సంవత్సరం బ్రతికాడు.
1: హీ స్టేడ్ హియర్ ఫర్ 30 ఇయర్స్ లాంగ్.
0: సరిగా 100 సంవత్సరం వచ్చేటప్పటికి పట్టుకున్నవాడు వెళ్ళాడు.
1: హీ బ్రీత్ హిస్ లాస్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ 100 ఇయర్స్.
0: గోపాలరావు అని మీకు తెలుసు,
1: యూనో గోపాలరావు
0: పెట్టుకుని నడుస్తున్నాడు ఇప్పుడు పాప.
1: గోపాలరావు ఎల్సీఎన్.
0: 100వ సంవత్సరం ఇప్పుడు వస్తుండది.
1: 100 బర్త్డేస్ అప్రోచింగ్.
0: నేను పనులు చేయని చిక్కను అని తాను క్యాంటీన్ పోయేది కూర్చున్న వాళ్ళకందరికి నీళ్లు పోసి వచ్చేటువంటి వాడు.
1: గోపాలరావు సార్ ది క్యాంటీన్ సర్వింగ్ వాటర్ పీపుల్ దేర్. శ్రీ గోపాలరావు
0: ఆంధ్ర బ్యాంక్ చైర్మన్.
1: గోపాలరావు ది చైర్మన్ ఆంధ్ర బ్యాంక్.
0: చైర్మన్. అతను చైర్మన్ గా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ కొన్ని టెలిగ్రామ్లు అంతా పంపించింది. స్ట్రైక్ అయిపోయింది. పెద్ద పెద్ద వాళ్ళందరినీ జైల్లో పెట్టారు.
1: ఆల్ పీపుల్ ఇన్ అథారిటీ పొజిషన్.
0: గోపాలరావు నీవు స్ట్రైక్ వదిలిపెట్టి అంటే నిన్ను వదులుతాను, లేకపోతే నిన్ను పట్టేస్తామన్నారు.
1: గోపాలరావు యూ బి అండర్ అరెస్ట్ ఇఫ్ యూ డోంట్ స్టాప్ స్ట్రైక్.
0: నేను వాళ్ళింటికి ఆనాడు భోజనానికి పోయాను.
1: భగవాన్ వెంట్ టు హిస్ రెసిడెంట్.
0: గోపాలరావు ఈ పాలిటిక్స్ లో నువ్వు చేయొద్దు.
1: గోపాలరావు డోంట్ గెట్.
0: నువ్వు చేసేది సత్య మార్గము.
1: ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: నీవు సత్యాన్ని వదలకుండా చూడు.
1: నెవర్ గివ్ అప్ ట్రూత్, హోల్డ్ ఆన్ టు దాట్
0: అని చెప్పాను.
1: భగవాన్
0: ఎవరు అతన్ని ముట్టలేదు.
1: నన్ కుడ్ టచ్ హిమ్.
0: ఇప్పుడు ఇతనికి 100వ సంవత్సరం అయిపోతుంది.
1: నౌ హి ఇస్ 100 ఇయర్ ఓల్డ్ గోపాలరావు.
0: కానీ మన ప్రశాంతంలో ఆనందంగా కాలం గడుపుతున్నాడు.
1: ఈస్ హ్యావింగ్ ఏ బ్లిస్ఫుల్ టైమ్ హియర్ ఇన్ ప్రశాంతి నిలయం.
0: ప్రొద్దున సాయంకాలం నామస్మరణ చేసుకుంటూ,
1: మార్నింగ్ అండ్ ఈవినింగ్ డే నైట్ హీ చాంట్స్ స్వామీస్ నేమ్.
0: ఇంకా కొంతమంది శేషగిరి రావు అని ఉండేవాడు.
1: శేషగిరిరావు
0: మీకు తెలిసిన బెంగళూరు లోపల డెంటిల్ డాక్టర్ పద్మనాభ అని ఉన్నాడు.
1: యు నో దేన్ బెంగళూరు వీ హావ్ డెంటిస్ట్ డాక్టర్ పద్మనాభ.
0: పద్మనాభ మీరు చూసింటారు బృందావనం లోపల, వాళ్ళ తండ్రి ఆయన కూడా రిటైర్ అయిపోయి ఇక్కడ వచ్చి ఉన్నాడు.
1: అండ్ హీ టు సెటిల్ హియర్ ఆఫ్టర్ రిటైర్మెంట్.
0: రిటైర్ వచ్చి 63 సంవత్సరంలో ఇక్కడికి వచ్చాడు.
1: హీ కేమ్ హియర్ అట్ ది ఏజ్ ఆఫ్ 63.
0: ఇక్కడ 63 నుంచి 100 సంవత్సరం వరకు పూజ చేస్తూ వచ్చాడు.
1: అండ్ హీ లివ్డ్ హియర్ టిల్ హిస్ 100th ఇయర్.
0: 100 సంవత్సరం వచ్చింది, పండుకున్నాడు, వెళ్ళినాడు.
1: అండ్ హిస్ ఓన్లీ 100th ఇయర్ హీ
0: ప్రిపేర్డ్. ఎవరికి ఏ జబ్బు కానీ ఏ జ్వరం కానీ ఏమాత్రం తగలలేదు.
1: నో వన్ హ్యాడ్ ఎనీ సిక్నెస్, నో ఫీవర్ వాట్స్ ఎవర్.
0: పనుల చేతి ఏమాత్రం సేవ చేయించుకోలేదు.
1: ఇన్ఫాక్ట్ దే డిడ్ రిసీవ్ సర్వీసెస్ ఆఫ్ ఎనీబడి.
0: నేను గోపాలరావు కూడా చెప్పాను, నువ్వు పనుల చేతి సేవ చేయించుకోకుండా పోతావు, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాను.
1: భగవాన్ మేడ్ ప్రామిస్ టు గోపాలరావు, యూ లీడ్ అన్ ఇండిపెండెంట్ లైఫ్, యూ డోంట్ నీడ్ సర్వీసెస్ ఆఫ్ ఎనీబడి.
0: తానే ఇతరులకు సర్వీస్ చేస్తున్నాడు.
1: యూ ఆర్ సర్వింగ్ అదర్స్.
0: అట్లాంటి వాడు ఇక్కడికి వచ్చి ఆ రకంగా ఇచ్చి చిరంజీవులుగా నిలిచారు.
1: That is the kind of life they have, having come and settled.
0: They are eppudigaina poga tappadu.
1: God is bound to go somewhere or other.
0: Kani evaru paradheenam kaakunda povali.
1: But we should not be submitted to anybody. We should not need anybody's services.
2: You just heard the divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 78th birthday celebrations in the Sai Kulwant Hall at Prashanthi Nilayam on the 23rd of November 2003. Bhagwan Baba said that the most powerful role models for a child are the parents. The values the parents demonstrate through their own practice greatly influence a child's character. Hence, the mother is the most important role model come first teacher of the child. History is replete with stories of great heroes whose strength of character was drawn from their upright and virtuous mothers. The very foundation of our life at home, work, school and elsewhere should be firmly placed on the five pillars of truth, peace, right conduct, love and non-violence. Thank you and Sai Ram.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.
2: Embodiments of love.
3: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాక్కును అనుసరించేటువంటిది.
2: గురు ఇస్ ద వన్ హూ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. హీ ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
3: వాహే గురు.
2: ఓన్లీ వన్ గురు.
3: ఇద్దరు కాదు.
2: నాట్ టు.
3: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
2: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురు.

0: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆటపాటల చేతను, ఆనందము చేతను, ఆహ్లాదము చేతను అందరినీ తన్మయత్తులు గావిస్తూ వచ్చింది.
1: కృష్ణ రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ బై హిస్ ప్లే ద బ్లిస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ మేడ్ ఎవ్రీవన్ లాస్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇన్ హిస్ గ్రేట్నెస్ అండ్ గ్రాండియర్.

0: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మనను కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైన దైవ ప్రేమ.
1: Since ancient times, it is only the sacred principle, the sacred one of the divine love, which is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.

0: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
1: దేర్ ఇస్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమనే గొప్ప నిధి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ద మైన్ ఆఫ్ వెల్త్.

0: Sairam, dear listener. By mere bookish knowledge, one may assume that sattvic food refers to milk and fruit. Sattvic food should not be interpreted as something which we take by way of our mouth alone. Bhagwan Baba says that there is something important with regard to food intake. Let us now listen to the 15th discourse from the series of divine discourses delivered during the summer course in Indian culture and spirituality held in Ooty during May 1976.
1: యుగ యుగంబుల నుండి యురుపైన యుగ యుగంబుల నుండి యురుపైన ఖ్యాతిగన్నట్టి భరత భూమాత కీర్తి ఖ్యాతిగన్నట్టి భరత భూమాత కీర్తి సాయి బోధాలచే ఇది సానకెక్కే వన్నెబెట్టుడు మీకింకా సున్నితముగా వన్నెబెట్టుడు మీరిక సున్నితముగా.
2: The reputation of Bharatamata, which has been known from time immemorial, has now been sharpened and brought to prominence by the teachings of Sai. You young people, take hold of this sharpened reputation of Bharatamata and make it go higher and higher.
1: Chinukulu padinanta cheruvulu ninduna ummi mringa daha muduganakku.
2: Will tanks get filled up just by a few drops of rain? Will you be able to quench your thirst by swallowing a little saliva from your mouth?
1: Ubiri bigabatta udarambu peruguna.
2: If you hold your breath, is your stomach going to become big?
1: Bochu kalchinanta boggu laguna.
2: If you burn a little hair, can you get coal out of that?
1: Inadu manamu 15 దినముల నుండి ఈ పవిత్రమైనటువంటి కర్మయోగాన్ని మనం సాధిస్తూ వచ్చాం.
2: ఫర్ ది పాస్ట్ 15 డేస్ వీ హావ్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ ది సీక్రెట్ కర్మయోగ.
1: కానీ అంత మాత్రం చేత మనం ఒక పట్టమును అందుకున్నామని, తద్వారా యావత్ ప్రపంచమినంతా కూడాను మనం బాగు చేయగలమని అనేటువంటి విశ్వాసం ఇది కేవలం ఊహాగానం.
2: Just because of our spending 15 days here and just because we have been able to get a degree or a diploma, to think that as a result of that we will set right the whole world is simple imagination.
1: Mana diploma certificate kani mana degree kani mana hrudayamlo untundadi yavat jeevitamanta kudanu manam ee karma yoganni manam sadhistu vacham.
2: For the past 15 days we have been engaged in this sacred karma yoga.
1: కానీ అంత మాత్రం

0: పెట్టి మన జీవితము భారతదేశములకు అర్పితం గావించుకునేటువంటి యొక్క దీక్షను పూరటమే ఇది వజ్ర సంకల్పము.
1: అవర్ డిగ్రీ ఆర్ అవర్ డిప్లొమా ఈజ్ విత్ ఇన్ అవర్ హార్ట్. వీ షుడ్ మేక్ ఎ డిటర్మినేషన్ టు సర్వ్ ది కంట్రీ అండ్ టు బి ఆఫ్ సమ్ యూస్ టు ది కంట్రీ. దిస్ ఈస్ ది ఫైనల్ డిటర్మినేషన్ విచ్ యూ షుడ్ మేక్.
0: మానవుడు ఈనాడు అనేక రకములైనటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు.
1: Man today is making an attempt to learn and understand many different things, and indeed he is learning and understanding many different things.
0: Gajibiji yantralanu kanipetti tadwara ee prakruti yendunnatvanti yokka panchabhutamulanu sadhinchi vasamu cheskoni vaatiki chellatam jarugutuntadi manavudu.
1: In fact, man is inventing complicated machines. With the help of those complicated machines, he is trying to conquer and play with the five elements that constitute this universe.
0: ఈనాడు మానవుడు ఈ పంచభూతముల చేత ఊడిగము సల్పుకుంటున్నాడు.
1: Man today is getting service to himself by these five elements.
0: అంతరిక్షం ప్రయాణము చేయటము, సముద్రముల భూగర్భమునందు శోధించటము, ఇంకా అనేక రకములైనటువంటి యొక్క చిత్ర విచిత్రమైనటువంటి భయంకరమైనటువంటి కృత్యమాలకు ఈ మానవుడు గురికట్టుతున్నాడు.
1: మ్యాన్ టుడే ట్రావెల్స్ ఇన్ టు ది స్కై, ఇన్ టు ది వెరీ హైట్స్ ఆఫ్ ది ఎంప్టీ స్పేస్. మ్యాన్ గోస్ డౌన్ టు ది డెప్త్స్ ఆఫ్ ది ఓషన్. ఇన్ మెనీ అదర్ వేస్ మ్యాన్ ఈస్ డూయింగ్ ఇన్క్రెడిబుల్ థింగ్స్ అండ్ ఈస్ అచీవింగ్ గ్రేట్ మెనీ థింగ్స్.
0: సాంకేతిక విజ్ఞాన శాస్త్రము చేత మానవుడు అనేక మానవాతీతమైనటువంటి యొక్క దృశ్యములను కూడాను తాను కరిపెడుతున్నాడు, శక్తులను కూడా సాధిస్తున్నాడు.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాన్ ఈజ్ ఏబుల్ టు డిస్కవర్ అండ్ ఇన్వెంట్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ బియాండ్ నార్మల్ హ్యూమన్ కెపాసిటీస్. ఈజ్ అక్వైరింగ్ సెవెరల్ యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ లైక్ దట్.
0: కానీ ఇవన్నీ కూడాను ఆనాటి ఒక విధమైనటువంటి యొక్క హిరణ్యకశిపుని యొక్క శక్తుల కంటే మించినటువంటివి కాదు.
1: బట్ come to think of it, all these achievements of man today in the material world are not things which would surpass what we have known at the time of Hiranyakaspa.
0: Inni shaktulanu sadinchi kudanu buddhi aneetundi oka padarthame shunyam ayipoyinappudu ee shaktulanni kudanu kevalam oka nirupayogamainatuvuga gochistu vachayi.
1: After acquiring all this strength and all these powers and all these capacities, if man has not got the necessary intelligence and wisdom, all these powers look as if they have no use at all.
0: అనేక పర్యాయము చెప్పాను. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు ఇంద్రియాలోకము చిత్తమున్ గెలియ నేరవుని తన యొక్క కుమారుడైనటువంటి ప్రహ్లాదుడే ప్రబోధించాడు తండ్రికి.
1: His own son Prahlada told his father that in one moment you had the strength to conquer all the worlds, but with all that strength you have not been able to conquer your own sense organs and your own mind.
0: Sila hrudayudainatundi charchil kudunu okanoka samayamlo annadu manavudu annintini sadhisthunnadu kani tanam taanu telusukotaniki prayatnam cheyatam ledu annadu.
1: Churchill, who was a stone-hearted person, even he on one occasion said, man is conquering many things, man is understanding several things, but man is unable to understand himself.
0: Manavuni yokka nitya jeevitamu suryodayamato prarambhamai suryastama tarvata nidrato mugistu untundadi.
1: Man's daily life begins with the sunrise and comes to a close for that day with the sunset.
0: Suryudu nirantaramu kudanu తూర్పు దిశ ఎందే ఉదయిస్తున్నాడు, పశ్చిమ దిశ ఎందు అస్తమిస్తున్నాడు.
1: సన్ ఆల్వేస్ ఇటర్నలీ రైజెస్ ఇన్ ది ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ది వెస్ట్.
0: ఈ రెండింటిని ఆధారం చేసుకుని మానవుడు పూర్వ పశ్చిమలాన్ని నిర్మిస్తున్నాడు.
1: డిపెండింగ్ ఆన్ ది సన్ రైజ్ అండ్ ఆన్ ది సన్సెట్ మ్యాన్ డిసైడ్స్ వాట్ హీ కాల్స్ ఈస్ట్ అండ్ వాట్ హీ కాల్స్ వెస్ట్.
0: సూర్యుడు భూమధ్యరేఖపై పోయినప్పుడు ఉదయం అని, దానికి క్రిందికి దిగినప్పుడు రాత్రి అని మనం భావిస్తున్నాం. ఇది నిత్య జీవితంలో ఉన్నటువంటి యొక్క సత్యము.
1: వెన్ ది సన్ రైజెస్ అబౌవ్ ది హొరైజన్ వీ కాల్ ఇట్ ది మార్నింగ్, వెన్ ది సన్ సెట్స్ బిలో ది హొరైజన్ వీ కాల్ ఇట్ ది ఈవినింగ్. దిస్ ఈస్ ది డైలీ ఎక్స్పీరియన్స్.
0: ప్రకృతి యొక్క ప్రతి మానవుని యొక్క పరిస్థితి కూడాను ఈ యొక్క కోణముకే చేరి ఉంటుండాలి.
1: ఇన్ నేచర్ ఎవ్రీ మ్యాన్స్ లైఫ్ depends upon the timing that is based upon the sunrise and the sunset.
0: Kani deenini maraku kolam nunchi manam parisilanam chesinappudu idi bhoomi kolam ani manam visheshinchinappudu purva paschimule manaku ye maatram kodunu.

0: ఉండవు.
1: బట్ ఇఫ్ యు లుక్ ఎట్ ది సేమ్ ఫినామినన్ ఫ్రమ్ అనదర్ యాంగిల్ అండ్ ఇఫ్ యు రియలైజ్ దట్ ఎర్త్ ఇస్ స్ఫెరికల్ ఇన్ షేప్ దెన్ ఆల్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ విల్ డిసపియర్.
0: మన నిత్య జీవితంలో ఉన్నటువంటి అనుభవం ఒక్కటి, యథార్థం మరొకటి.
1: హియర్ వి సీ దట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్ డైలీ లైఫ్ ఈస్ వన్ థింగ్ అండ్ ది ట్రూత్ ఈస్ సంథింగ్ క్వైట్ డిఫరెంట్.
0: మనం ఒక టేబుల్ పైన నిల్చుకున్నామంటే ఆ టేబుల్ కొంచెం కదిలిందంటే మనం కూడా కదులుతాం.
1: ఇఫ్ వి స్టాండ్ ఆన్ ఎ టేబుల్ అండ్ ఇఫ్ దట్ టేబుల్ షేక్స్ ఎ లిటిల్ దెన్ వి ఆల్సో షేక్.
0: ఇవి నిత్యానుభవంలో మనము బస్సులో, కారులో, సైకిల్లో ప్రయాణమయ్యే సమయంలో ఇవి మనకు నిత్యానుభవములు.
1: దీస్ ఆర్ కామన్ డైలీ ఎక్స్పీరియన్సెస్ టు అస్. వెన్ వి ట్రావెల్ ఇన్ ఎ బస్, ఇఫ్ ది బస్ షేక్స్ వి షేక్. ఇఫ్ వి ట్రావెల్ ఇన్ ఎ కార్, ఇఫ్ ది కార్ షేక్స్ వి షేక్. దీస్ ఆర్ కామన్ డైలీ ఎక్స్పీరియన్సెస్.
0: కానీ మనం ఉన్నటువంటి యొక్క ఈ భూమి గంటకు అనేక వేల మైళ్ళ వేగము చేత తిరుగుతూ ఉన్నప్పటికీ మనం కదలనట్టుగా మనం అనుభవిస్తున్నాం.
1: బట్ while we are standing on the earth and while the earth is rotating at several thousands of miles every hour, still we do not feel that we are moving at all.
0: Intiye kaadu saura kutumbam cheta ee yokka bhoomi antarikshamlo prayanam chesinappudu marinta vegam cheta kodunu tirugutu untundadi kaani manamu e maatramu chelinchinattuga manamu artham chesukuntunnam.
1: Not only this, when this earth of ours, along with the members of the solar family, moves at a very fast rate in space, we do not feel that motion at all.
0: Aithe indulo unnatvanti yokka satyam okati manam anubhavincheatvanti marokati.
1: We see here that the truth that is present is one and our experience is something totally different.
0: Bhoomi inta vegamto tirugutu undinappudiki manam e maatramu kadalanattuga untamu idi kevalam oka vidhamainatvanti mana anubhavam.
1: While the earth is moving so fast at so many thousands of miles every hour that we do not feel the motion and that we feel that we are stationary is something which is purely our personal
0: experience. భూమి కదలకు స్థిరంగా ఉండినట్టుగా మనం భావిస్తున్నాము.
1: We think, we imagine that the earth is not moving and that we are stationary.
0: మనకు పూర్వ పశ్చిమ లేకపోయినప్పటికీ మన నిత్య జీవితంలో పెద్ద పెద్ద సైంటిస్టులు కూడాను ఇది ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అనేటువంటి పదాలను ఉపయోగపెడుతున్నారు.
1: Although in truth there is nothing like east and nothing like west, very eminent scientists in their daily routine use the words east and west.
0: కాని అది నిజమా, ఇది నిజమా, ఈ సత్యాన్ని మనం కొంతవరకు విచారణ చేయాలి.
1: Now we have to inquire and ask, is that the truth or is what is being said the truth? Is the experience the truth or what is being said is truth?
0: అనేక మంది పెద్దలైనటువంటి వారంతా కూడాను, అనుభవకులైనటువంటి దేశీయులంతా కూడాను చంద్రమండలములకు వెళ్లి అక్కడ నుంచి వచ్చి చంద్రుడు కేవలము చైతన్య రహితుడు, జడమైనటువంటి వాడు అనేటువంటి యొక్క పదములు కూడాను ఉపయోగపెట్టి ప్రపంచానికి వ్యాప్తి చేస్తున్నారు.
1: Many experienced people, people who are eminent, have gone to the moon and have come back from the moon and they tell us that moon is lifeless. They tell people on the earth that they have seen the moon and that moon is lifeless.
0: నిజంగా ఈ సైంటిస్టే ఈ విధమైనటువంటి చంద్రుడు జడరహితుడు అనగా జడుడు అనగా చైతన్య రహితుడు అని చెప్తున్నారంటే నిజంగా ఇది వాస్తవమైనటువంటి మాటలా?
1: ఇఫ్ ది సైంటిస్ట్ రియల్లీ టెల్ అస్ దట్ మూన్ ఈస్ లైఫ్ లెస్ అండ్ దట్ దేర్ ఇస్ నో లైఫ్ ఆన్ ది మూన్, వీ హ్యావ్ టు ఆస్క్ ఈస్ దిస్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రూత్.
0: ఒకవైపున ఈ విధమైనటువంటి జడ పదార్థం అని చెబుతూ మరొక వైపున పరమాణువుల యొక్క చేరికే ప్రతి పదార్థము అని కూడా చెప్తున్నారు.
1: On the one hand, they say that the moon is lifeless. On the other hand, they say that every piece of matter is simply a conglomeration of small particles called atoms.
0: ఇలాంటి యొక్క పరమాణువుల యొక్క శక్తిచే కూడబడినటువంటి పదార్థము ఏదైనా జడమని చెప్పడానికి వీలవుతుందా?
1: If you have a piece of matter which is a conglomeration of these atoms, is it possible for us to say that that piece of matter is lifeless?
0: ఈ పరమాణువుల యొక్క తరంగములే ఒక విధమైనటువంటి ఎలక్ట్రాన్ గా తయారవుతున్నది, న్యూట్రాన్స్ గా తయారవుతున్నది, ప్రోటాన్స్ గా తయారవుతున్నది.
1: ఇట్ ఈస్ దీస్ అల్టిమేట్ పార్టికల్స్, ఇట్ ఈస్ ది ఎనర్జీ దట్ ఈస్ కంటైన్డ్ యాజ్ వేవ్స్ ఇన్ దీస్ అల్టిమేట్ పార్టికల్స్ దట్ టర్న్స్ అవుట్ టు బి వేరియస్ పార్టికల్స్ కాల్డ్ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్.
0: ఇలాంటి ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంది ఈ విధమైనటువంటి యొక్క శక్తులు అనగా పరమాణువుల యొక్క కూడిక ఏ విధంగా చేరి ఉంటుండదో అదిరే ఒక విధమైనటువంటి పరమశక్తి అనేటువంటి దాన్ని కూడాను మన భారతీయులు ఆనాటి నుంచి కూడా చెప్తూ వచ్చారు.
1: the manner in which these ultimate particles, electrons, protons and neutrons, combine, conglomerate and constitute matter, this has been referred to as the condensed form of energy in the early days by our ancients.
0: కనుక ఈ చంద్రుడు కూడాను ఈ పరమాణువు యొక్క చేరికతో ఉన్నటువంటి వాడే కనుక ఇతను జడము అని చెప్పడానికి ఏ రీతిగా అవుతుంది?
1: Moon, who is also a conglomeration of these fine particles which constitute ultimate form of energy, how can we say that moon is lifeless?
0: దీనికి మరొక ఉదాహరణ కూడా మనం తీసుకోవచ్చును, అది గోడ.
1: We can take another example for this, that is a wall.
0: అది గోడ అని నీవు ఏ రీతిగా చెప్పడానికి వీలవుతుంది? అనగా అటువైపు నున్నటువంటి మానవులు ఇటువైపు నున్నటువంటి వాడికి కనిపించడం లేదు కనుక అది మనం దారిగా లేక అడ్డుగా నిలచడం చేత ఒక ప్రమాణంగా మనకు ఒక స్వరూపంగా ఉండటం చేత దానిని మనం గోడ అని నిర్ణయిస్తున్నాం.
1: హౌ డు వి కాల్ ఇట్ ఎ వాల్? వి కాల్ ఇట్ ఎ వాల్ బికాస్ ఇట్స్ అన్ ఆబ్స్టికల్. వి కెనాట్ సీ పీపుల్ స్టాండింగ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది వాల్. దోస్ హు ఆర్ స్టాండింగ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది వాల్ కెనాట్ సీ పీపుల్ స్టాండింగ్ ఆన్ దిస్ సైడ్ ఆఫ్ ది వాల్. Basing ourselves on the fact that that wall is an obstacle for your vision, we call it a wall.
0: కని మన నిత్య జీవితంలో ఉన్నటువంటి అనుభవము అది ఒక గోడ.
1: So our experience, the daily experience, according to what we see, is it is a wall.
0: కని అది సైంటిస్ట్ దృష్టిలో చూసినప్పుడు ఒక్కొక్క పరమాణువునకు మధ్య మధ్య ఒక చాలా విశాలమైనటువంటి ప్రదేశం నిలిచి ఉంటుంది.
1: But when the same wall is looked at from the angle of a scientist, the scientist will conclude that between the particles, each one of the particles that compose that wall, there is an enormous amount of vacant space between one particle and another.
0: కనుక అది మనకు గోడగా కనిపించినప్పటికీ సైంటిస్ట్ అది ఆకాశంలో నక్షత్రాలు కనిపిస్తున్నప్పుడు ఒక నక్షత్రానికి ఒక నక్షత్రానికి మధ్య లోపల ఎంత విశాలమైనటువంటి ఒక ఆకాశం మనకు కనిపిస్తుంటాదో అదే రీతిగానే ఈ పరమాణువులకు మధ్య లోపల అనేక విధములైనటువంటి యొక్క విశాలమైనటువంటి యొక్క ప్రదేశం మనకు కనిపిస్తుంటుంది.
1: ఇన్ అవర్ డైలీ విజన్, ఇన్ ది కామన్ విజన్, ఆల్దో వీ కాల్ ఇట్ ఎ వాల్ ఇన్ విచ్ దేర్ ఆర్ నో ఇంటర్ స్పేసెస్, యట్ వెన్ ఎ సైంటిస్ట్ లుక్స్ ఎట్ ఇట్ హీ కాల్స్ టు హిమ్సెల్ఫ్ ది మైండ్ ది పిక్చర్ విచ్ హీ సీస్ ఇన్ ది డిస్పర్సల్ ఆఫ్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ స్టార్స్ ఇన్ ది స్కై బిట్వీన్ వన్ స్టార్ అండ్ అనదర్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ వేకెంట్ స్పేస్. That is the picture which he has of the fundamental particles which constitute that wall.
0: Kanaka ee vidhamainatundi yokka scientist yokka parishodhana cheta aneka rakamainatundi yokka yadarthanni manam gurtinchadaniki ponukuntunnam.
1: In this manner, with the help of the investigations which the scientist makes, we undertake to get at the truth and get a true and correct picture.
0: Kanaka manam chusedi okati anubhavinchedi marokati inlo unnatundi yokka satyam inkokati.
1: In all these cases we see, what we see is one thing, what we experience is another thing, and the basic truth is yet a different thing.
0: కనుక ఆధారమైనటువంటి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రతి మానవుడు కూడాను కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
1: So in order to recognize the basic truth behind what we see, every man must make an attempt.
0: ఇలాంటి యొక్క సత్యాన్ని లోకానికి చాటేటువంటి నిమిత్తమై నైతిక, భౌతిక, ఆధ్యాత్మికమైనటువంటి ఈ మూడు మార్గములలో మనం అవలంబించక తప్పదు.
1: In order to proclaim such basic truth which is behind all that we see, we will have to follow three different paths: the worldly path, the spiritual path and the ethical path.
0: ఎలాంటి వారైనా కూడాను ఈనాడు లోకమునందు ఆవరించినటువంటి యొక్క అశాంతిని, అక్రమమును దురుపమాపడానికి వీలు కానటువంటి పరిస్థితిలో ఉంటుంది. కనుక ఈనాటి విద్యార్థులైనటువంటి మీరు ఈ 15 దినముల నుంచి పెద్దలు అందించినటువంటి ఆదేశాన్ని కొంతవరకు ఆచరణలో పెట్టి నైతికంగా, భౌతికంగా, ఆధ్యాత్మికంగా కూడాను మనం ఒక విధమైనటువంటి మనోవాక్కాయ కర్మల చేత మనం ఈ యొక్క కర్తవ్యాన్ని చేపట్టడం ఇది ప్రధానమైనటువంటి యొక్క పని.
1: మెనీ పీపుల్, హౌఎవర్ ఎమినెంట్ దే మే బి, టుడే ది పొజిషన్ ఇస్ సో కాంప్లెక్స్ that they are not able to remove the injustice, the lack of peace that is pervading all through the world. You must make a determination to use all possible methods by which to propagate and remove this injustice in the world.
0: Kevalam kantiki kanipincheetundi maatrame satyamani manu bhavistunnamu chaala parapaatu aa daniki venuku vaipuna daachi unnatundide daagi unnatundide paramagnanam.
1: We think that whatever we see superficially with our eyes is the basic essential truth. No, this is very wrong. Behind what we see is hidden the truth.
0: Inaati manavudu moodu rakamulainatundi vishwasanni kaligi untuntadu.
1: Man today has got three kinds of faith.
0: Okati adhamainatundidi, rendavadi madhyamainatundidi, moodavadi uttamainatundidi.
2: One of them is the lowest type of faith. The other one is the medium kind. And the third one is the best type.
0: మన యొక్క ప్రేమను, మన యొక్క విశ్వాసమును, మన యొక్క స్నేహమును కేవలము మన కుటుంబీకుల వరకు మాత్రమే దాన్ని వ్యాపింప చేసుకోవటము, ఇది అధమమైనటువంటి ప్రేమ.
2: Our prema, our belief and our attachments confine them to a very limited group, our own relations and our kith and kin. This is the lowest type of prema.
0: అది కాకుండా ఇది నా దేశము, ఇది నా యొక్క ప్రపంచము, ఇది నా యొక్క జన్మభూమి అని ఈ యొక్క దేశమునంతా కూడాను నీ యొక్క దేశమును మాత్రమే విశ్వసించి దానిపైన త్యాగం చేసి దాని కర్తవ్య కర్మలు ఆచరించి ఆ దేశక్షేమాన్ని కోరటము, ఇది మధ్యమము అంటారు.
2: To go a little beyond the narrow limits of your own family and kith and kin, extend your faith and belief to your country and to where you are born and to say, this is my country, this is my group of people. This will be called the intermediate type of prema and faith.
0: అట్లు కాకుండా మన యొక్క విద్యార్థులు యావత్ ప్రపంచమంతా కూడాను నా యొక్క గృహము, యావత్ ప్రపంచమునందు ఉన్నటువంటి ప్రతి మానవు కూడాను నా బంధువులే అనేటువంటి విశ్వాసాన్ని ప్రపంచం యావత్తు కూడా విశాలమైనటువంటి దీని కింద విశ్వసించి దానికి సేవ చెల్పి దాని క్షేమాన్ని కోరటము ఈనాటి యొక్క ప్రధానమైనటువంటి ఉత్తమ మార్గమైనటువంటి విశ్వాసం.
2: Unlike this, our students should be able to broaden their interests to the entire world, to the entire universe, and to regard all people living in this world as our own. Extend your sympathy and your faith to all the people living in the whole world. This should be the duty of our students.
0: కనుక క్రమక్రమేణా మన కుటుంబం నుంచి మన దేశము, మన దేశం నుంచి యావత్ ప్రపంచము ఈ రకమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమను, విశ్వాసమును, ఒక విధమైన త్యాగమును మనము అభివృద్ధి గావించుకోవాలి.
2: Thus, gradually, we should move from the limited circle of our family to the intermediate circle of our country, from our country to the entire world. In this way, we must broaden our faith and our confidence.
0: Kanuka, manamu, manavattu manukunte, kevalamu, edo oka tegaku sambandhinchinatuntu vaadu, oka deshamunaku sambandhinchinatuntu vaadu, oka kulamunaku sambandhinchinatuntu vaadu, ani kota maatramu, chaala porapatu.
2: When we talk of humanity, to think that humanity consists of people who are confined to a sect, to a religion, or to a country, or to a narrow community is something very wrong.
0: There is only one caste, caste of humanity. ఏ మతమును కాని ఏ తెగను కాని మనం విచారించక సర్వులు కూడాను మానవ జాతి అనేటువంటి యొక్క పెద్ద అధికారమైనటువంటి యొక్క పేరును మాత్రమే మనం ఉచ్చరించాలి.
2: There is only one caste, that is the caste of humanity. When we talk of a caste, we should not think of some narrow group, but we should extend our vision, our faith and thought to the entire caste of humanity.
0: Nee consciousness, nee aatmavishwasamu, neevu bhadram chesukovali. Daani nunchi vacheetundi pavitramainatundi bhavamule neeku sariyainatundi guruvu.
2: Your own conscience, you should make it secure and you should have confidence in yourself. What comes from the depths of your conscience is your dictates. It is that must guide you.
0: Manchiki kani chedaki kani guilty consciousness anaga manalo unnatundi balahinate manaku anek rakamainatundi bhayabhrantulu chestuntadi. Manalo unnatundi pavitramainatundi bhavamule manaku ekkada lenatundi dhairyanni kalpistuntadi.
2: Either for good or for bad, the guilt in you, the weakness in you causes the bad. The strength in you and the confidence in you causes the good.
0: Kanuka manamu mottamota mana aatmavishwasam anetundi dani paina pavitramainatundi bhavam cheta pavitramainatundi sankalpam cheta manam konni aacharana roopamainatundi pracharam cheyataniki punukovali.
2: In the very first instance, as a result of sacred thought and sacred determination, we should do such things which will promote confidence in our own self.
0: కనుక దీనినే అప్పుడప్పుడు మీకు చెప్పాను, ఫోర్ ఎఫ్స్ మీరు ఫాలో చేయండి.
2: దిస్ ఈస్ వాట్ ఐ హావ్ టోల్డ్ యూ సమ్ టైమ్స్ దట్ యూ షుడ్ ఫాలో ఫోర్ ఎఫ్స్.
0: ఫాలో ది మాస్టర్, అదే నీ కాన్షియస్నెస్.
2: ది ఫస్ట్ థింగ్ ఈస్ టు ఫాలో ది మాస్టర్ అండ్ దట్ ఈస్ యువర్ కాన్షియన్స్.
0: ఫేస్ ది డెవిల్.
2: ది సెకండ్ థింగ్ ఈస్ ఫేస్ ది డెవిల్.
0: ఫైట్ టు ది ఎండ్.
2: ది థర్డ్ ఈస్ ఫైట్ టు ది ఎండ్.
0: ఫినిష్ ది గేమ్.
2: The fourth is finish the game.
0: ఈ నాలుగింటిని మీ యావత్ జీవితమునందు కూడాను మీరు ఉపయోగపెట్టి మీ చెవులయందు గింకారంగా దాన్ని నాతుతూ ఏ క్షణములకు కూడాను ఈ నాలుగింటిని మీరు స్మరిస్తూ వస్తున్నారంటే ఇంతకంటే దివ్య జీవితము, ఇంతకంటే ఆదర్శ జీవితము, ఇంతకంటే పవిత్ర జీవితం మరొకటి ఉండదు.
2: If you remember all these four injunctions and if you recall to your mind, if you remember them so that they are resounding in your ear every moment, there can be nothing more sacred than this in your life.
0: ప్రతి దానికి కూడా మీరు తొందరపడటం మంచిది కాదు.
2: For everything, it is not right that you should be in a hurry.
0: ఎందుకనగా ఈ విధమైనటువంటి తొందరపాటు కొన్ని విధమైనటువంటి యొక్క చింతలకు కూడా గురి చేస్తుంది.
2: If you are in a hurry about anything, it leads you sometimes to trouble.
0: Chakkaga nityanitya vishayam parishilana chesi idi manchiya cheddaya aneetundi oka nee bukti kotti dani vicharana chesi dani shantanga dani follow cheyataniki po.
2: Depending on your own capacity to think and distinguish right from wrong, everything you should wait, you should ask yourself, is this right or is this wrong? Follow that. Follow the right thing according to your conscience.
0: Ee yokka tondara paata valla చింత వస్తుంది. ఈ చింత వల్ల ఏమైపోతుంది? తప్పు పనులు చేయడానికి నువ్వు పూనుకుంటావు.
2: ఇన్ దిస్ గ్రేట్ హరీ సమ్ టైమ్స్ యు ఆర్ ఇన్ కన్ఫ్యూజన్. వెన్ యూ గెట్ ఇన్ టు కన్ఫ్యూజన్ యూ విల్ కమిట్ ఎర్రర్స్ అండ్ రాంగ్స్.
0: కనుకనే హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డూ నాట్ బీ ఇన్ ఎ హరీ.
2: హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డూ నాట్ బీ ఇన్ ఎ హరీ.
0: కనుక మీరు ఈ పవిత్రమైనటువంటి భావాలంతా కూడాను ఈ లేత హృదయమైనటువంటి మీ యొక్క హృదయమునందు భద్రపరచుకోవటానికి కొంత ప్రయత్నం చేయాలి.
2: So in your tender heart, while you are young, such sacred ideas must be secured by you, must be implanted in your own mind.
0: ఈ నాడు లోకము లోపల ఎకనామికల్ గా చాలా ట్రబుల్స్ గా ఉంటున్నాయి, చాలా చింతలుగా ఉంటున్నాయి, చాలా భయంకరమైనటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.
2: Today in the world, there are several problems, naughty economic problems, which are troubling us in the world.
0: అయితే ఈ ఎకనామిక్ ప్రాబ్లం ఏ రీతిగా అభివృద్ధి అయింది, దీనిని ఏ రీతిగా మనం తగ్గించాలి అనేటువంటి దాన్ని కొంత ఆధ్యాత్మికంగా కూడా మనం విచారణ చేయాలి.
2: We should also inquire from the spiritual angle, how have these economic problems come up? How are they troubling us? How have they grown to this present state?
0: అయితే ఈ ఎకనామిక్ అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి. ఏమిటది?
2: But we should first understand and recognize what is this which we call an economic problem.
0: ఈనాడు ఉన్నటువంటి పదార్థము చాలా తక్కువ.
2: టుడే ది అవైలబుల్ కమోడిటీస్ ఈస్ వెరీ స్మాల్.
0: మన ఆశల ఎక్కువ.
2: అవర్ డిజైర్స్ ఆర్ వెరీ హై.
0: అందువల్ల ఈ అధిక ఆశలు కావటం చేత, అల్ప పదార్థం ఉండటం చేత ఈ విధమైనటువంటి యొక్క బ్యాలెన్స్ తప్పిపోతుంటుంది లోకం.
2: As our needs and desires are very high and as the available commodities are very low, this kind of imbalance, economic imbalance is coming in the world.
0: కాని ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని కాని ఏ విధమైనటువంటి సత్యాన్ని కాని అనేక మంది గుర్తించలేకపోవటం చేత, పదార్థాన్ని అభివృద్ధి పరచాలి అనేటువంటి ఒక భ్రాంతి చేత ఈ ఉన్నటువంటి పదార్థాన్ని అభివృద్ధి పరచడానికి కొంత ప్రయత్నం చేస్తున్నారు.
2: Many people, without recognizing and realizing the significance of this situation, the meaning of this situation, they make an attempt, they go on preaching, increase the commodity material that is available to us.
0: అందువల్లనే ఈ లోకంలో అనేక రకములైనటువంటి యొక్క రియాక్షన్లు అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి.
2: As a consequence of that, in this world, all kinds of reactions are coming forward.
0: పదార్థాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటిది ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క బలహీనమైన మార్గమే.
2: To take the path by which we increase the available commodities, that is a weak path.
0: దీనిలో ఒక సులభమైనటువంటి మార్గాన్ని ఈనాడు మనం కరిపెట్టినామంటే ఈ ఎకనామికల్లో ఏ విధమైనటువంటి తొందరలు లేకుండా, ఎకనామిక్ ట్రబుల్స్ లేకోకుండా ప్రపంచంలో కొంతవరకు శాంతి భద్రతలను అందుకుంటాం.
2: If we can really find today an easy and short path by which to solve this problem, then we will find that in the world we can eliminate these economic problems.
0: దీనికి ఉన్నటువంటి ఒక సూచన ఏమిటంటే పదార్థం ఎంత ఉందో దానికంటే తక్కువగా మన ఆశలు పెట్టుకుంటూ రావాలి.
2: ది షార్టెస్ట్ కట్ ఫర్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లమ్ ఈజ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ది మెటీరియల్ దట్ ఈస్ అవైలబుల్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ కర్టైల్ అవర్ డిజైర్స్ సో యాజ్ టు బి వితిన్ ది అవైలబుల్ మెటీరియల్.
0: పదార్థాన్ని అభివృద్ధి పరచాలంటే మరింత ఖర్చు అయిపోతుంటుంటుంది ధనము. ఈ ఆశలను తగ్గించుకోవాలంటే ధనము ఖర్చుగా అక్కర్లేదు. ఈ ఉన్నటువంటి పదార్థంతో సరిపుచ్చుకునేటువంటి యొక్క సమర్థం కూడాను మానవుల్లో అభివృద్ధిగా అవుతుంది.
2: ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ది అవైలబుల్ మెటీరియల్ అండ్ కమోడిటీ, దెన్ వీ హావ్ టు స్పెండ్ మోర్ మనీ అండ్ మోర్ ఎఫర్ట్. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ వీ కీప్ ది అవైలబుల్ మెటీరియల్ ఎట్ అ సర్టన్ స్టేషనరీ పాయింట్ అండ్ ఇఫ్ వీ బ్రింగ్ డౌన్ అవర్ డిజైర్స్ అండ్ అవర్ నీడ్స్ టు బి వితిన్ ది అవైలబుల్ మెటీరియల్, దెన్ దేర్ ఇస్ నైదర్ ఎక్స్పెన్స్ నాట్ ట్రబుల్.
0: కనుకనే ఇట్టి వాంఛనలు తగ్గించుకునేటువంటి నిమిత్తమై వేదాంత పరిభాష యందు వైరాగ్యము అనే పదాన్ని ఉపయోగపెట్టారు.
2: It is for decreasing our desires and our needs. Vedantic parlance, a word has been used and that is called vairagya.
0: కనుక ఈ వైరాగ్యం అంటే కేవలం ఇల్లు వాకిలి వదిలిపెట్టి, తన కర్తవ్యాన్ని విడిచిపెట్టి, తన కర్మలంతా మానివేసి ఏదో అరణ్యంలో కూర్చొని ముక్కు మూసుకుని డొక్కలు కొట్టుకోవటం వేదాంతం కాదు.
2: Here, the word vairagya coming from Vedanta does not mean that you should leave your house, leave your family, run away to a forest, sit under a tree, close your nose and close your eyes. That is not the meaning of vairagya and Vedanta.
0: Neevu society lo untundi, neevu samajamlo untundi, neevu grihasthudiga untundi, nee kartavya karmalu nirvartistu kudanu, neelo vacchetuvanti yokka aavedanalu, aasannu tagginchukotaniki tagina prayatnam cheyatame sariyaina vairagyam.
2: The true meaning of vairagya is that you should stay in the society, you should continue to be a householder, you should be looking after your duties. While doing all that and fulfilling your duties, to diminish and curtail your needs and your desires is the true meaning of vairagya.
0: Kanuka mana jeevitam anetvanti dirgha prayanamto koodinetvanti.
2: Our life is like a long journey.
0: కనుక ఈ వైరాగ్యం అనేటువంటిది ఏమిటంటే మన ఆశలను తగ్గించుకోవటానికి తగినటువంటి కృషి చేయటమే వైరాగ్యం యొక్క అంతరార్థం.
1: దిస్ లాంగ్ జర్నీ ఆఫ్ యువర్ లైఫ్ ది మీనింగ్ ఆఫ్ వైరాగ్య ఈస్ టు మేక్ ఎన్ అటెంప్ట్ బై విచ్ యూ డిమినిష్ యువర్ నీడ్స్ అండ్ యువర్ డిజైర్స్.
0: మనము తినేటువంటి తిండి ఎందుకు కూడాను వేస్ట్ చేయకుండా, దుర్వినియోగం చేయకుండా ఎంతవరకు అంతవరకే మాత్రం తినటానికి కూడా, ఇది కూడా ఒక వైరాగ్యంలో సరైనటువంటి ఒక అంగము.
2: It is part of vairagya to take care to see that the food we eat is just enough and is fulfilling the need and we should not waste our food.
0: Balabalikalara, meeru yuvakulu kavatam cheta konni grandhamulu chadivi సాత్విక ఆహారం అనేటువంటిది కేవలం పండ్లు పాలు మాత్రమే సాత్విక ఆహారం అనుకోని మీరు కొంతవరకు పెడమార్గం పడుతున్నారు.
2: Boys and girls, by reading some texts, you get the impression that sattvic food means just milk and fruit, and you take a wrong path by misunderstanding sattvic food as to mean milk and fruit.
0: Sattvic food anaga emtite manamu oka nodu tho teesukovatame oka aaharam kaadu.
2: Sattvic food should not be interpreted as something which you take through your mouth only.
0: Manaku aidu rakamulainatundi oka indriyamulu untunnayi.
2: We have 5 different kinds of organs.
0: Shabda, sparsha, roopa, rasa, gandhamu.
2: These 5 different kinds of organs relate to shabda, sparsha, roopa, rasa, gandha.
0: Anaga chevulu, kannulu, mukku, noru, skin. Ee 5 indriyamulu dwara kudanu manam sattvikamainatundi aaharanni teesukovali.
2: These are your ears, your eyes, your mouth, your skin and your nose. What you smell, what you see, what you touch, what you eat, all these things constitute food that you take in.
0: Kani ee naati manavudu kevalam oka indriyamito maatrame teesukuneetundi aaharamu saatvikam anukoni kevalam oka pandu paalu bhujistu idi saatvika aaharanga untunnam anukunnaru kevalam aneka rakamaineetundi yokka durbuddhulaku veeru paalpadipothunnaru.
2: Of all these 5 organs, today people think that what you eat through your mouth alone is the food, and they think what else they take through other organs is not food, and they take the wrong path and wrong methods.
0: Unna 5 indriyamullo oka indriyamito maatrame nivu satyakam teesukunte migilinatundi 4 indriyamulto yatti aaharanni teesukuntunnavu.
2: If out of the 5 organs you take sattvic food through only 1 organ, what kind of food are you taking in through the other 4 organs?
0: Kanuka kannulato chusetunte manchi drushyam kuda oka aaharamu, chedda drushyam aithe adi rajasika aaharame.
2: So if you use your eyes, what you see by your eyes, if that is a good vision, then that is sattvic aahar.
0: Chedda vishayalu vintivante aa vinatam kuda oka chedda aaharame.
2: If you listen to bad things through your ear, that listening into bad things is also bad food.
0: Chedda vasanalu neevu mukkuto teesukunte adi kuda aa indriyamto teesukunetvanti oka rajasika aaharame.
2: If you smell something through your nose, what is bad, then what you take in through your nose is also bad food.
0: Neevu nee dehamuto pala oka murikitananni leka malinyamainatundi danni neevu muttidavante chedda danni neevu muttidavante ee charmam dwara kuda oka chedda aaharamu lopala cheripothundadi.
2: If with your body you touch something which is unclean and dirty, then by touching through your skin, food which is unclean is going into your body.
0: Science reetiga chusukunte okkokka inchi pradesham nunchi kudanu konni lakshala anta kudanu pranalu bali deripothunnayi.
2: If we look at it from the point of view of science, from every little area, from a small piece of surface, there are thousands and millions of lively particles going out and shooting forth.
0: ఈ కణములనేటువంటి అంతా కూడాను కొన్ని కోట్ల కొద్దీ బయలుదేరిపోతున్నాయి. ఈ బయలుదేరేటువంటి కణులంతా కూడాను అనుస్వరూపకంగా ఉంటుండే మనకు గోచరించుకోకుండా మన యొక్క శ్వాస లోపల చేరిపోతున్నాయి.
2: These particles and radiations which go in millions from every surface are invisible. You do not see them, but they go into you and they become food into you.
0: కేవలం బయట నుండి లోపల పోవటమే కాదు, మన దేహం నుంచి కూడాను, ఒక్కొక్క స్థానం నుంచి కూడాను కొన్ని లక్షల క్రిములు బయలుదేరి వస్తున్నాయి.
2: ఇట్స్ నాట్ ఓన్లీ దట్ దే ఎమనేట్ ఫ్రమ్ అవుట్ సైడ్ అండ్ గోయింగ్ టు యూ, బట్ ఈవెన్ ఫ్రమ్ ది స్కిన్ అండ్ ది సర్ఫేస్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ దేర్ ఆర్ ఆల్వేస్ మిలియన్స్ ఆఫ్ సచ్ ఎమనేషన్స్ కమింగ్.
0: బయట క్రిములు లోపల, లోపల క్రిములు బయట పోవటం చేతనే మన దేహం పెరగడానికి ఒక అవకాశం ఏర్పడుతుండాలి.
2: బికాస్ దీస్ ఎమనేషన్స్ గో, దోస్ అవుట్ సైడ్ గో ఇన్ టు ది బాడీ, దోస్ ఇన్ ది బాడీ గో అవుట్ సైడ్. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ change, exchange from outside to inside and vice versa, there is a chance for our body to grow.
0: ప్రదేశములోపలా అనేక రోగములు రావడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. చెడ్డ క్రిములు అధికంగా వస్తుంటాయి.
2: This is the reason why in an unclean place there is a possibility of your contracting all kinds of diseases because there are bad radiations there.
0: కనుక మురికి నీరు ఉన్న చోట గాని లేక మాలిన్యం చెరిన దగ్గర గాని మనం తక్షణమే దానిని శుభ్రపరిచి తిరిగి మనం కూడా శుభ్రంగా ఒక స్నానం చేయటము ఇది సరైనటువంటి ఆరోగ్యమునకు మూల కారణం.
2: సో ఇఫ్ ఎ ప్లేస్ ఇస్ అన్క్లీన్ ఆర్ ఇఫ్ దేర్ ఇస్ డర్టీ వాటర్ ఆర్ సమ్ అన్క్లీన్ మెటీరియల్ ఇమీడియట్లీ వీ షుడ్ క్లెన్స్ దట్ ప్లేస్. నాట్ ఓన్లీ షుడ్ వి క్లెన్స్ దట్ ప్లేస్, వీ షుడ్ గో అండ్ వాష్ అవర్ సెల్స్ అండ్ టేక్ ఎ బాత్.
0: కనుక మన యొక్క విద్యార్థులంతా కూడాను దేశంలో నలుమూలలో బయలుదేరి ఈ రోగ నివారణ నిమిత్తమై అనేక మంది డాక్టర్స్ అందించేటువంటి యొక్క ఔషధముల కంటే మనం ప్రదేశములను పరిశుద్ధంగా పరచుకోవటం చేత డాక్టర్ల ఔషధములే మనకు అవసరం లేకుండా కేవలం మన ఆరోగ్యాన్ని అభివృద్ధి గావించుకోవటానికి చక్కని అవకాశంగా ఉంటుంటాయి.
2: సో అవర్ స్టూడెంట్స్ షుడ్ గో టు 4 corners ఆఫ్ ది కంట్రీ. More than the medicines which the doctors give, our students should cleanse the places, remove these unclean portions and thereby eliminate the need for taking medicines from doctors.
0: కనుక పరోపకారం మనం గురిగా తీసుకున్నట్టుంటే భగవంతుడే నీ యొక్క ఉపకారాన్ని చూసుకోవటానికి పోతాడు. కనుక నీ యొక్క స్వార్థమైనటువంటి దాన్ని త్యాగం చేసి పరార్థమైనటువంటి భావం చేత పరోపకారం లోపల మన విద్యార్థులంతా కూడా ఎట్టి కార్యమునికైనా గాని కంకణం కట్టుకుని దిగాలి.
2: If the aim of our students is to do good to others, then God himself will take care of this selfless aim of doing good to others. They must determine and do some good to others.
0: Adhe ashtadasha puraneshu vyasasya vachana dvayam yeni 18 puranamullo unnatundi oka saram kodanu paropakara punyaya papaya parapeedanam. కనుక పరులకు మంచి చేయటమే మనకు పెద్ద పుణ్యము. ఈ పుణ్యాన్ని మనం పెంచుకోవడానికి తగినటువంటి శ్రద్ధను మనం అభివృద్ధి గావించుకోవాలి.
2: This is the essence of Vyasa's 18 Puranas. To be able to do good others is the greatest punya, and not to be able to do harm to others is also a punya.
0: కనుక మనము మంచి కార్యం చేయడానికి చేత కాకపోయినా నీవు నోరు మూసుకుని ఒక దగ్గర కూర్చో, చెడ్డ కార్యం మాత్రం చేయడానికి పూనుకోదు, అదే నీకు చేయవలసినటువంటి గొప్ప మంచి కార్యం.
2: So if you cannot do a good turn to someone else, then just sit quiet and keep quiet. Not being able to do good is on one footing, but to go on do something bad is on another footing.
0: Kanuka vidyarthulara ee 5 indriyala dwara nunchi meeru teeskovalsinatundi yokka pavitramainatundi satvika aharam entati drishti dosham, vaak dosham, shravana dosham, mana dosham, kriya dosham, ee pancha doshamulo meeru dooram cheskondi meere paramatma swaroopulaga untaru.
2: So the students should take care to see that all the 5 organs are without any blemish. You should not have bad vision with your eyes. You should not smell something bad with your nose. You should not talk something which is unworthy with your mouth. You should not touch something which is unclean. Keep all the 5 organs clean. That is what you should do.
0: మీరు భుజించే సమయమునందు కూడాను మీకు మొట్టమొదటి తక్కువ తక్కువగా పెట్టించుకొని ఎంత అవసరమో అంత మాత్రమే భుజించండి. ఆకులో గాని తట్టలో గాని దాన్ని వేస్ట్ చేసి దాన్ని నిరుపయోగం చేసి దుర్వినియోగం చేసేటువంటి దానికి మాత్రం విద్యార్థులు పూనుకోకూడదు. ఇదే దేశానికి గొప్ప ఉపకారం.
2: Students should take great care to see that when they eat, only what they need is taken onto the plate. Do not take more than what you need into the plate and waste it. This will be the greatest service which you will do to the country by not wasting
0: it. Edaina kudanu oka limit lo potam manchidi, takkuga untame manchidi gaani adhikam matram pramadame.
2: Everything should have a limit. To exceed a limit in anything is going to cause you harm.
0: Atitindi matihani mitatindi atihai.
2: If you eat too much, that is going to cause mental derangement to you. if you do not eat too much and eat in a limited way, you will have peace of mind.
0: కనుక నీవు సాధ్యమైనంత వరకు కూడాను ఈ ఆహారాన్ని ప్రోగు చేసి నీ ఆహారంలో మరొకరికి కూడాను పంచిపెట్టేటువంటి యొక్క ఉపకారానికి తగినటువంటి యొక్క త్యాగంలో మనం అభివృద్ధి కావాలి.
2: To the extent possible, you should be able to save food and distribute that food to people who are in need. This is the kind of sacrifice we should promote.
0: కనుక ఈనాడు మన దేశమునకు ఈ యొక్క ఎకనామిక్ లోపల సరైనటువంటి దీంట్లో అభివృద్ధి కావాలంటే మనం యొక్క దుర్వినియోగపరిచేటువంటి ధనము కానీ మనం దుర్వినియోగపరిచేటువంటి ఆహారం కానీ సక్రమంగా దాన్ని సరైన మార్గం లోపల మనం ఉపయోగపెట్టమంటే ఇది దేశానికి కూడా కొంచెం ఉపకారంగా ఉంటుంటుంది.
2: If today we want to rectify the economic trouble and the economic situation in the country, if we can prevent wastage of your wealth and wastage of the food that you eat to a large extent, we will be able to add to the economy of the country.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాలను మన బాలబాలికలంతా కూడాను వారు ఆచరణయందు ఉంచి మన దేశానికి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని నిరూపిస్తారని కూడాను నేను ఆశిస్తున్నాను. నిజంగా ఈ యొక్క కోర్సు ఈ 15 దినములు అనేటువంటిది కాకుండా యావత్ జీవితం అంతా కూడాను మీరు ఈ విన్నటువంటి విషయాలు మీరు అనుభవించినటువంటి యొక్క ఆనందాలు నిరంతరం కూడాను ఆచరణలో పెట్టాలని కూడాను నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
2: Truly, I am hoping that the boys and girls who have listened to the great many ideals during these 15 days will remember those ideals all your life and put them into practice. It's not simply the 15 days, but these ideals should be carried by you and put into practice all your life, and you experience the joy which you had in the past 15 days all through your life. This is what I am hoping, and this is how I bless you.

0: భారతీయులు స్వాతంత్రమును సాధించారు. భారతీయస్ వన్ ఫ్రీడమ్, కానీ ఐక్యతను సాధించడానికి వీలు కాలేకపోయింది.
1: బట్ దే కుడ్ నాట్ అకంప్లిష్ యూనిటీ,
0: ఐక్యతను సాధించలేకపోయారు.
1: దే కుడ్ నాట్ అకంప్లిష్ యూనిటీ,
0: ఐక్యత లేనంత వరకు స్వాతంత్రం ప్రయోజనమేమిటి?
1: విదౌట్ యూనిటీ వాట్ ఈజ్ ది వాల్యూ ఆఫ్ ఫ్రీడమ్?
0: స్వాతంత్రము, ఆత్మతంత్రమే స్వతంత్రము.
1: స్వాతంత్ర మీనింగ్ ద నేచర్ ఆఫ్ దిస్
0: భౌతికమైనటువంటి స్వతంత్రం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ఫిజికల్ ఫ్రీడమ్.
0: దీని ఇండిపెండెంట్ అంటున్నారు.
1: దిస్ వీ కాల్ ఇట్ ఇండిపెండెంట్.
0: స్వతంత్రం బాహ్యమైనటువంటిది.
1: ఇండిపెండెన్స్ ఇస్ ఎక్స్టర్నల్.
0: స్వాతంత్రము అంతర్ముఖమైనటువంటి.
1: స్వాతంత్ర ఇస్ ఇంటర్నల్.
0: కాబట్టి అంతర్ముఖమైనటువంటి దాని నుండి బహిర్ముఖమైనటువంటి దాన్ని మనము అనుభవిస్తున్నాము.
1: సో దట్ ఈస్ ఇంటర్నల్, వి జస్ట్ ఎన్షోర్ ఇట్ ఈస్ ఎక్స్టర్నలీ.
0: కనుక ప్రతి ఒక్కటి బయట ఉన్నదంతా లోపలి యొక్క ప్రతిబింబమే, రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో వాట్ ఆల్ యూ ఫైండ్ అవుట్ సైడ్ ఈజ్ మేర్లీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: మన స్వాతంత్రాన్ని మనం తప్పక రక్షించుకోవాలి.
1: వీ షుడ్ సేఫ్ గార్డ్ అవర్ ఇండిపెండెన్స్.
0: ఆ స్వాతంత్రము ఆత్మ స్వాతంత్రమే.
1: దట్ ఇండిపెండెన్స్ ఈజ్ రియల్లీ ఇండిపెండెన్స్.
0: ఏమాత్రం స్వాతంత్రం లేదు.
1: ద అదర్ ఇండిపెండెన్స్ ఈజ్ నో ఇండిపెండెన్స్.
0: మన దేశం పైన ఎవరైనా వస్తే అన్ని పార్టీల వారు ఏకం కావాలి.
1: ఇఫ్ ఎనీవన్ ఈజ్ ట్రైయింగ్ టు కాంక్వెర్ ఆల్ పార్టీస్ టు స్టాండ్
0: ఫర్ పార్టీ, నీ పార్టీ దేశాన్ని అంత ముక్కలు ముక్కలు చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ కట్ ది కంట్రీ ఇంటూ పీసెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ పార్టీస్.
0: మీలో మీకు ఏమైనా ద్వేషం వస్తే మీరు మీరు చావండి.
1: ఇఫ్ దేర్ ఇస్ హేట్రెడ్ అమంగ్ యు, బెటర్ యు డై.
0: కానీ దేశం పైన ఏమైనా వస్తే దేశంతో అందరూ కలిసి ప్రాణాలు ఇచ్చవలసింది.
1: ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ కంట్రీ, ఎవ్రీబడి షుడ్ బి ప్రొటెక్టెడ్.
0: దేశాన్ని రక్షించవని.
1: యూ షుడ్ ప్రొటెక్ట్ ది
0: కంట్రీ. నీ మాతృదేశం నుండి నీవు రక్షించుకోవడానికి,
1: టు ప్రొటెక్ట్ యువర్ మదర్ ల్యాండ్.
0: నీ మాతృ సంస్కృతిని మీరు నిలబెట్టుకోవడానికి,
1: టు అప్హోల్డ్ ది కల్చర్ ఇన్ మదర్ ల్యాండ్,
0: కంకణం కట్టాలి.
1: యూ షుడ్ డెడికేట్.
0: కనుకనే మీ జీవితం అంతా కూడా కేవలము ఈ మాతృదేశములకే సార్థకం చేసుకోవాలి.
1: యూ షుడ్ శాంక్టిఫై యువర్ లైఫ్ బై స్పెండింగ్ యువర్ టైమ్ హియర్.
0: ఒకనొక సమయంలో అరవిందుడు చెప్పాడు, తను ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు కలకత్తాలో.
1: అరవింద యాజ్ ఎ ప్రిన్సిపల్ ఇన్ కలకత్తా సెడ్ అట్ వన్ టైమ్,
0: మీరు చదివేది దేనికోసం?
1: వై షుడ్ యూ స్టడీ?
0: మీ చదువు అంతా కూడా ఈ మాతృదేశానికి అర్పితం చేసేట్టుగా ఉంటే చదువు చదవండి, లేకపోతే పుస్తకాలు కాల్చివేయండి అన్నాడు.
1: యూ స్టడీ ఇఫ్ యువర్ ప్రిపేర్ టు డెడికేట్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఫర్ యువర్ మదర్ ల్యాండ్ ఆర్ ఇస్ బర్న్ ద బుక్స్.
0: స్వార్థ సప్రయోజనానికి మీరు చదివేటట్టుగా ఉంటే ఈ చదువు అంతా వ్యర్థమైనటువంటి చదివే.
1: ఇఫ్ యూ స్టడీ ఫర్ సెల్ఫ్ యూజ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్.
0: మాతృదేశానికి తగినటువంటి త్యాగాన్ని నీవు కలిగి ఉంటుండాలి.
1: యూ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ ఫర్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఇది మాది మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఎదగొట్టి నుడవలేరని బ్రతికిన ప్యూనింగ్ ఒక రెండు వస్తుందని కలడా?
1: ఈజ్ దేర్ నాట్ డెడ్ ఫాల్స్ వుడ్ నాట్ డిక్లేర్ దట్ వే దిస్ ఇస్ మై మదర్.
0: దేశానికి త్యాగం చేయనటువంటి ఒక యువకుడు బ్రతికి కూడాను చచ్చిన వారితో సమానమే.
1: యూత్ హూ ఇస్ నాట్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ అండ్ డై ఫర్ ది
0: కంట్రీ.
1: దిస్ ఇస్ ద సర్వీస్ వీ షుడ్ డూ ఫర్ ద కంట్రీ.
0: మానవులను సేవించి,
1: సర్వింగ్ ద సొసైటీ,
0: తోటి మానవులను ప్రేమించి,
1: లవింగ్ ద నైబర్,
0: తోటి మానవుల యొక్క కష్టములకు ఆదుకొని,
1: సపోర్టింగ్ దోస్ ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్,
0: విశాలమైనటువంటి ప్రేమని పెంచుకోవటమే నిజమైనటువంటి కల్చర్, భారతీయ కల్చర్.
1: టు డెవలప్ ద బ్రాడ్ ఫీలింగ్స్ ఆఫ్ లవ్ ఈజ్ ద ట్రూ కల్చర్ ఆఫ్ భారత్.

ఎన్నెలను దుఃఖమిచ్చునను వికటులుందే, విరుల వాసన కాదను వెల్లుందే, వెన్నెలయు దుఃఖమిచ్చునని వికటులుందే.

0: Are there foolish people in this world who will not accept the fragrance and recognize the fragrance that is available to them? Are there people who are so foolish in this world that cool moonlight will cause sorrow and difficulties? Are there such people who are so foolish in this world that they are unable to enjoy sweet honey and say that honey is bitter? Are there such foolish people who will go down and who will be harmed if they belong to the Satya Sai Samsthas?
1: Satya Dharma Prabodhakulu Chachiranchu Talovaddu.
0: Do not think that people who have preached Satya and Dharma, truth and righteousness, have gone and are dead.
1: Atma Dharma Prabodhakulu Mahakkulanta Maruvaddu.
0: Do not forget that those who teach spirituality and who teach about Atma, that they are not great people.
1: Varu vittina vittanale uttamulanu vadalipovu.
0: It is the seeds that they have sown that will grow into huge trees.
1: Satyaniki sthiramu kaladu, dharmaniki jayam kaladu.
0: There is permanence for truth. There is victory for righteousness.
1: Prema swarupulara. Desi digantaralalo yuga yugamulaga taratarulaga koti koti komala kanthalato kirtistunnatundi bharatiya sanskruti. Daniki aadharamainatundi sanskrutamu. దాని వ్యాప్తిని కావించినటువంటి కావ్యమును పోషించి అనుభవించి తరించి దానిని వరించేటువంటిది భారతీయుల యొక్క సౌభాగ్యం అని కూడా నువ్వు గుర్తించక తప్పదు.
0: ప్రేమస్వరూపాస్, ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు రికగ్నైజ్ దట్ ఇన్ ఆల్ ది కంట్రీస్ ది వరల్డ్ ఓవర్ అండ్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ పీపుల్ విత్ మిలియన్స్ ఆఫ్ థ్రోట్స్ హ్యావ్ ప్రేజ్ ది కల్చర్ ది సేక్రెడ్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ది సాంస్క్రిట్ లాంగ్వేజ్ అండ్ ది వేరియస్ స్క్రిప్చర్స్ పురాణాస్ అండ్ టెక్స్ట్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్ విచ్ సపోర్ట్ ది ట్రెడిషనల్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసూనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజములకు అందించేటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క అభిరుచియే భారతీయ మతం. ఇట్టి అభిమతమే భారతీయ మతము. అట్టి వ్రతమే మన మనుషుల యొక్క తపము.
0: ది రిలిజియన్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ ది అంబిషన్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ హ్యాస్ ఆల్వేస్ బీన్ టు సో సీడ్స్ ఆఫ్ ప్రేమ, టు ప్రమోట్ ప్రేమ అండ్ లవ్ బిట్వీన్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్. దిస్ హ్యాస్ బీన్ ది అంబిషన్ అండ్ ఎయిమ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: మానవత్వం వర్తింపవలెనను, దివ్యత్వం వ్యాప్తింపవలెనను, ఇందులో ఉన్నటువంటి యొక్క మానవత్వమైనటువంటి దివ్యత్వాన్ని కొంత ప్రకాశింపజేసేటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వం అత్యవసరం.
0: If brotherhood of mankind, if the relationship between human beings has to be understood and if divinity has to be propagated, it is necessary for us to understand the divine aspect of human life.
1: మానవత్వములో ఈశ్వరత్వము ఆవిర్భవింపజేసేటువంటి యొక్క తత్వములకే భక్తి అని కూడా మరొక పేరు.
0: There is a name, devotion, to that aspect, that attempt by which we try and promulgate the aspect of Ishvara in human beings.
1: మానవుని మనసునందలి హింసా భావము దౌర్జన్య భావమును దూరము చేసినప్పుడే మానవుడు తరించుటకు తగినటువంటి ఉపాయమును వెతుకోగలడు.
0: The smallness, the small ideas in man's mind and cruelty in man's mind, it's only when these two are pushed away that man can progress.
1: మానవుడు మరొకరితో పోల్చుకొనక తనలో ఉన్నటువంటి యొక్క దౌర్భాగ్యమును ఒప్పుకొని సమర్థించకుండా ఉండేటువంటి యొక్క పరిస్థితికి ఇందులో సాధన అని అర్థం.
0: The sadhana, the practice that we have to undertake here is for man to be able not to compare himself with any other person and to recognize the fault in him and to remove the fault from his own mind is the attempt of sadhana.
1: అదిగో అదొక గడియారం టిక్ టిక్ అని నడుస్తూ ఉంటుండాలి.
0: There you see a clock. The clock is working and is making a sound of tick and tick.
1: ఆ టిక్ టిక్లకు మధ్యయందు ఒక పరిమితమైనటువంటి కాలము కూడా దానికి వ్యవధిగా ఉంటున్నది.
0: బిట్వీన్ వన్ టిక్ అండ్ అనదర్ టిక్ దేర్ ఈస్ ఎ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైమ్.
1: కనుక ఆ టిక్కునకు మరొక టిక్కునకు మధ్య ఉన్నటువంటి కాలము మనకు విశ్రాంతి కాలం.
0: Between one tick and another tick, the time that is present, that is the leisurely time for us.
1: కేవలం అది నిర్విరామ కృషి తెలపటం లేదు.
0: It is not as if that clock is working all the time and uninterruptedly.
1: నిరంతరం తాపత్రయం పడటం లేదు.
0: It is not also being agitated continuously.
1: అంతులేని ఆశలతో అర్థము కాని ఆవేదనతో ఆరాటను సల్పటం లేదు.
0: It is not spending its life with unlimited ambitions and also without any feeling for some limitation.
1: దాని యొక్క బింబమైనటువంటి యొక్క మన హృదయం కూడాను క్షణక్షణమున కూడాను టిక్ టిక్ అనేటువంటి యొక్క ఈ యొక్క నరబంధములు వాస్తూ ఉన్నాయి.
0: Our heart is a reflection of that clock. Our heart, which is a reflection, is also making a similar noise as the blood flows through our arteries.
1: కానీ ఆ టిక్కు టిక్కునకు మధ్యలోపల మన యొక్క జీవితం యొక్క విశేషాన్ని గుర్తించుకునేటువంటి అవధి కూడాను మనకు కలిగి ఉన్నది.
0: But we have the ability, we have the knowledge and conscience by which to recognize the life that we are spending between one beat and another heartbeat.
1: ఈ విధమైనటువంటి యొక్క కాలమును మనకు వెనుకకు నెట్టి మనం ముందుకు కొనసాగిపోయేటువంటి యొక్క ప్రయత్నములకు పూనుకుంటటమే మానవుని యొక్క కర్తవ్యం.
0: In this context, it is man's duty to recognize the time that lapses between one beat and another, push it behind and move forward and progress. This is man's duty.
1: జలములో ఈదుటకు ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి ముందు జలమును చేతులతో వెనుకకు నెట్టుతూ తాను ముందు కొనసాగిపోతుంటాడు.
0: A person who wants to swim in water is using his hands to push the water that is ahead of him behind him. Thus he moves forward.
1: అదే విధముగానే మన యొక్క కాలమును కర్మమును కారణమును కర్తవ్యమును కూడా మనం వెనుకకు నెట్టుతూ వెనుకకు విచారమును ఏమాత్రం కూడా చింతించక ముందుకు కొనసాగిపోయేటువంటి యొక్క ప్రయత్నములకు పూనుకోవటమే ఈ సమస్తల యొక్క ముఖ్య అర్థము.
0: In the same manner, we in our lives should see that the time, the work that comes to us, the duty that is given to us is always pushed back, and we should never look backwards. We must move forwards. We must make progress by pushing back these things. This is the purpose of these organizations.
1: కానీ దురదృష్టవశాత్తు నేడు ఆ విధముగా జరుగక కేవలము కూడబెట్టుకుని నిలువబెట్టుకుని కేవలం
0: behind him, thus he moves forward.
1: అదే విధముగానే మన యొక్క కాలమును కర్మమును కారణమును కర్తవ్యమును కూడా మనం వెనుకకు నెట్టుతూ వెనుకకు విచారం

0: Unfortunately, today we do not make progress. We stay where we are. We become stagnant. We become stationary. Thus we rot in the place in which we are.
1: దీనిని పురస్కరించుకునే త్యాగయనేకి అమృతత్వం అనత్వం అన్నారు. మన త్యాగమునందున్నటువంటి ఆనందాన్ని మనం గుర్తించటం లేదు. కేవలం భోగములకై మనం ప్రాకులాడుతున్నాము. ఈ భోగములు ఎందు వచ్చేటువంటి రోగములు కానీ, రోగముల ముందు వచ్చేటువంటి రాగములు కానీ, రాగముల వల్ల కలిగేటువంటి యొక్క త్యాగము కానీ మనం ఏమాత్రం విచారించటం లేదు.
0: In this context, we are not attaching any importance to sacrifice. Sacrifice leads man to immortality. Without recognizing the value of sacrifice, we are only thinking of temporary and transient enjoyment. And by enjoyment, we will get disease. By disease, we will rot. This is what we are not considering at all.
1: మానవుడు నిరంతరమును సుఖమునే ఆశిస్తున్నాడు.
0: Man always wants to have happiness at all times.
1: ఆ నిరంతరము ఆశించేటువంటి సుఖ నిమిత్తమై తాను అనేక రకములైనటువంటి పొడబాట్లు పడుతున్నాడు.
0: In order that he may achieve his desire of having happiness at all times, he is struggling and struggling in many ways.
1: నిర్విరామ కృష్ణి నిరంతర తాపత్రయములతో అంతుని ఆశలతో అర్థం కాని ఆవేదనలతో అప్రాప్త రూపమైనటువంటి ప్రాప్తి నిమిత్తమై తాను ప్రాకులాడి కాలము వ్యర్థం గావిస్తున్నాడు. కాయములు కొన్ని నిరంతరం గావించుకుంటున్నాడు.
0: హీ మేక్స్ ఎండ్లెస్ ఎఫర్ట్స్, హీ మేక్స్ ఫ్రూట్లెస్ ఎఫర్ట్స్ అండ్ హీ హాస్ గాట్ అంబిషన్స్ విచ్ కెనాట్ బి అచీవ్డ్ బై ఫాలోయింగ్ అంబిషన్స్ విచ్ కెనాట్ బి అచీవ్డ్ అండ్ బై ఎండ్లెస్ ఎఫర్ట్ హీ ఈస్ వేస్టింగ్ టైమ్ అండ్ ఈస్ నాట్ అచీవింగ్ ఎనీథింగ్ వర్త్ వైల్.
1: ఇన్ని చేసి కూడా కట్టకడపడి తాను సుఖాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాడా? లేదు.
0: Doing all this, we ask ourselves, is he really enjoying happiness or bliss? No, he does not have any happiness or bliss.
1: కడపటి క్షణం వరకు కూడా తన సుఖాంక్ష వాంఛ కోసమే తాను ప్రాకులాడుతున్నాడు.
0: Till the last moment of his life, he is all the time struggling to fulfill his desires, his pleasures.
1: కానీ ఇంక తాను సుఖపడేది ఎప్పుడు?
0: When is he going to have happiness? When is he going to have bliss? That does not seem to be anywhere near his achievement.
1: త్యాగం సమయమునందు మాత్రమే సుఖం అనేటువంటిది అనుభవించడానికి వీలవుతుంది.
0: It is only when we can sacrifice that we will enjoy real happiness and bliss.
1: త్యాగరాజు చెప్పాడు, నిధి చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అన్నాడు.
0: Tyagaraja has asked, really tell me, O mind, is the vicinity of God, is that happiness? Or acquiring various things and fulfilling our desires, is that happiness?
1: లౌకికమైనటువంటి యొక్క సౌభాగ్యములు కాని, లౌకికమైనటువంటి వస్తువాహనాదులు కాని, క్షణకాలములో మించువలే మెరిసి కేవలము తెల్లవారి మొగ్గ సాయంకాలములకు విచ్చి కేవలం వాడిపోయినట్టుగా మన యొక్క ఆనందం వాడిపోతున్నది.
0: All worldly pleasures, all material satisfaction and material pleasures, they melt away like ice. They come like a bud in the morning and it becomes a flower in the evening and it fades away the next day. As a bud and flower fade away, as ice melts away, all material pleasures disappear in a moment.
1: అనాది కాలమునుండియు మన భారతదేశమునందు పవిత్రమైనటువంటి చరిత్రను ప్రఖ్యాతి గావించి కేవలం ప్రచార ప్రబోధమును తలిపి అనంతమైనటువంటి ఆనందాన్ని కూడా లోకానికి అందించినటువంటి పుణ్యభూమి ఈ యొక్క భారత భూమి.
0: This country of ours, Bharat, from time immemorial, it has been the place where sacred stories, where sacred incidents have all been propagated and have been taught to our children.
1: కానీ ఈనాటి పరిస్థితి మనం చూస్తున్నాము. అనేక రకాల ప్రసంగములు ఎందు కూడాను సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ అని అనేక పదములు మనం ఉపయోగపెడుతున్నాము.
0: Today, the situation is such that wherever we may go, we do participate in many speeches and in many discourses. People use these words, satya, dharma, shanti, they use the words in their discourses.

0: for this traditional culture of ours, for this traditional culture mansion of ours to be supported and to remain well, these four pillars, Satya, Dharma, Prema and Shanti, they constitute the four pillars on which the Sanatana Dharma, the great traditional culture is supported. What other greater truth can I communicate to you, good people who are assembled here? This is the greatest truth that I can communicate to you.
1: సర్వధర్మముల సారము సత్యమనే మనం ఉచ్చరిస్తున్నాం.
0: We are stating that the essence of all dharmas is truth.
1: సత్యమే దైవ స్వరూపమని కూడా విశ్వసిస్తున్నాం.
0: We also believe that truth is the embodiment of God.
1: కానీ సత్యాన్ని అనుసరించటం లేదు.
0: But we are not following truth.
1: ఈనాడు లోకములో అక్కర లేనటువంటిది సత్యం ఒక్కటి మాత్రమే.
0: Today the only thing which is not needed in this world is truth.
1: ఇంకా తన యొక్క సత్వాన్ని కూడా కొంతవరకు విచారించటం కూడా ఈ సత్యం ప్రవేశించడం లేదు.
0: ఈవెన్ టు మేక్ ఎన్ ఎంక్వైరీ అబౌట్ వన్స్ ఓన్ యాటిట్యూడ్స్ అండ్ వన్స్ ఓన్ సెల్ఫ్, ట్రూత్ డస్ నాట్ సీమ్ టు ఫైండ్ ఎనీ ప్లేస్.
1: తనలో ఉన్నటువంటి తత్వాన్ని కూడా విచారించటకు భయపడుతున్నది ఈ మానవత్వం.
0: The human nature today is afraid of going into what exists within yourself, what is the meaning of yourself.
1: కనుక సత్యాన్ని మనం విచారణ చేసి సత్యాన్వేషణ సల్పేటువంటి ప్రయత్నములకు కంకణం కట్టుకోవటమే సాయి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యం.
0: ది ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఆల్ ది సాయి ఆర్గనైజేషన్స్ మస్ట్ బి టు అక్సెప్ట్ ట్రూత్, టు ఫైండ్ అవుట్ వాట్ ట్రూత్ ఈస్ అండ్ టు గో టు ది బాటమ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్ దట్ యు మే రీచ్ ది ట్రూత్.
1: సత్యమును గుర్తించలేనటువంటి వ్యక్తిత్వము కేవలము ఇది సార్థకత్వం కానేరదు.
0: An individual who cannot recognize truth and who cannot appreciate truth has no place in the world.
1: ఎన్ని సాధనలు సల్పినప్పటికీ, ఎన్ని రకమైనటువంటి నిష్ఠలు మనం చేసినప్పటికీ, మనము ఈ సత్యం అనేటువంటి యొక్క జిజ్ఞాసకు ఆవరణలు ఉన్నటువంటి యొక్క ఈ జ్ఞేయము అనేటువంటి తత్వాన్ని పొందినప్పుడే మనకు సత్యం దర్శింపు చేయడానికి వీలవుతుంది.
0: వాట్ ఎవర్ సాధన యు మే ప్రాక్టీస్ అండ్ వాట్ ఎవర్ పర్టిక్యులర్ డిసిప్లిన్ యు మే అక్సెప్ట్, యట్ ఇట్ ఇస్ ఓన్లీ అండర్ సర్టన్ కండిషన్స్ ఆఫ్ సరెండరింగ్ దట్ యు కెన్ అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ దిస్ గ్రేట్ వర్డ్ ట్రూత్.
1: కనిపించేటువంటి ప్రతి పదార్థములకు వెనుక దాచుకుని ఉన్నటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించడానికి ఇట్టి ఆధ్యాత్మిక మార్గం అవలంబించక తప్పదు.
0: ఇట్ ఈస్ నెసెసరీ దట్ వీ అక్సెప్ట్ ఎ స్పిరిచువల్ పాత్ అండ్ ఫాలో ఎ స్పిరిచువల్ పాత్ ఇన్ ఆర్డర్ దట్ వీ మే సీ ది ట్రూత్ దట్ ఈస్ లేటెంట్ అండ్ దట్ ఈస్ హైడింగ్ బిహైండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అన్ అపేరెంట్ విజన్ టు యూ.
1: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గములు అనాది కాలము నుంచి కూడాను ప్రచార ప్రబోధములతో విలసిల్లుచున్నప్పటికీ నేటికి మానవత్వంలో ఉన్నటువంటి ఈ దుర్గుణములు కొంతవరకునైనా నశించక రాక్షసత్వం విజృంభించి ప్రళయతాండవం సాగుతున్నటువంటి మన భారతదేశమునందు ఇట్టి సంస్థలు విరివిగా అభివృద్ధి కావలసినటువంటి అవసరమని కూడాను మీరు గుర్తించవలసినటువంటి అవసరం.
0: ఇన్ అవర్ కంట్రీ ఆల్దో స్పిరిచువల్, మోరల్ అండ్ ఎథికల్ ప్రాపగేషన్ వాజ్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్, యట్ ది హ్యూమన్ నేచర్ హ్యాస్ బీన్ సచ్ దట్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ హ్యావ్ నాట్ బీన్ కంప్లీట్లీ ఇరాడికేటెడ్. స్టిల్ వీ ఫైండ్ డెమోనియక్ క్వాలిటీస్ పర్సిస్టింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ హ్యాడ్ దీస్ గుడ్ ఏరియాస్ ఇన్ అవర్ కంట్రీ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: త్యాగభూమి, యోగభూమి, కర్మభూమి అయినటువంటి మన భారతదేశమునందు కూడాను ఈనాడు నాస్తికత్వం అన్నటువంటిది కేవలము విజృంభించినదనగా దీనికి మూల కారణము ఆస్తికులనే చెప్పవచ్చు.
0: అవర్ ల్యాండ్, అవర్ కంట్రీ హ్యాస్ బిన్ ఎ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, హ్యాస్ బిన్ ఎ ల్యాండ్ ఆఫ్ కర్మ, హ్యాస్ బిన్ ఎ ల్యాండ్ ఆఫ్ వర్షిప్. ఇఫ్ ఇన్ దిస్ గ్రేట్ ల్యాండ్ ఆఫ్ సాక్రిఫైస్, ఆఫ్ కర్మ అండ్ ఆఫ్ వర్షిప్, if there is disbelief, if there is atheism, all that is responsible for and whoever is responsible for it, they are the theists, they are the believers who are responsible for this non-believers.
1: కేవలం మానవులకు గోచరిస్తున్నామే కాని మానవత్వం శూన్యమైనది.
0: We are appearing like human beings, but the human nature in us has completely disappeared.
1: ఇందులో మానవత్వం అనగా ఏమిటి? మనసులోని భావము, మాటలోని పలుకు, స్త్రీలోని ఆచరణ, మూడింటి యొక్క ఏకత్వం అన్నటువంటిది మానవత్వంలో శూన్యమై ఉన్నది.
0: వాట్ ఈస్ ఇట్ దట్ వి మీన్ బై హ్యూమన్ నేచర్ హియర్? వాట్ వి మీన్ బై హ్యూమన్ నేచర్ ఈస్ ది హార్మోనీ బిట్వీన్ ది థాట్ దట్ కమ్స్ ఫ్రమ్ యువర్ మైండ్, బిట్వీన్ ది వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ యువర్ మౌత్ అండ్ ది డీడ్ దట్ కమ్స్ ఫ్రమ్ యువర్ హ్యాండ్. ది హార్మోనీ బిట్వీన్ థాట్, వర్డ్ అండ్ డీడ్ హ్యాస్ బికమ్ నల్.
1: కనుక ఈనాడు మానవుని యందు శేషముగా నిలిచినటువంటి పశుత్వాన్ని దూరం నెట్టి పశుపతత్వాన్ని మనం విజృంభింపజేసి మానవత్వంగా మనం నిలబడటానికి తగినటువంటి ప్రయత్నం జరపటం అత్యవసరం.
0: animal nature has remained as a residual in every human being. Our duty today is to recognize this animal nature, which is a residue, push it out and promote human nature in ourselves. This is our duty.
1: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి ఇందులో సహనమును కొంతవరకును సమన్వయపరచుకునేటువంటి పరిస్థితిని మనం అభివృద్ధి గావించుకోవటం కూడా అత్యవసరం.
0: We have to recognize the relationship that should exist between man and man, and recognizing such relationship, we should promote forbearance, we should promote tolerance between individual human beings.
1: మానవులందరూ కూడా ఒక దైవం యొక్క తత్వముని, దైవ ప్రశంసలే, దైవం యొక్క అంశలే.
0: All human beings, they are simply children of God, they are aspects of God, they are just chips of one God.
1: మతములని కాని కులములని కాని దేశములని కాని మనం భేదభావములకు చోటు ఇవ్వటము చాలా పొరపాటు.
0: For different religions, for different sects, or for different groups of people, to promote such differences is something which is very wrong.
1: మత

పశుల బన్నెలు వేరు పాడు ఒకటే, జీవ జంతులు వేరు జీవుండు ఒక్కడే, జాతి నీతులు వేరు జన్మమొకటే, దర్శనములు వేరు దైవము ఒక్కడే, పూల జాతులు వేరు పూజలొకటే.

0: బ్రతుకు కోసము బహువాద బదులైరి.
1: The religions are different, but the path and the destination is the same. Materials may have different appearances, but the basic content of all matter is the same. The jewels are different, but the gold with which the jewels are made is the same. It may be that cattle have different color, but the milk that comes out of all the cattle which have different color is one and the same. It is true that the living beings are different, but the jiva in each of the living beings is one and the same. The different sects and the different codes of conduct which people follow may be different, but yet the purpose for which the conduct is followed is exactly the same in every case. Darshanas may be different. The manner of representing God in each of the darshanas is different, but God is one and the same. The manner of worshipping is different from person to person, but the flowers with which people worship are all one and the same. Men do not understand these differences. Men have been simply laying stress on this difference and thereby increasing their own difficulties and their own differences.
2: Divyatma swarupulara itti aneka bheda bhavamulu anni kudanu manasu yokka vikara swarupamle tappa anyamulu kaneru.
1: Divyatma swarupas, all these differences and different opinions, they are just distortions of one's own mind. They are nothing more than mere distortions of our own mind.
2: Manasunu madhuramga marchukunnappudu jagattantey kurunu okka gruhanga maaripothundi.
1: If we can change our mind to be sweet and to be correct, then the whole world will appear to you as one.
2: Deenini puraskarinchukoni maniyeo manushyanam karanam bandhamochyo annaru.
1: It is in this context that they have said that for the bondage as well as for the liberation of a human being, his own mind is responsible.
2: Manasu kevalam oka pushpam vantidi.
1: Mind is like a flower.
2: Aa pushpam yokka makarandamu dani yokka suvasana taanu pattukunnatundi vaanike kaaka parisara pranthamulu vaarikkudunu aa yokka sugandhanni andistundi.
1: The honey and the fragrance of the flower is received and enjoyed not only by the person who is holding the flower, but also by all those who are in the neighborhood of that flower.
2: Aa yokka pushpame dugandhamga undinappudu tanaku taanu dugandham andinchatame kaakunda parisara pranthamulu vaarikkudu ee dugandhanni andistundi.
1: If that flower has not got fragrance, but it has got a bad smell, then that flower will give this bad smell not only to itself, but also to everyone in the neighborhood.
2: ఈ సుగంధ దుర్గంధములకు కుడి హస్తమా ఎడమ హస్తమా అనేటువంటి వ్యత్యాసములు ఏమాత్రము లేవు.
1: For this fragrance as well as for the bad smell, there is no distinction of your holding it either in the right hand or in the left hand.
2: కనుక మన యొక్క మనస్సు అనేటువంటిది సుగంధంగా ఉంటున్నప్పుడు నా వారే తన వారే పెరవారే అనేటువంటి భేదము లేకుండా సర్వులకు కూడా సుగంధాన్ని అందిస్తుంది.
1: In the same manner, as in this analogy, when your mind is pure and has got fragrance, then it does not distinguish between your people and people who do not belong to you. Such a pure mind will give fragrance to everyone, irrespective of whether they belong to you or not to you.
2: ఈ మనసు అనేటువంటిది దుర్గుణములు అనేటువంటిది దుర్గంధంగా ఉండినప్పుడు తనకు తన వారికి కూడాను పెరవారికి కూడాను కొంత బాధలు కలిగిస్తుంది.
1: If this very mind has got bad qualities and bad smell and is in a bad state, not only to your own people but to people who do not belong to you, it gives bad smell and bad taste.
2: కనుక ఏది చేసినప్పటికీ మనకు మొట్టమొదటి కల్పించి తదుపరియ పరులకు అందిస్తూ ఉండాలి.
1: Whatever you do, the first thing is enjoyed by you. Its fruits first come to you and then they go to others.
2: కొంత కాలం వ్యత్యాసం కావచ్చునే కాని కర్మ యొక్క ఫలితము ప్రతి ఒక్క వ్యక్తి కూడా తప్పినది కాదు.
1: మేబీ దర్ విల్ బి సమ్ టైమ్, దర్ విల్ బి సమ్ డిలే, బట్ ది ఫ్రూట్స్ ఆఫ్ వర్క్ దట్ యు డూ ఆర్ ఇన్ఎస్కేపబుల్.
2: కనుక ఏది చేసిటమో దాని తత్పరము మనకు అందక తప్పదు. కనుక మనం మంచిని చేసి, మంచిని చూచి, మంచిని చెప్పి, మంచిగా అనుభవించడానికి మానవుడు ప్రయత్నం చేయాలి.
1: Seeing that whatever we do, the fruits of what we do are inescapable, are to be enjoyed by you. So, it is good, it is desirable to do good, to think well and do good, see good and also do good to others.
2: కనుక మన యొక్క మనస్సును మొట్టమొదట పవిత్రము గావించుకునేటువంటి ప్రయత్నానికి ఈ సంస్థలంతా కూడా పాల్పడవలసినటువంటి అవసరం.
1: దీస్ ఆర్గనైజేషన్స్ అండ్ ది లింబ్స్ ఆఫ్ ది సాయి ఆర్గనైజేషన్ షుడ్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్ దేర్ఫోర్ మేక్ ఎన్ అటెంప్ట్ టు ప్యూరిఫై అవర్ మైండ్స్.
2: మృదుమధురమైనటువంటి పలుకుల చేత, పవిత్రమైనటువంటి భావం చేత ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించి ఆనందింపబడేటువంటి యొక్క చర్యల చేత మన జీవితాన్ని సార్థకం గావించుకోవాలి.
1: We should make our life purposeful and we should make our life useful by using sweet and tender words to others when we talk to others, by sacred ideas when we talk to others, we should attract them and make ourselves purposeful.
2: కనుక ఈ పవిత్ర మనసును అభివృద్ధి భావించుకొని మానవత్వం యొక్క దివ్యత్వాన్ని గుర్తించి లోక కళ్యాణము దేశ కళ్యాణమునకు ప్రతి ఒక్క సమస్త వ్యక్తులు కూడా పాటుపడాలని స్వామి యొక్క ఆశయం.
1: It is Swami's hope that every individual would recognize the sacredness of his own mind and would recognize also the sacredness of the country in which he is living, and in this manner he will promote good and be useful for the prosperity of the country and the prosperity of the world.
2: ఈశ్వరుని పొందగోరేవాడు ఈశ్వరుని యొక్క బిడ్డల ప్రేమను పొందినప్పుడే ఈశ్వరుని సులభంగా పొందటకు సాధ్యమవుతుంది.
1: One who wants to reach Ishvara can reach Ishvara easily only when he deserves the prema of the children of Ishvara.
2: కేవలం ఈశ్వరత్వాన్ని ప్రకటన గావించుకునే నిమిత్తమై మానవత్వం ప్రాప్తించినటువంటి సత్యాన్ని కూడా గుర్తించడం అత్యవసరం.
1: One must recognize the truth that we have got this human birth with a view to recognize and realize the aspect of Ishvara.
2: దీనిని పురస్కరించుకుని క్రైస్తవుడు కూడాను I am the messenger of God అన్నాడు మొట్టమొదట.
1: It is in this context that Christ at first said, I am the messenger of God.
2: Rendo paryayamu, I am the son of God annaru.
1: In the second instance, he said, I am the son of God.
2: Inka moolavadi, I and my father are one annaru.
1: In the third instance, he said, I and my father are one.
2: Deenine mana yokka vedantamulandu dvaitamu visishtadvaitamu advaitamani piluchu vachindi.
1: In Vedantic parlance, these three states have been called duality, qualified duality, and non-dualism.
2: Anaga deeni endunnatundi advaitam yokka tattvanni chakkaga oka chinna udaharanamtho meeku andinchi naa prasangaanni virimistanu.
1: Here I will give you one example in order to give you the significance, the essence of advaita or non-dual philosophy.
2: Oka kolamlo poyi gattupai nilchukoni mana pratibimbanni manam chustuntam.
1: We go to a lake, we stand on the bank of the river and we look in the water at our own image.
2: Aa samayamunandu pedda penugali vachinappudu aa alalanta kunu atu itu aadutu undochunu.
1: At that time, if there is a breeze, if there is a wind, then you will find that the surface of the water is being shaken. There may be some waves on the surface of the water.
2: Ee gaali cheta aadeetunte aral lopala mana pratibimbam kunu atu itu aadutu untadu.
1: The image of ourselves in the surface of the water then will also begin to tremble and move.
2: Anaga chana chanamulu kudunu konni maarpulu chenduthu untadi.
1: That means from moment to moment our own image is undergoing changes.
2: Deenine dvaitam ani cheptu vacharu. Deenine messenger of God annadu.
1: This is called duality and this has also been referred to as the messenger of God.
2: ఇంకా గాలి తగ్గిన తర్వాత మన యొక్క ప్రతిబింబము సుస్పష్టంగా కనిపిస్తుంటాయి, ఏమాత్రము చలనం లేకుండా ఉంటుంటాయి.
1: Once the wind ceases, then our own image will become quite stationary. We will not see such changes from moment to moment in our own image.
2: దానిని విశిష్టాద్వైతమని కూడా చెప్తూ వచ్చారు. అనగా దాని యొక్క ప్రతిబింబంగానే ఉండటం చేత ఎట్టి మార్పులు లేనటువంటి యొక్క ప్రతిబింబం కనుక దీనిని విశిష్టాద్వైతమని చెప్తూ వచ్చారు. Here, son of God,
1: here we have a situation where it is really the image and the image is not distorted from moment to moment. This has been referred to as qualified dualism. This has been referred to by Christ as son of God.
2: దీనిని చక్కగా విచారణ చేసినప్పుడు బింబం ఉండినప్పుడే ప్రతిబింబం మనకు కనిపిస్తుండాలి, కానీ బింబమే లేకపోతే ప్రతిబింబం మనకు లేదు. కనుక అది ఇది రెండు ఒక్కటే అనేటువంటి దీంట్లో ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. దీనినే అద్వైతం అన్నారు.
1: If we go into this carefully, the basis is the original object. Only when there is the object, there is the image. If there is no object, there is no image. The image has no permanent existence. It depends on the existence of the object. This leads us to what may be called non-dualistic philosophy.
2: చలన మనస్సు కలిగినటువంటి సమయం నందునే దీనికి ద్వైతం అని పేరు పెట్టారు.
1: ఇఫ్ వి లుక్ ఇన్ టు దిస్ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టాండ్ దిస్ ఇన్ సమ్ డెప్త్ వి కమ్ టు ది కన్క్లూషన్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఎ వేవరింగ్ మైండ్ దట్ వుడ్ బి కాల్డ్ డ్యుయలిజం.
2: నిశ్చలత్వమైనటువంటి యొక్క మనస్సునే విశిష్టాద్వైతం అని కూడా ప్రసంగించారు.
1: If you have a firm mind or an unwavering mind, that would be referred to as qualified dualism.
2: రెండింటి యొక్క ఏకత్వాన్ని విచారణ సరిపి సత్యాన్ని గుర్తించినటువంటి యొక్క సమయం నందు దీనినే అద్వైతం అని కూడా పిలుస్తూ వచ్చారు.
1: ఇఫ్ వన్ హాస్ మేడ్ సఫిషియంట్ స్టడీ అండ్ హాస్ రికగ్నైజ్డ్ ది ఐడెంటిటీ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అండ్ ది ఇమేజ్ దట్ వుడ్ బి రిఫర్డ్ టు యాస్ నాన్ డ్యువల్.
2: మరొక చిన్న ఉదాహరణను తీసుకున్నప్పుడు మనం ఒక పాత్రలో పాలు పోసుకున్నాం.
1: వి కెన్ టేక్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. వి హావ్ మిల్క్ ఇన్ ఎ పాట్.
2: ఈ యొక్క పాలను మనం పెరుగుగా చేయడం లోపల తిరిగి పాల నుంచి ఏర్పడినటువంటి పెరుగునే అందులో కలిపినాము.
1: When we get some curds out of this milk in the pot, what we do is we mix the curds back into the milk.
2: ఈ పెరుగును మనం మదించిన సమయం లోపల కొంతవరకు వెన్నగా బయలుదేరి వచ్చింది.
1: If we churn the buttermilk or the curd, then we get butter out of that.
2: పాలలో సర్వత్రా చేరినటువంటి యొక్క ఈ వెన్న ఒక్క భాగమునకు వచ్చి కూడి చేరిపోయింది.
1: The butter which was present in all places in the milk and was inextricably mixed with the milk has now separated out and has become one lump of butter.
2: ఈ వెన్నను ప్రక్కకు తీసిన తర్వాత మధ్యకి నిలిచిపోయింది.
1: When we have removed this one lump of butter, the remnant is buttermilk.
2: అయితే ఈ మధ్యక ఈ వెన్న రెండుపుడును పాల నుంచినే వచ్చినాయి.
1: The buttermilk and the butter have both come out of the milk.
2: కనుక ఈ రెండిటికి ఆధారమైనటువంటి పాలే అద్వైతమని దీని యొక్క సారమైనటువంటి యొక్క వెన్ననే విశిష్టాద్వైతమని ఈ విశిష్టాద్వైతం ద్వారా తేలినటువంటి యొక్క మజ్జిగే ద్వైతమని కూడా పిలుస్తూ వచ్చారు.
1: Here milk, which is the basis of all these things, of butter as well as buttermilk, the milk which is the one thing which is the basis has been called the non-dualism. On the other hand, the butter which has come out of the milk and which is part of the milk is called the qualified dualism. And the buttermilk which is left at the end is called the dualism.
2: కనుక మానవత్వము జీవత్వము ఆత్మతత్వము ఈ మూడింటి యొక్క సమిష్టి ఒక్క దైవత్వం అనేటువంటి దాన్ని మనం గుర్తించినప్పుడు ఇలాంటి భేదములకు ఏమాత్రము స్థానం లేకుండా మానవ సోదరత్వాన్ని దైవ పితృత్వాన్ని సాధించినటువంటి పవిత్రులు మనం కావగలము.
1: ది హ్యూమన్ బీయింగ్, ది సెల్ఫ్ ఇన్ ది హ్యూమన్ బీయింగ్ అండ్ ది డివినిటీ, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ. వన్స్ యూ రికగ్నైజ్ ది ఐడెంటిటీ బిట్వీన్ ది హ్యూమన్ బీయింగ్, ది సెల్ఫ్ అండ్ డివినిటీ, then you will be able to enjoy and understand the meaning of the statement that the brotherhood of mankind and the fatherhood of God.
2: Mana pavitramainatundi vedamulu kudunu ilanti ekatvanni kudunu ekatma bhavanni kudunu ekeeshwara bhavanni kudunu prasangistu vachindi prabodhistu vachindi.
1: Our sacred Vedas have been teaching and have been telling us about this oneness, the one identity of all that we see in the creation.
2: మన ఉపనిషత్తులు కూడా ఈశావాస్యం ఇదం సర్వం అన్నారు. సర్వులు ఎందుకు కూడా ఈశ్వరుడు అనేటువంటి వాడే వాసం చేస్తున్నాడు అని చెప్పింది.
1: అవర్ ఉపనిషత్స్ హావ్ టోల్డ్ అస్ ఈశావాస్యం సర్వం ఇదం, ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ వన్ దేర్ ఇస్ ఈశ్వర.
2: ఈశ్వర సర్వభూతానాం అనింది.
1: దే హావ్ ఆల్సో సెడ్ దట్ ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ లివింగ్ థింగ్.
2: ఏకోహం బహుశ్యాం అని పలికింది.
1: Yekoham bahusyam, the one thing is being seen and perceived as so many different manifestations.
2: Yekam eva advitiyam brahma anindi.
1: Yekam eva advitiyam brahma, brahma is one and only one without a second.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి శక్తులు మనకు అనేక రీతులుగా మనకు ఆధారం ఉండినప్పటికీ మనం ఎందుకు ఈ అజ్ఞానంలో పడిగి ఈ భేదత్వానికి మనం చోటునిచ్చి మనము అనేక రకమైనటువంటి బాధలకు గురి అవుతున్నామో అర్థం కావటం లేదు. ఇలాంటి అర్థం కానటువంటి ఆటను కొంతవరకు నిలబెట్టి పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించి ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకుని మానవుని యొక్క సోదరత్వాన్ని మనం అభివృద్ధి గావించుకుని మానవులను ఒకరికొకరు పైకెత్తించింపజేసేటువంటి యొక్క ప్రోత్సాహాన్ని అందించాలని కూడా నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: while such sacred sayings, while such sayings which establish unquestionably the truth about this world are available to us, it is not understandable why we flounder, why we go about thinking of alternative things, why we do not improve ourselves in the organizations, why we do not recognize the oneness of humanity and the brotherhood of man. All our attempts must be to recognize the oneness of humanity, and each person must make an attempt to take another person to a higher level and mutually prosper and help each other in the human beings.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: This is Radio Sai Global Harmony. Next, a selection of Sai Bhajans.
2: Embodiments of love.
3: గురు అనగా తన హృదయం నుంచి ప్రబోధించేటువంటి సత్యవాకును అనుసరించేటువంటిది.
2: గురు ఇస్ ద వన్ హూ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్. హీ ఇస్ ద ట్రూత్ హింసెల్ఫ్.
3: వాహే గురు.
2: ఓన్లీ వన్ గురు.
3: ఇద్దరు కాదు.
2: నాట్ టూ.
3: ఒకరు అంతర్గురువు, ఒకరు బహిర్గురువు కాదు.
2: నాట్ వన్ ఇన్నర్ గురు, అనదర్ ఎక్స్టర్నల్ గురువు.

0: కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆటపాటల చేతను, ఆనందము చేతను, ఆహ్లాదము చేతను అందరినీ తన్మయత్తులు గావిస్తూ వచ్చింది.
1: కృష్ణ రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ బై హిస్ ప్లే ది బ్లిస్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఎక్స్టసీ మేడ్ ఎవ్రీవన్ లాస్ట్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇన్ హిస్ గ్రేట్నెస్ అండ్ గ్రాండియర్.

0: అనాది కాలమునుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనను వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైన దైవ ప్రేమ.
1: Since ancient times, it is only the sacred principle, the sacred one of the divine love, which is haunting us, which is after us, which is responsible for the sustenance of our life.

0: ప్రేమకు మించిన ధనము మరొకటి మనకు కానరాదు.
1: దేర్ నో అదర్ ప్రాపర్టీ బియాండ్ దిస్ లా.
0: ఈ ప్రేమనే గొప్ప నిధి.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ లవ్ ఇస్ ద మైన్ ఆఫ్ వెల్త్.

ఓం శ్రీ సాయిరాం. శీలమే విద్యకు అంతిమ లక్ష్యమని, సముపార్జించిన విద్యకు పరమార్థం ప్రేమయని ప్రబోధించిన సాయిమాతకు పూర్వ విద్యార్థులు అందరమూ ప్రేమ సంగీతాంజలి సమర్పించుకొనుచున్నాము. ప్రేమే నా రూపమన్న సాయిమాత కరుణతో వర్షించిన ప్రేమామృతధారలను ఆస్వాదిస్తూ పెరిగిన మేము నేడు ఈ నూతన సంవత్సర ఆరంభ శుభ సందర్భమున ప్రేమతోనూ భక్తితోనూ గానసుమాలతోనూ అర్చన చేయుచున్నాము.

తమ దర్శన స్పర్శన సంభాషణలతో పాటు తమ సంపోషణలో తమ సామీప్య సాయుధ్యంలో గడచిన మధుర వసంతాలు నిజంగా మేమంతా జీవించిన అమృత ఘడియలు. వాటిని పదే పదే నెమరు వేసుకుంటూ స్వామి ప్రబోధించిన మార్గాన, స్వామి ఆశించిన విధాన, స్వామి ఆదేశించిన చందాన, తమ జీవితాలను మలచుకునే సత్సంకల్పం కలిగిన సాయి విద్యార్థులే కాకుండా సాయి కుల్వంతాల్లోని అశేష భక్తజనులే కాకుండా అఖండ విశ్వంలోని అనంతకోటి సాయి భక్తుల ప్రయత్నాన్ని అనురక్తితో అమలు అయ్యేలాగున ఆశీర్వదించి మమ్మందరినీ మీ బాటలో నడిపింప ప్రార్థన. బాహ్య ప్రపంచంలో జీవనయాగం సాగిస్తున్న మాకు అనుదినం అనుక్షణం ఇంటా వెంటా జంటా ఉంటూ ఉన్నానని నిదర్శనల సూచిస్తూ తమ ప్రేమసాగరంలో అమృత బిందువులను ఆస్వాదింపచేస్తున్న మా సాయిమాతకు మా అందరి హృదయపూర్వక నమస్సుమాంజలి.

రామో విగ్రహవాన్ ధర్మ, సాయిరామో విగ్రహవాన్ ప్రేమ. మూర్తీభవించిన ప్రేమస్వరూపుడు సాయిరాముడు. రాముడైనా శ్యాముడైనా శంకరుడైనా దేవి అయినా సర్వదేవతల స్వరూపము మన సాయి. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆర్తిగల హృదయములను ఆనందముతో ఆదరించు స్వామిని, ఆదర్శరూపుడైన జగదభిరాముని రూపులో ఆ సాయిరాముని పూర్వ అవతార వైభవాన్ని గానం చేస్తూ మనందరం తరిద్దాము.

దివ్య సంకల్పంతో రూపుదిద్దుకున్న శ్రీ సత్యసాయి ఉన్నత విశ్వవిద్యాలయం 25వ వసంతంలో అడుగెడుతూ తన రజతోత్సవ తేజస్సుతో యావత్ ప్రపంచ విద్యాలయాలకు తలమానికమై ఆదర్శమై అనుసరణీయమై వెలుగొందు శుభతరుణాన తమ పిల్లలమైన మేము స్వామి పాదాల చింత అనంతకోటి ప్రణామాలర్పిస్తూ శ్రీ సత్యసాయి విద్యార్థులకు స్వామి ప్రసాదించిన గ్రామసేవ గానసేవా భాగ్యానికి ఆనందసాగరంలో ఓలలాడుతూ కృతజ్ఞతాపూర్వక మనస్సులతో మీ ఈ పిల్లల జీవితములు మీరు కురిపించిన ప్రేమబిందువుల మయమని ఈనాటికైనా ఏనాటికైనా మేము మీవారమే అనుచు సాయి విద్యార్థులందరి ప్రేమ భరిత హృదయ స్పందనే ఈ బృందగానం.

العليم.